శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 16వ రోజు క్రీస్తు శకం

2026 సంవత్సరం అక్టోబర్ నెల 8వ తారీఖు గురువారం నిలయంలో సమయం 5:58:50. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు ప్రబోధ గీతం వింటారు.

0: Bernadette scores 3-0 at the China Smash in Beijing yesterday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నెలయల్లో సమయం 6:10. ఇప్పుడు మీ అందరి కోసం భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు వింటారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంల సమయం 6:30 ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ వై రామకృష్ణారావు.
1: వీట్కోలు గురించి ముచ్చటించుకునే ముందు అసలు ఈ కోలు శబ్దం ఏమిటో విచారిద్దాం. ఇది వేడుకోలు, వీడుకోలు, ఎదురుకోలు, మెచ్చుకోలు ఇత్యాదిగా తెలుగులో కొన్ని క్రియాధాతువులకి ఓ ప్రత్యయంలాగా అనుప్రయుక్తం అవుతున్నది. ఈ కోలు అనేది వ్యస్తంగా ప్రయోగాల్లో కనపడదు, కానీ ఇది కొనుధాతువు యొక్క భావార్థక రూపం, అంటే కొనుట అన్నమాట. ఇప్పుడు వీడుకోలు అంటే వీడుకొనుట అని అర్థం. వీట్కోల్ని సంస్కృతంలో ఆమంత్రణము అంటారు. వీట్కోల్ అనేది చాలా సందర్భాల్లో విషాద సమ్మిళితంగానే ఉంటుంది. కలిసి మెలగడంలోని ఆనందం దూరమవడంలో ఉండదు కదా. మన జీవన కావ్యంలో వీట్కోలు పర్వంలో అతి సామాన్యమైన వ్యవహారం ఒకటి ఉంది. ఆఫీసుకు వెళ్లే భర్తకి భార్య, బడికి వెళ్లే పిల్లలకు తల్లి గేటు దాకా వచ్చి టాటా చెప్పడం. టాటా చెప్పడం కూడా వీట్కోల్లో ఒక భాగమే. అయితే అందులో గాఢమైన భావన, అనుభూతి వంటివేవీ ఉండవు. అది ఒక యాంత్రిక నిత్యకృత్యం మాత్రమే. దీని తరువాత స్థాయి వీట్కోలు దూర ప్రయాణం చేసే బంధుమిత్రులకి బస్టాండు దాకానో రైల్వే స్టేషన్ దాకానో వెళ్లి సాగనంపటం. ఈ రకమైన వీట్కోలు పయనించే వారితో గల సంబంధం, అనుబంధం, ఆత్మీయతల్ని బట్టి అదొక మర్యాద, సంప్రదాయం అని చెప్పదగిందే. వీట్కోలులో ఒక శాస్త్ర సంప్రదాయం ఉంది. ఇష్టమైన వారిని వీట్కొలుపుతూ నీరు కనిపించేంత వరకు వారిని అనుసరించి వెళ్లాలిట. కాళిదాస విరచితమైన అభిజ్ఞాన శాకుంతలంలో ఓదకాంతాత్ స్నిగ్ధో జనోను గంతవ్య ఇది శ్రూయతే అని అనిపిస్తాడు కవి. అంటే ఇష్టుడైన వారిని ఉదకం కనబడేంత వరకు అనుసరించి వెళ్లాలి అని వింటాం కదా అని అర్థం. వీట్కోలు ఘట్టాల్లో మిక్కిలి దుఃఖాన్ని పొంగించేది పెళ్లి కూతుర్ని అప్పగించే అప్పగింతల సన్నివేశం. సన్నాయి మేళం, శహనారాగం పలకగానే ఆత్మీయులందరి కళ్ళు చెమగిల్లుతాయి. తల్లిదండ్రులు తమ బిడ్డని కాలు తడవకుండా కడలినైనా దాటిస్తారు, గాని కన్ను తడవకుండా గడప కూడా దాటించలేరు గదా. అవును మరి, ఇన్నాళ్లుగా ఈడ పిల్ల అప్పుడు ఆడపిల్ల అవుతుంది. జానపద సాహిత్యంలో స్త్రీల పాటల్లో కరుణ రసార్ద్రమైనవి అప్పగింతల పాటలే. ప్రౌఢ సాహిత్యంలో కూడా ఈ అప్పగింతల వీట్కోలు సన్నివేశాన్ని మన కవులు కరుణరసాత్మకంగా చిత్రించారు. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణ కావ్యంలో రుక్మిణి సుభద్రతో ఇలా అంటుంది. అడలనేమిటికి మాయమ్మ సుభద్ర, కోరిక కొనసాగే కొమరాల నీకు, ఇంద్రనందనుగూడి ఎగుమాయమ్మ అని వీట్కొలుపుతుంది. అప్పుడు సత్యభామ సుభద్రార్జునులతోటి ఘను వీరపుత్రుని గాంచు వేగమున అనుచు దీవనలిచ్చి అతివ ఆ క్షణమే అరుగుమీ నీ వంచు అతని వీట్కొలిపే అంటుంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల నాటకంలో శకుంతలను వీడుకొలిపే సన్నివేశం నిసర్గ రమణీయమైన ప్రేమార్ద్ర ఘట్టం. శకుంతలకు కణ్వుడు చెలికత్తెలేగాక ఆశ్రమంలోని లేళ్లు, పూలతీగలు కూడా వీట్కోలు చెబుతాయి. శకుంతల వాటి వద్ద సెలవు కైకుంటుంది. కణ్వ మహర్షి శకుంతలను వీట్కొలుపుతూ యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయ కంఠస్తంభిత బాష్పవృత్తి కలుష చింతాజడం దర్శనం ఇత్యాదిగా విలపిస్తాడు. అంటే సర్వసంగ పరిత్యాగిని, అరణ్యవాసిని అయిన నాకే కుమార్తె మీద ప్రేమతో ఇంత దుఃఖం కలిగితే గృహస్థులు ఈ నూతనమైన పుత్రికా విరహ బాధతో ఇంకెంత పీడింపబడతారో గదా అని భావం. శ్రీనాథుని కాశీఖండంలో వింధ్య గర్వాపహరణానికి దక్షిణ దేశానికి పయనమైన అగస్త్యుడు కాశీనగరాన్ని వదిలిపెట్టవలసిన సందర్భంలో అతని వేదనను రసార్ద్రంగా వర్ణించాడు. పరమకల్యాణి ఓ

0: భాగీరథీ గంగా భాగ్యభాగిని పోయి ఒత్తునమ్మా, శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్య కటాక్ష వాసవార్చిత పోయి ఒత్తునమ్మా. ఇంకా కాశీనగర పరిసరాలతో ఎడబాటు సహించలేక అగస్త్యుడు కలహంసి రారాదె కదలి నాతోగూడి, నీవేల ఒత్తమ్మి నిమ్మినుండి కదలికా కాంతార కదలిరా నాతోడ నీవేల ఒత్తమ్మి నిమ్మినుండి అని అంటాడు. ఇక వీట్కోలు పర్వంలో అత్యంత దుఃఖపూరితమైనది ఆఖరు ప్రయాణం. పుట్టిన ప్రతి ప్రాణి వెనక ముందుగా ఏదో ఒకనాడు ఈ లోకం నుండి వీట్కోలు తీసుకుని వెళ్ళిపోవలసిందే గదా. గడపదాకా భార్య, వల్లకాటిదాకా బంధుమిత్రులు వీట్కొలుపుతారు. అక్కడి నుండి ఎవరి ఒంటరి ప్రయాణం వారిదే, వెంట వచ్చేవి పాపపుణ్యాలే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు వ్యాఖ్యాత శ్రీ వై రామకృష్ణారావు గారు. నెలయళ్ల సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో ఎరువుల సద్వినియోగంలో జాగ్రత్తలు, కొబ్బరి అరటిలో సర్పిలాకార తెల్లదోమ నివారణ, అట్లే డ్రోన్ వాడకం రైతులకు బహుళ ప్రయోజనం అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

ఎరువుల సద్వినియోగంలో జాగ్రత్తలు అన్న విషయానికి వస్తే, ఎరువుల సక్రమ వినియోగానికి, పోషకాల సమతుల్యతకు భూసార పరీక్ష తప్పనిసరి. అంతేగాక భూసార పరీక్షతో నేల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చు. సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులను కూడా రసాయన ఎరువులతో పాటు వేయడం ద్వారా సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి సారవంతమవుతుంది. సేంద్రీయ ఎరువులు భూ భౌతిక జీవరసాయనిక లక్షణాలు మెరుగుపడటంలో ముఖ్య పాత్ర వహించి వేసిన రసాయనిక ఎరువుల సామర్థ్యం మెరుగుపడేలా చేస్తుంది. ఎరువుల సద్వినియోగానికి ముఖ్య పద్ధతులేవంటే, లోతు దుక్కి వల్ల నేల గుల్లబారి తేమను నిల్వ ఉంచుకొని వేసిన ఎరువు ఎక్కువ శాతం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎరువు వేసేటప్పుడు కలుపు లేకుండా చూడాలి. సమస్యాత్మక భూముల్లో లోపాన్ని సవరించి ఎరువులు వేయాలి. వేపపూత యూరియాను మాత్రమే వినియోగించాలి. ఎరువులు వేసే పద్ధతులు ఏ విధంగా అంటే, వెదజల్లే పద్ధతి. మొక్కలు వత్తుగా ఉండి వరుసలలో సక్రమంగా లేని మొక్కలకు, వేళ్లు భూమిలో అల్లుకొని ఉండే పైర్లకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. మొక్క మొదళ్ల దగ్గర ఎరువు వేయటం అంటే, నిర్ణీత వరుసలలో మొక్కలు ఉన్నప్పుడు గొరుతో గాని చేతితో గాని నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు 2 అంగుళాల లోతులో పడేటట్లుగా మొక్క మొదళ్ల దగ్గర ఎరువు వేయాలి. వరుసలలో వేయడం అంటే, మొక్కకు మొక్కకు దూరం తక్కువైనప్పుడు వరుసలలో నాగలు చాలు తీసి ఎరువు వేయవచ్చు. పైరుపై పోషకాలు పిచికారి అంటే, ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు, నేలలో తగినంత తేమ లేనప్పుడు, సమస్యాత్మక నేలల్లో తగినంత పోషకాలు అందించడానికి పోషక లోపం కనిపించిన పైర్లలో ఈ పద్ధతి ద్వారా పోషకాలు అందించవచ్చు. సాధారణంగా యూరియా 2%, పొటాష్ 2.5%, పొటాషియం నైట్రేట్ 1%, జింక్ సల్ఫేట్ 0.2%, ఫెర్రస్ సల్ఫేట్ 0.2% ద్రావణాలను పిచికారీ చేయాలి. ఇక కొబ్బరి అరటిలో సర్పిలాకార తెల్లదోమ నివారణ అన్న విషయానికి వస్తే, సర్పిలాకార తెల్లదోమ దాదాపు 200 రకాల పంటలను, ముఖ్యంగా కొబ్బరి, ఆయిల్ పామ్, అరటిపై ఎక్కువ నష్టం కలుగజేస్తున్నట్లు గుర్తించారు. ఇది గుర్తించే విధానం, ఈ తెల్లదోమ లేత గోధుమ రంగులో ఉండి రెక్కలపై బూడిద రంగు పట్టీలుంటాయి. తెల్లదోమ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో అంటే సెప్టెంబర్ నుండి మార్చిలో 30 నుండి 40 గుడ్లను వలయాకారంలో పెడుతుంది. గుడ్లు పగిలి తొలి దశలో ఆకుల నుంచి రసం పీలుస్తాయి. తర్వాత లేత బంగారపు రంగులో 1.1 నుండి 1.5 మిల్లీమీటర్ సైజుతో నింఫ్ అంటే పిల్లపురుగు దశలోకి ప్రవేశిస్తుంది. చివరగా కోశస్థ దశ అంటే ప్యూపాను చేరుకొని తల్లిదోమలుగా

మారుతాయి. ఇవి ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు చురుకుగా ఉంటాయి. ఇవి నష్టపరిచే విధానం ఏ విధంగా ఉంటుందంటే, తల్లి పిల్ల పురుగులు పచ్చగా ఉన్న అరటి ఆకులు పండ్ల నుంచి రసం పీలుస్తూ జిగురు వంటి తేనె పదార్థాన్ని విసర్జిస్తాయి. ఈ పదార్థంపై నల్లని శిలీంద్రపు మసిపొర వృద్ధి చెందుతుంది. ఈ మసిపొర వల్ల ఆహారం తయారుగాక మొక్క పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు తెల్లదోమ సోకిన మొక్కలను ఒక చోట నుండి మరో చోటికి తరలించకూడదు. ఉధృతిని గమనించడానికి పసుపు రంగు జిగురు అట్టలు ఎకరాకు 4 నుండి 5 చొప్పున అమర్చుకోవాలి. మసిమంగు నివారణకు డిటర్జెంట్ 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి తెల్లదోమ ఆశించిన మొక్కలపై 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తెల్లదోమ ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మిత్రపురుగులైన సూడోమల్లాడ ఆస్టర్ 100 నుండి 150 గుడ్లు, మధ్యస్థంగా ఉన్నప్పుడు 300 నుండి 500 గుడ్లు చొప్పున ఒక్కొక్క చెట్టుకు విడుదల చేయాలి. ఎంటమో ప్యాథోజెనిక్ శిలీంద్రాలు ఐసోరియా ప్యూమోసోరోసే 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి మిత్ర పురుగులు లేనట్లయితే 1% వేప నూనెకు 10 గ్రాముల డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగం పూర్తిగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు పరాన్న బుక్కులైన సూడోమల్లాడ ఆస్టర్ను ఎకరాకు 4000 చొప్పున విడుదల చేయాలి. సర్పిలాకార తెల్లదోమ నివారణ కోసం పురుగుమందుల వాడకం కాకుండా మిత్ర పురుగులను వాడటం కొరకు వాటిని పెంపొందించుకోవాలి. ఇక డ్రోన్ వాడకం రైతులకు బహుళ ప్రయోజనం అన్న విషయానికి వస్తే, డ్రోన్లు రైతులకు వ్యవసాయంలో చేదోడువాదోడుగా నిలవనున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తూ ఉంది. వీటి వాడకం వల్ల ఖర్చు సమయం ఆదా అవుతుంది. పొలంలోని నలుదిక్కుల కోఆర్డినేట్లు ఆధారంగా సస్యరక్షణ రసాయనాలను పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చు. డ్రోన్ వాడకం ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చు. ఇది సస్యరక్షణ రసాయనాల పిచికారీ ఖర్చును తగ్గిస్తుంది. 1 ఎకరా భూమిలో కేవలం 10 నుండి 15 నిమిషాల్లో మందు పిచికారీ పూర్తవుతుంది. ఈ పరికరంతో 1 ఎకరం పొలంలో మందు పిచికారీ చేయడానికి కేవలం 350 రూపాయలు నామమాత్రపు ఛార్జీ అవుతుంది. చీడపీడలు ఎక్కువ విస్తీర్ణంలో వ్యాప్తి చెందితే డ్రోన్ సహాయంతో ఆ ప్రాంతాన్ని ఒకే రోజులో పిచికారీ చేయవచ్చు. డ్రోన్ ద్వారా కోఆర్డినేట్ల అంటే జీపీఎస్ సహాయంతో అసమాన చేరుకోలేని పొలాల్లో ఆ ప్రాంతమంతా సులభంగా మందు పిచికారీ చేయవచ్చు. డ్రోన్ యొక్క స్ప్రే ట్యాంకు సామర్థ్యం 14 లీటర్లు. సస్యరక్షణ రసాయనాలను సిఫార్సు చేసిన మోతాదు మేరకు కలిపి పిచికారీ చేయాలి. డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తే హానికర రసాయనాల స్ప్రేయింగుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. తక్కువ ఖర్చుతో పిచికారీ చేయవచ్చు. డ్రోన్లను పురుగుమందులు శిలీంద్ర నాశనులు మాత్రమే కాకుండా కలుపు సంహారక మందులను పిచికారీ చేయడానికి ఉపయోగించవచ్చు. రసాయనిక మందులను సామూహికంగా పిచికారీ చేస్తే సాధ్యమైనంత ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. డ్రోన్ ద్వారా మందుల పిచికారీకి తక్కువ నీరు అవసరమవుతుంది. బ్యాటరీతో పనిచేసే డ్రోన్తో డీజిల్తో నడిచే పవర్ స్ప్రేయర్ను రీప్లేస్ చేయడం ద్వారా ఇంధనం ఆదా అవుతుంది.

0: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
2: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
2: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
2: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెచ్.

పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం ప్రతిభ తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నిన్న రాత్రి సమావేశమయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, జిల్లాల వారీ కార్యాచరణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్టాల వాటాలపైనా చర్చించారు. కాగా ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలో విదేశీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యాసంస్థల ఏర్పాటు కోసం రూపొందించిన ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్దసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి 10,208 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10% పెంపు వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరిస్తూ,
1: ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్ అనుమతించే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు, నాణ్యమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు విద్యారంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన పిల్లలకి వెంటనే ఉద్యోగావకాశాలు లభించే విధంగా కరికులం, సిలబస్ కూడా మార్పులు చేయమని చెప్పేసి కూడా
0: క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఈ వ్యాధి ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని గవర్నర్ కోరారు. కృత్రిమ మేధతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో దానివల్ల తలెత్తే సమస్యల నివారణకు ఐటీ నిపుణులు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి అందించిన డేటా ఆధారంగానే కృత్రిమ మీద అభివృద్ది చెందుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు, ఆదివాసీలకు దూర విద్యను అందించడంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా విధులు నిర్వహిస్తా, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోతే వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడకూడదు, వాళ్ళు కూడా అన్నదానగా ఉండాలి ఈ డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. 27 మంది ఇంజనీర్లుగా గానీ, లేకపోతే జూనియర్ ఇంజనీర్లుగా గానీ, జూనియర్ ప్లాంట్ అటెండర్లుగా గానీ, ఆఫీస్ అపార్ట్మెంట్ గానీ, ఏ ఎడ్యుకేషన్ చదువుకుని ఉంటే వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఈ ఉద్యోగ నియమ పత్రాలు ఇస్తున్నాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లోని సివెల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఏను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో కృత్రిమ మేధ ఏఏ స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న పాల్గొన్నారు. సుమారు 2,000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి మాట్లాడుతూ,
4: మోదీ గారు ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత యువత కోసం వారిని దేశ భవిష్యత్తుగా భావిస్తూ వారిని సుదృఢం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా వారు సైతం వేదిక నెక్కి మా అందరికి తెలియజేసినటువంటి విషయం. భావి తరాల వారు డ్రగ్స్ కి దూరంగా, మద్యపానానికి దూరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది సక్రమంగా వినియోగించుకుంటూ భావి భారత పునాదులు వారు కావాలని చెప్పి అభ్యర్థిస్తూ,
0: యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచస్థాయి పోటీతత్వమే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన డీఈషా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతల అభివృద్దికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజావ్యాజ్య విధానం, ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధి విధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమయ్యింది. మంత్రులు ఎన్ఎండి ఫరూక్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, వై సత్యకుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.

0: యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రశాసనస్య ప్రముఖరూపేణ నిరంతర జనసేవాం కుర్వతా పంచవింశతి వర్షాణి పూర్ణాని కృతాని. అస్మిన్ అవసరే ప్రధానమంత్రి నవదిల్ల్యాం వికసిత భారత సంకల్ప సభాం సంబోధితవాన్. సహ ఉక్తవాన్ యత్ భారతం దూరదర్శి నీతిభిః అథ కఠిన పరిశ్రమేణ చ సప్తచత్వారింశదధిక ద్విసహస్రతమ వర్ష పర్యంతం వికసిత రాష్ట్రస్య స్వప్నం నిశ్చిత రూపేణ సాకారయిష్యతి. వికసిత భారత సంకల్ప సభాం సంబోధయన్ శ్రీమోదీ ఉక్తవాన్ యత్ వర్తమాన ప్రశాసనస్య నీతయః సర్వేషాం నాగరికాణాం కృతే సమాధానోపాయానాం ప్రదానే కేంద్రితాః సంతి.
2: సబ్కా సాథ్ సబ్కా వికాస్ యహీ మేరే లియే సుశాసన్ కా ఆధార్ రహా హై. సమస్యా సబ్కీ హై తో సమాధాన్ భీ సబ్కే లియే హోనా చాహియే. ఆర్ ఇస్లియే హమ్నే సుశాసన్ కో సేచురేషన్ సే జోడా. సేచురేషన్ యాని హర్ లాభార్థి జుడే. కోయి పాత్ర ఛూటే నహీ, కోయి హక్దార్ పీఛే రహే నహీ, ఆర్ కిసీ కే హక్ పర్ కోయి డాకా న డాల్ సకే.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం యశో భూమి ఇత్యత్ర ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఇత్యస్య దశమ సంస్కరణస్య ఉద్ఘాటనం కరిష్యతి. హ్యః ఆరబ్ధః హ్యః అయం చతుర్దివసీయ కార్యక్రమః దూరసంచార విభాగేన అథ సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇత్యనేన చ సంయుక్త రూపేణ ఆయోజ్యతే. అస్మిన్ కార్యక్రమే దూరసంచారస్య అంకీయ సంపర్కస్య తథా ప్రౌద్యోగికీ నవోన్మేషస్య క్షేత్రేషు భారతస్య ఉల్లేఖనీయ ప్రగతిం ప్రదర్శయిష్యతే. సహైవ వైశ్విక స్తరే సహకారాయ నివేశాయ తథా జ్ఞాన వినిమయాయ అయం కార్యక్రమః మంచం ప్రదాస్యతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
3: అద్యతనాః తిష్ఠంతు అగ్రేసరాః భవంతు. ఎక్స్పటలె @AIR న్యూస్ హిందీ అథ ఇన్స్టాగ్రామ్ మాధ్యమే AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యత్ర అస్మాన్ అనుసరంతు.
1: వస్తు సేవాకర పరిషదః సప్త పంచాశత్తమం ఉపవేశనం అద్య నవదిల్ల్యాం భారత మండపం ఇత్యత్ర ఆయోజయిష్యతే. విత్తమంత్రిణః నిర్మలా సీతారమణ్ ఇత్యేతస్యాః అధ్యక్షతాయాం భవిష్యమానే ఉపవేశనే వస్తు సేవాకర సంబద్ధ వివాదానాం సమాధానాయ తథా క్రయ సంబద్ధకర సమాయోజనస్య ప్రవాహం సుదృఢీకర్తుం నీతి సంబద్ధ పరిష్కారాణాం విషయే చర్చా భవిష్యతి. అస్య ఉద్దేశ్యం అనుపాలనాయ అపేక్షితం సమయం వ్యయం చ న్యూనీకరణమస్తి. విత్త మంత్రాలయస్య సూత్రానుసారం ప్రశాసనం వస్తు సేవాకర వ్యవస్థాయాం ఆగామి పరిష్కారాణాం కృతే పంచ సూత్ర సంబద్ధ యోజనాయాః ప్రస్తావం ప్రస్తోష్యతి. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః జన్మ దివసస్య అవసరాత్ సితంబర్ మాసస్య సప్తదశ దినాంకే గుజరాతస్య వడనగరాత్ కాశీ పర్యంతం ప్రారబ్ధా సేవా సంకల్ప బైక్ యాత్రా హ్యః సఫలతయా సంపన్నా. ఉత్తరప్రదేశస్య ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథః భాజపా దళస్య రాష్ట్రియాధ్యక్షస్య నితిన నవీనస్య ఉపస్థితౌ గుజరాతస్య వడనగరాత్ కాశీ పర్యంతం ఆయోజితాయాః అస్యాః సేవాయాత్రాయాః సమాపన సమారోహం సంబోధితవాన్. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఉక్తవాన్ యత్ వడనగరాత్ కాశీ పర్యంతమియం యాత్రా ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః పంచవింశతి వర్షీయం సేవా సంకల్పం సమ్మానయితుం ఏకః అవసరః అస్తి. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య కేరళ మాహే తమిళనాడు పుడుచే

0: కాశ్మీరి కరాయికల్ ఉత్తరాఖండ్ పశ్చిమ బంగాల్ సిక్కిం చేత్యేతేషాం స్థలానాం కేషుచిత్ క్షేత్రేషు ప్రబల వృష్టే పూర్వానుమానం కృతమస్తి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంల సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు మరియు లోకల్ అనౌన్స్మెంట్స్, తరువాత దార్శనిక భారత్. ఆ కార్యక్రమంలో భాగంగా వందేభారత్ రైలు భారతదేశ అభివృద్దికి సరికొత్త వేగం అనే అంశం గురించిన విశేషాలు వింటారు. ఆ తరువాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 పుస్తకవాణి ఆసి రామకృష్ణ స్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ జాతరో జాతర. కథ చదివినవారు శ్రీమతి జె నిర్మల. 9:00 హలో ఆకాశవాణి, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటల ప్రత్యక్ష ప్రసారం. 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జెంపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మగారు, పరిచయకర్త కె రాణిగారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:20 12:10 12:40 1:30 వివిధ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన పాటలు వింటారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి. ముందుగా ఉద్యోగ సమాచారం, తర్వాత భారత వైమానిక దళ దినోత్సవం గురించిన వివరాలు వింటారు. ఆ తరువాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. సాయంత్రం 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రపంచ దృష్టి దినోత్సవం గురించిన వివరాలు వింటారు. ఆ తరువాత భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 చిత్రకుసుమాలు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. 10:00 వ్యాసపీఠం కార్యక్రమంలో భాగంగా మహాభారతంపై ప్రసారవుతున్న ధారావాహికలో స్త్రీపర్వం అంశం 2వ భాగం ప్రసారం. 10:30 ఆపాత మధురాలు వింటారు. ఇవి శ్రోతలు ఈనాటి మా ఆకాశవాణి ప్రసారాలు. నెలయెళ్ల సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశో భూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులలేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్దిలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ది, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ 5 సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి కీలక మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్య రంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్దీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా, 13 ఇతర దేశాలతో కలిసి భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం USTR ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి, సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్టేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, పోలాండ్, తుర్కీయే, బ్రిటన్, అమెరికా ఉన్నాయి.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థ

0: వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం అజేయం ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్బంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ద సంసిద్దతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు. కేంద్రం, రాష్టాల మధ్య సహకార సమాఖ్య తత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన రెండవ విభాగపు సదస్సు రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ రెండు రోజుల సదస్సు నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా మహిళల భద్రతను నిర్దారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్టాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమాపేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్టాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4,030 రూపాయల నుండి 3,475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్ ట్రక్కుల ద్వారా 2,00,000 క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు. అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్కు చెందిన అలెక్సిస్ లెబ్రూన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే, యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నెలయంలో సమయం 7:17. ఇప్పుడు మీ అందరి కోసం ప్రభాతరేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో

రోజు ఆ తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా వందే భారత్ రైలు భారతదేశ అభివృద్దికి సరికొత్త వేగం అనే అంశం గురించిన విశేషాలు వింటారు. ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా మన ప్రభాతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ప్రముఖ రచయిత అడవి బాపిరాజు గారి జననం ఈరోజు. ఆయన గురించిన విశేషాలు తెలుసుకుందాం. బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటకకర్త. చిన్నతన నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపించేవారు. 1922లో భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. హిమబిందు అనే నవలని ఆయన అక్కడ్నుంచే ప్రారంభించారు. బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ చట్టోపాధ్యాయ గారి దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించారు. తిక్కన, సముద్రగుప్తుడు లాంటి చిత్రాలు కూడా గీశారు. చిత్రకళలో నైపుణ్యం సాధించారు. అలాగే భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల కూడా రాశారు. ఈ నవలకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారి బహుమతి కూడా లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా కూడా పనిచేశారు. అదే సమయంలో ఎన్నెన్నో కథలు రాశారు. 1939లో సినీ రంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయ్ లాంటి సినిమాలకు కళా దర్శకత్వం కూడా చేశారు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాద్ నుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం కూడా వహించారు అడవి బాపిరాజు గారు. ఆ సమయంలో తుఫాను, గోనగన్నారెడ్డి, కోనంగి వంటి ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు ఆయన చేశారు. ఇక తెలుగుదేశమంతా విస్తృతంగా ప్రచారంలో ఉన్న బావా బావా పన్నీరు పాట గుర్తుందా? పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన ఈ పాట రాసింది మన అడవి బాపురాజు గారే. సన్నిహితులు, సమకాలీనులు, సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా అడవి బాపిరాజు గారు కదా, ఆయన్ని బాపీ బావా అని పిలిచేవారట. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అక్టోబర్ 8, 1895లో నియోగి బ్రాహ్మణ కుటుంబంలో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు బాపిరాజు గారు. భీమవరం హైస్కూల్లో చదివి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బీఏ కంప్లీట్ చేసి మద్రాస్ లా కాలేజీలో బీఎల్ పట్టా పొందారు. ఆయన పట్టా పొందిన తర్వాత కొంతకాలం న్యాయవాద వృత్తిలోనే కొనసాగారు. ఆ తర్వాత ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బందరు నేషనల్ కాలేజీలో అధ్యాపకునిగా, ఆ తర్వాత సంపాదకునిగా, మరి అలాగే విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా కూడా పనిచేశారు. ఇక నవ్య సాహిత్య పరిషత్లో స్థాపించినటువంటి బాపిరాజు గారు ఒక ముఖ్యమైన సభ్యుడిగా చెప్తారు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఫౌండేషన్ కూడా పెట్టారు. బాపిరాజు గారికి చిన్నప్పటి నుంచి కవితలు రాయడమన్నా, కవితలను పద్యాల్లా చెప్పాలన్నా చాలా ఇష్టం ఉండేది. ఇక బాపిరాజు గారి నవల నారాయణరావు గారు అనేటువంటి ఆ నవలకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు కూడా లభించింది. ఇక ఆయన చిత్రించినటువంటి చిత్రాల్లో సముద్రగుప్తుడు, తిక్కన చాలా చాలా ప్రసిద్దమైనటువంటివి. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాల్లో వచ్చాయి. ఇక 1922లో సహాయ నిరాకరణోద్యమంలో ఓ సంవత్సరం పాటు ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆ జైలు జీవితాలను కూడా తొలకరి అనే నవలలో రాశారు. రచయితలు ఇలాగే ఉంటారు కదా. సెప్టెంబర్ 22, 1952న బాపిరాజు గారు మరణించడం జరిగింది. మరి చరిత్రలో ఈ రోజులో బాపిరాజు గారి గురించిన విశేషాలు తెలుసుకున్నాం కదా, చాలా తెలిసినట్టే అనిపించిందా? ఇప్పుడు మరొకరిని పరిచయం చేస్తాను. ఆయనే జయప్రకాష్ నారాయణన్. జయప్రకాష్ గారు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడిగా అందరికీ తెలిసిందే. ఈరోజు జయప్రకాష్ గారి వర్ధంతి. జయప్రకాష్ గారు బీహార్లోని సారణ్ జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను పాట్నాలోనే అభ్యసించారు. ఆ తర్వాత అమెరికాలో 8 సంవత్సరాలు ఉన్నత విద్యను అభ్యసించి 1929లో భారతదేశం తిరిగి వచ్చారు. అమెరికాలో ఉన్న సమయంలోనే మార్క్స్ సిద్ధాంతాలు ఆయన బాగా అధ్యయనం చేసేవారు. ఆ సమయంలోనే ఎంఎన్ రాయ్ రచనల ప్రభావానికి లోనై 1920లో జయప్రకాష్ నారాయణన్ స్వాతంత్ర సమరయోధురాలు,
కస్తూరిబాయి గాంధీ అనుచరాలు ప్రభావతీదేవిని వివాహమాడారు. ఆయనకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన కారణంగా జైలు పాలయ్యాక నారాయణన్ నాసిక్ జైల్లో ఖైదు చేయబడ్డారట. అక్కడే రామ్ మనోహర్ లోహియా, మీనుమాసాని, అచ్యుత్ పట్వర్ధన్, అశోక్ మెహతా, బస్నో సింగ్ సిన్హా, యూసుఫ్ దేశాయ్ ఇలా ఎందరో జాతీయ నాయకులను కూడా కలిశారు. ఆ తరువాత క్విట్టిండా ఉద్యమ కాలంలో సీనియర్ నేతలంతా కూడా అరెస్ట్ చేయబడిన సమయంలో జయప్రకాష్ నారాయణ్ గారు ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి వారిలో చాలా ప్రముఖులుగా చెప్తారు. ఇక సోషలిస్ట్ పార్టీ ద్వారా ఎన్నో ప్రముఖమైన పాత్రలను పోషించారు. ఇక బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించారు. 1954లో జేపీ గారు రాజకీయాల నుంచి విరమించుకుని ముఖ్యంగా గాంధేయవాది అయిన ఆచార్య వినోబాభావే యొక్క సర్వోదయ ఉద్యమానికి, అందులో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశారు. ఇక 1960వ దశకం చివరిలో జయప్రకాష్ నారాయణ్ గారు తిరిగి బీహార్ రాష్ట రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1974లో బీహార్లోని జేపీ నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం ఎంతో ప్రబలంగా మారింది. ఆ తరువాత భారతదేశంలోని ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు అక్టోబర్ 8, 1979లో మరణించారు. మరణానంతరం 98లో భారత ప్రభుత్వం మరి జేపీ గారికి అత్యున్నత పురస్కారమైన భారత రత్నను కూడా ప్రకటించింది. ఇదేకాక జేపీ గారు చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా 1965లో మెగసెసే అవార్డు కూడా లభించింది. ఎంతో గొప్పదైనటువంటి ఆ అవార్డులు రివార్డులు అందుకున్నారంటే ఆయన చేసిన సేవలకే గుర్తింపే కదా. అందుకే జయప్రకాష్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవాల్సిందే. ఇక అలాగే ఈరోజు చరిత్రలో ఈరోజు విషయానికి వచ్చినట్లయితే ప్రేమ్చంద్, ప్రముఖ రచయిత ప్రేమ్చంద్ గారి వర్ధంతి. ప్రేమ్చంద్ గారు ఎన్నో అద్భుతమైనటువంటి నవలలు రాశారు. గోదాన్ కాని, కర్మభూమి, గబన్, మాసరోవర్, అలాగే ఈద్గా, అలాగే ఆయన కథలు, ఆయన సంకలనాలు ఎందరికో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన వ్యాఖ్యలను కూడా అందిస్తాయి. ఇక 1900లో ప్రేమ్చంద్ తాను చేసినటువంటి రచనలకి ఎంతో గుర్తింపు కూడా తీసుకొచ్చారు. ప్రేమ్చంద్ యొక్క నవల కృష్ణ బనారస్లోని మెడికల్ కాల్ హాల్ ప్రెస్లో ప్రచురించబడింది. ఇక అలాగే ప్రేమ్చంద్ గారి నవలల్ని చూసి, విని, అలాగే రాసి ఎంతో మంది యువ రచనలకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచారు ప్రేమ్చంద్ గారు. ఇవి ఈరోజు మన ప్రభాతరేకులు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు. ఇప్పుడు దార్శనిక భారత్ ఈ కార్యక్రమంలో భాగంగా వందే భారత్ రైలు భారతదేశ అభివృద్ధికి సరికొత్త వేగం అనే అంశం గురించిన విశేషాలను తెలుసుకుందాం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనకున్న విధానాలేంటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కారణాలు, ఆ కార్యక్రమాలు ఏంటి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమమే మన దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా వందే భారత్ రైలు భారతదేశ అభివృద్ధికి సరికొత్త వేగం అనే అంశం గురించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశ అభివృద్ధికి వేగాన్ని కొలవడానికి కేవలం రహదారులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు మాత్రమే ప్రమాణాలు కాదు. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎంత వేగంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా చేరుకోగలుగుతున్నారనేది కూడా ముఖ్యమైనటువంటి అభివృద్ధే కదా. అందుకే భారతదేశంలో రైళ్లు దశాబ్దాలుగా దేశ ప్రజలను, నగరాలు, మార్కెట్లను, పరిశ్రమలను అనుసంధానిస్తున్నాయి. అయితే మారుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పట్టణీకరణ, మధ్యతరగతి ప్రయాణ అవసరాలు పర్యాటకం, వ్యాపార కార్యక్రమాలకు అనుగుణంగా మరింత వేగవంతమైన ఆధునిక రైలు సేవల అవసరం పెరుగుతోంది. ఇక అలాగే ఈ నేపథ్యంలో
భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. 2019 ఫిబ్రవరి 15 న్యూఢిల్లీ కాన్పూర్ ప్రయాగ్రాజ్ వారణాసి మార్గంలో తొలి వందే భారత్ సేవ ప్రారంభమైంది. ఇది భారతదేశంలో స్వదేశీగా రూపొందించి తయారు చేసిన సెమీ హైస్పీడ్ రైలు వ్యవస్థగా అభివృద్ది చెందింది. ఇక 2025 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 164 వందే భారత్ సేవలు నడుస్తున్నట్టుగా అధికారిక సమాచారం. వందే భారత్ ప్రాధాన్యం దాని వేగంలో మాత్రమే లేదు, ఒక ఆధునిక రైలును దేశంలోనే డిజైన్ చేసి తయారు చేసి నిర్వహించగల సామర్థ్యాన్ని భారత రైల్వే ఉత్పత్తి వ్యవస్థ అభివృద్ది చేసుకోవడంలో ఉంది. వందే భారత్లో స్వయంచాలక ప్లగ్ డోర్లు, మెరుగైన రైడ్ కంఫర్ట్, సీసీటీవీలు, అగ్ని గుర్తింపు నివారణ వ్యవస్థలు, ప్రయాణికుల అత్యవసర కమ్యూనికేషన్ సదుపాయాలు, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు లాంటి అనేక అంశాలని పొందుపరిచారు. రైళ్లలో కవచ్ వంటి స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థను కూడా అమలు చేస్తున్నారు. ఇది రైల్వే ప్రయాణ అనుభవంలో మార్పులతో పాటు క్లిష్టమైన రైల్వే ఇంజనీరింగ్ వ్యవస్థలను దేశీయంగా అభివృద్ది చేసే సామర్థ్యానికి కూడా మనకు ప్రాధాన్యత ఇస్తుంది అనేది చెప్పొచ్చు. ఇక ప్రయాణ సమయం తగ్గడం అనేది ఒక ప్రయాణికుడికి మాత్రమే లభించే ప్రయోజనం కాదు, అది ఆర్థిక కలాపాలకు కూడా విలువను సృష్టిస్తుంది. ఒక వ్యాపారవేత్త ఒక నగరానికి ఉదయం వెళ్లి అదే రోజు తిరిగి రావచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు, వైద్య సేవలు అవసరమైన వారు, పర్యాటకులు, తీర్థయాత్రికులు మరింత సులభంగా ప్రయాణించవచ్చు. నగరాల మధ్య దూరం ప్రయాణ సమయం పరంగా తగ్గినప్పుడు ఉపాధి, విద్య, వ్యాపారం, సేవలు, పర్యాటకం వంటి రంగాల మధ్య పరస్పర సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వందే భారత్ సేవలు ప్రధాన నగరాలతో పాటు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాలు, అభివృద్ది చెందుతున్న ఆర్థిక కేంద్రాలను అనుసంధానిస్తున్నాయి. ఇక 2025 డిసెంబర్ నాటికి ఈ సేవలు దేశంలోని 274 జిల్లాలని అనుసంధానిస్తున్నట్టుగా సమాచారం. అంటే రైలు కనెక్టివిటీ కేవలం ప్రయాణానికి సులభతరం చేయడం మాత్రమే కాదు, స్థానిక పర్యాటకం, హోటళ్లు, రవాణా, చిన్న వ్యాపారాలు, సేవా రంగాలపై కూడా ప్రభావం చూపే మౌలిక సదుపాయంగా మారుతోంది. వందే భారత్కు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య కూడా దాని వినియోగాన్ని సూచిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 3.98 కోట్ల మంది వందే భారత్లో ప్రయాణించారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 34% పెరుగుదల. ప్రారంభం నుంచే 2026 ఏప్రిల్ నాటికి ఈ సేవలు 9.1 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలందించాయి. ఈ సంఖ్యలు భారతదేశంలో వేగవంతమైన, ఆధునిక, సౌకర్యవంతమైన రైలు ప్రయాణానికున్న డిమాండ్ని సూచిస్తున్నాయి. ఇక వందే భారత్ భవిష్యత్తు కేవలం పగటి ప్రయాణాలతో ఆగిపోవడం లేదు. 2026 జనవరిలో వందే భారత్ స్లీపర్ సేవ కూడా ప్రారంభమైంది. తొలి 3 నెలల్లోనే 1.21 లక్షల మంది ప్రయాణికులు 119 ట్రిప్పుల్లో ప్రయాణించగా ఆక్యుపెన్సీ 100% దాటింది. దూర ప్రయాణాలకు స్లీపర్ వేరియంట్ అందుబాటులోకి రావడం ద్వారా వందే భారత్ భావన మరింత విస్తృతమవుతోంది. ఇక 2026 ఫిబ్రవరిలో రైల్వే మంత్రిత్వ శాఖ 260 వందే భారత్ స్లీపర్ ట్రైన్ల తయారీ ప్రణాళికను ప్రకటించింది. వీటి తయారీలో బీఈఎంఎల్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై ఇంకా సాంకేతిక ఇతర భాగస్వాములు కూడా పాల్గొంటున్నారు. ఇక వందే భారత్ విస్తరణకు మరో ముఖ్యమైనటువంటి కోణం దేశీయ తయారీ. 2026 మేలో రాయ్బరేలీలోని మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ తన తొలి 16 కోచ్ వందే భారత్ ట్రైన్ సెట్ను తయారు చేసి పరీక్షలకు పంపించింది. దీంతో వందే భారత్ తయారీలో మరొక భారతీయ ఉత్పత్తి కేంద్రం చేరింది. అందువల్ల వందే భారత్ను ఒక నిర్దిష్ట రైలు సేవగా మాత్రమే చూడడం కంటే భారత రైల్వే భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దిశను చూపించే ఒక వేదికగా చూడొచ్చు కదా. మరి దార్శనిక భారత్లో కార్యక్రమంలో భాగంగా
వందే భారత్ రైలు భారతదేశ అభివృద్దికి సరికొత్త వేగమనే అంశం గురించిన విశేషాలు విన్నారు.

ప్రభాతరేఖలు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం వికసిత భారత్ కి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలను తెలుసుకుందాం. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ 2007 సవరణ చేసింది. దీని ద్వారా ఎటువంటి ఛార్జీలు వర్తించవని, నిర్దిష్ట డిజిటల్ చెల్లింపు విధానాలపై నోటిపై చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి లభించింది. ఈ సవరణ డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక పరమైనటువంటి విశేషాలను కూడా తెలియజేస్తోంది. సెప్టెంబర్ 14 కేంద్ర ప్రభుత్వం ఈ విధానం కింద ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం 2000 వరకు ఉండే యూపీఐ యూనిఫైడ్

పేమెంట్స్ లావాదేవీలపై సున్నా మర్చెంట్ డెసిటన్ రేట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. కార్యాచరణ ప్రమాణాలు, ఫీజు పంపిణీలు, నమూనాలు, కేటగిరీ పరిమితులపై యూపీఏ స్టీరింగ్ కమిటీ చర్చించిన తర్వాత 2026 సెప్టెంబర్ 15న ఎన్పీసీఐ ఒక సమగ్ర సర్క్యులర్ కూడా జారీ చేసింది. వ్యక్తిగత పీటూపీ లావాదేవీలకు ఎటువంటి సంబంధం లేకుండా, ఛార్జీలు లేకుండా మొత్తం యూపీఐ లావాదేవీలతో పీటూపీ లావాదేవీలు పరిణామం పరంగా 37%, విలువ పరంగా 70% ఉన్నాయి. 2000 కంటే ఎక్కువ ఉన్న పీటీఎం లావాదేవీలకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి. సాంకేతిక ఫ్రేమ్వర్క్ పీటీఎం లావాదేవీలపై ఎండీఆర్ 2000 కంటే ఎక్కువ ఉన్న పీటూఎం లావాదేవీలపై నామమాత్రంగా 0.1% ఎండీఆర్ ఉంటుంది. ఈ కమిషన్ను బ్యాంకులు వీటి యాప్పై ప్రొవైడర్తో సహా చెల్లింపు వ్యవస్థ భాగస్వాములు పంచుకుంటారు. 75,000 రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన అధిక మొత్తం లావాదేవీలపై ఒక్కో లావాదేవీకి గరిష్టంగా పరిమితి 300గా ఉంటుంది. ఇక నిత్యావసర రంగాలకి ఒకే రకమైనటువంటి ఎన్డీఆర్ కూడా ఉంటుంది. అందులో భాగంగా రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్పుట్లు మొదలైన రంగాలలో 2000 కంటే ఎక్కువ లావాదేవీలకు 5,000 రూపాయల చొప్పున ఒకే తరహా ఎండీఆర్ వర్తిస్తుంది. ఈ రేటుకే అత్యవసర ప్రజాసేవలు, తక్కువ లాభాల మార్జిన్ ఉన్న పరిశ్రమలో ఖర్చుల విషయంలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇలాంటి పారిశ్రామిక విభాగం మొత్తం యూపీఐ పీటూఎం లావాదేవీల పరిణామంలో దాదాపు 15% యూపీఐ మర్చెంట్ లావాదేవీలతో 46% వాటాను కలిగి ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈలోపల మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తోంది, విందామా?

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెస్ పై ఆకాశవాణి తిరుపతి FM వింటూ ఉన్నారు. సో ఇంతవరకు మనం ప్రభాత రేఖలు కార్యక్రమంలో భాగంగా ఎన్నో విశేషాలను విన్నాం కదా. ఇప్పుడు మీ అందరి కోసం మరికొద్ది నిమిషాల్లో ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది.
4: ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
5: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
0: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
0: మన ఆకాశవాణి తిరుపతి FM ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
0: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి FM వింటున్నారు. నెలియాళ్ల సమయం 7:45. ఉదయ రాగం సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మీ ఉదయాన్ని మరింత ఉత్సాహంగా మార్చే మనకు వీణుల విందైన సంగీతం ఎంతో చల్లగా, అలాగే ఎంతో సరదాగా, ఇంకా హుషారుగా ఈ రోజుని ప్రారంభించేద్దామా మరి. మరి మీ అందరి కోసం అంతే అద్భుతమైనటువంటి పాట మన కోసం రాబోతోంది. ఖచ్చితంగా మీరు ఈ పాటతో కలిసి ప్రయాణం చేయాల్సిందే, ఎందుకంటే ప్రతి ఇంటిలో ఇలాంటి సందడి ఈ టైంలో ఖచ్చితంగా ఉంటుంది. అదే మా ఇంటి బంగారం సినిమాలోని తస్సది అంటూ పాట వచ్చేస్తోంది. సంతోష్ నారాయణన్ అందించిన ఎనర్జెటిక్ మ్యూజిక్ కి రెహమాన్ రాసిన చిలిపి సాహిత్యంతోడే చిన్మయ శ్రీపాద పుణ్యాశెల్వ గాత్రంతో ఈ పాట మరింత జోష్ తెచ్చేస్తోంది. మరి ఉదయాన్నే ఈ జోష్ కి మనం కూడా ముందడుగు వేద్దామా. మీ అందరి కోసం పాట వస్తోంది, వినండి మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో మీరు ఎంతో చక్కగా హుషారెత్తించే పాటలతో మనం మొదలుపెట్టేశామా? కొన్ని పాటలు అంతే, అలా వింటూ ఉంటే కాసేపు ఆగిపోదామా, పాట విందామా అనిపిస్తుంది. కానీ ఉదయం ఆగడానికి కాదు, ముందుకు సాగడానికి, కాస్త బిజీగా మీ డేని ఎంతో అద్భుతంగా హుషారుగా ప్రారంభించడానికి. కాబట్టి మీ ఉత్సాహానికి తోడుగా మరొక పాట మీ అందరి కోసం రాబోతుంది. ప్రేమలో పడితే మనసు చేసే అల్లరి కొత్తగానే ఉంటుంది, అది రచయితల కలం పడితే ఇంకా అద్భుతంగా మారుస్తుంది. ఆ ఫీలింగ్ ని ఫన్ గా కాస్త అద్భుతంగా ఈ జనరేషన్ కి తగ్గట్టుగా రాసింది వరుణ్ తేజ్, రితిక నాయక్ లేటెస్ట్ గా వచ్చినటువంటి కొరియన్ కనకరాజు చిత్రం నుండి. తమన్ మ్యూజిక్ లో శృతి రంజని, డి ధీరజ్ గాత్రంతో, శ్రీజు అందించిన లిరిక్స్ తో మీకు నచ్చేటువంటి ఈ కొరియన్ పాట వినేద్దామా? కానీ తెలుగులో మీ అందరి కోసం వచ్చేస్తోంది. మరైతే మీరు విని హుషారుగా మీ రోజుని కంటిన్యూ చేయండి. మరి

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు. మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి, మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి. మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట, అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ. ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు, సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో మీకు నచ్చిన హుషారైనటువంటి పాటలతో ఈ రోజుని మనం మొదలు పెట్టేశాం కదా. బయట ఎంత చల్లగా గాలి ఉంది. ఆ చల్ల గాలి పలకరిస్తుంటే, కాఫీ కప్ చేతిలో ఉంటే, మనస్సుకు నచ్చిన పాట చెవుల్లో వినిపిస్తే ఇంతకంటే అందమైన ఉదయం ఇంకెక్కడుంటుంది. అందుకే ఉదయరాగంలో మీరు వినే పాటల్లో ఇవన్నీ ఖచ్చితంగా మీకు అనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇప్పుడు మీకోసం రాబోతున్నటువంటి పాట పల్లె వాతావరణం, పల్లె అందాల చందాలు, పదాల్లో దాగి ఉన్న ప్రేమ అల్లరులు అన్నీ కలిగి ఓ జానపద పాటని సినిమాటిక్గా చేస్తే హీరో శ్రీకాంత్ అలాగే కృష్ణవంశీ గారి కాంబినేషన్లో వచ్చిన మంచి సినిమా మహాత్మ. అందులో విజయ్ ఆంటోనీ అందించినటువంటి సంగీతం, కాసల్ శ్యామ్ రాసిన పాట గేయ రచయితగా అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మరి మీ అందరి కోసం మహాత్మ నుంచి ఈ పాట వస్తోంది, విందామా మరి.

మహాత్మా నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి ఉదయరాగం కార్యక్రమంలో ఉదయం గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా సూర్యకిరణాలు అంటారు. మరి ప్రతి ఉదయం సూర్యకిరణాలనే కాదు, ఒక అందమైన అనుభూతి, ఒక చిన్న చిరునవ్వుతో ప్రారంభించండి. మనసుకు నచ్చినటువంటి పాటను వినండి, హాయిగా మీ ఉదయం చాలా చాలా అందంగా తయారవుతుంది. అందుకే మీకోసం ఉదయరాగంలో అలాంటి పాటతో మరో అద్భుతమైనటువంటి పాట రాబోతోంది. హిప్ హాప్ తమిళ సంగీత దర్శకత్వంలో నాని నటించిన కృష్ణార్జున యుద్ధం నుంచి ఎల్వి రేవన్ అలాగే సింజిత్ హెగ్డే హిప్ హాప్ తమిళ పాడినటువంటి పాటకి శ్రీజో అందించిన సాహిత్యం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆకాశంలో విహరించేలాగా ఖచ్చితంగా చేస్తుంది. మరి మీ అందరి కోసం పాటొస్తుంది, విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఎంతో చక్కటి పాట విన్నారు కదా, హిప్ హాప్ తమిళ్ సంగీత దర్శకత్వం వహించినటువంటి ఆ పాట చాలా చాలా హ్యూజ్, బాగా పెద్ద హిట్ అయింది. సో తర్వాత ప్రేమకి పెద్దకి మాట్లాడవసరం లేదంటారు, మనసులో మనిషి ఉంటే చాలంటారు, ఆ మనిషే పాట అవుతారు, ప్రపంచం అవుతారు. అలాంటి ప్రేమ పాటలు చాలా చక్కగా రాయడంలో చంద్రబోస్ గారు తర్వాత ఎవరైనా అంటారు. అలా దేవిశ్రీ ప్రసాద్ గారి గాత్రంలో, చంద్రబోస్ గారు అందించిన సాహిత్యంలో, పీయూష్ కపూర్ అందించినటువంటి తన గాత్రం ఈ పాటని మరింత హుందాగా మార్చింది. ఇంతకీ పాట యువర్ మై లవ్ అంటూ వస్తోంది, వన్ నేనొక్కడినే సినిమా నుంచి మీ అందరి కోసం. మరి ఆ పాట వినేద్దామా?

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో ఎంతో మంచి మంచి పాటలు వింటూ ఉన్నారు కదా. ఒక ఉదయం కొన్ని పాటలు, కొన్ని మాటలు, మధురమైన జ్ఞాపకాలు, ఇవన్నీ కలిసి అందమైన ప్రయాణంలో మీతో పాటు ఈరోజు ఉదయరాగం కార్యక్రమం చాలా హుషారుగా ముందుకెళ్లిందా. పాటలు ఇక్కడితో ఆగిపోవు, ఇంకా వస్తూనే ఉంటాయి. ఆ అనుభూతి మాత్రం హుషారుగా ఈరోజు మీ అందరితో ఉండాలి. ఈరోజు ఉదయం అలాగే మరో అందమైనటువంటి కార్యక్రమంతో ఖచ్చితంగా మన కార్యక్రమాలు అలా వస్తూనే ఉంటాయి. సంగీతం మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇలాగే మొదలవుతూ ఉంది. కాబట్టి ఉదయరాగం కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మీ అందరి కోసం ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. ఈలోగా కొన్ని ప్రకటనలు.
1: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే
2: ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
1: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి.
2: మీకు నచ్చిన పాటను కోరుకోండి.
1: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
2: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట,
1: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
3: అరువం వానగా నేడు కురిసేనులే, ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే.
2: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
1: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై.
1: చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
4: మార్నింగ్ న్యూస్. Good morning. I am Shagun Chopra. The headlines. Prime Minister Narendra Modi to inaugurate 10th India Mobile Congress at Yashobhumi in New Delhi this morning. 57th GST Council meeting to be held at Bharat Mandapam in New Delhi today. Veteran actor Nana Patekar passes away in Goa. India joins US and 13 other economies in signing joint ministerial statement to address global excess capacity and production in key manufacturing sectors. IMD forecasts heavy rain in Kerala, Tamil Nadu, Puducherry, Uttarakhand, West Bengal and Sikkim today. And in table tennis, Manu Shah and Diya Chitali create history, become first Indian mixed doubles pair to reach Grand Smash final, semi-final.

0: for the next 2 to 3 days. According to IMD, thunderstorms accompanied by lightning and gusty winds are expected over Andhra Pradesh, Bihar, Jammu, Kashmir and Jharkhand today. On to sports. In table tennis, Indian paddlers Manu Shah and Diya Chitale created history by becoming the first Indian mixed doubles pair to reach the semi-finals of WTT Grand Smash after beating Romania's Eduard Ionescu and Bernadette Sharks 3-0 at the China Smash in Beijing yesterday. The fifth-seeded Indian duo won the quarter-final 11-9, 13-11, 11-3 to secure a place in the last four. However, Manav Thakkar exited the men's singles in the round of 32 after losing 0-3 to 7-seed Alexis Lebrun of France. Paralympic champions Pramod Bhagat and Bhavina Patel will lead the Indian contingent as flag bearers at the opening ceremony of the Asian Para Games, which will be held from 18th to 24th October at Aichi Nagoya in Japan. Para badminton star Pramod Bhagat has won 6 Asian Para Games medals, including 2 gold and 4 bronze between 2014 and 2023. Para table tennis player Bhavina Patel has also won 2 Asian Para Games medals between 2018 and 2023. The Paralympic Committee of India, PCI, will formally see off the Indian contingent at a special ceremony today. Indian T20 captain Shreyas Iyer climbed to a career-best 7th spot in the latest ICC rankings for the shortest format, while ODI skipper Shubman Gill retained the top position in the ODI format. Shreyas climbed 18 places to a career-best 7th in the T20I batting rankings after his unbeaten 102 of 43 balls, making him India's third highest-ranked batter in the format. Shubman Gill retained the top spot after scoring an unbeaten 223 against the West Indies in the ODIs. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Shagun. Modi marks 25 years in public office, says won't stop till 2047, asserts we will do it. 140 crore Indians will build Vikasit Bharat, pitches for rule-based, free and open global maritime order, leads the Asian Age. May the grace of Vignaharta bring welfare to all. PM Modi prays at Sri Vinayak Temple in capital upon completing 25 years in public office, writes the Statesman. The Hindu headlines, RBI raises repo rate to 5.5% amid calibrated tightening. Senior IPS officers must complete annual courses in ChatGPT, generative AI, cyber security and integrative wellness, or they will receive lower appraisal scores, reads the top story in the Pioneer. And finally, Maths star Mahesh Kakre clinches Ramanujan Prize for fundamental work in algebraic number theory. And with that, it's back to you, Shagun.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to inaugurate 10th India Mobile Congress at Yashobhumi in New Delhi this morning. 57 GST Council meeting to be held at Bharat Mandapam in New Delhi today. Veteran actor Nana Patekar passes away in Goa. India joins US and 13 other economies in signing joint ministerial statement to address global excess capacity and production in key manufacturing sectors. IMD forecast heavy rain in Kerala, Tamil Nadu, Puducherry, Uttarakhand, West Bengal and Sikkim today. And in table tennis, Manu Shah and Diya Chitale create history, become first Indian mixed doubles pair to reach Grand Smash semi-final at China Smash in Beijing. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, బాలకార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్లు గుర్తిస్తే 1098 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, 240 కోట్లతో కోనసీమ పవర్ గ్రిడ్ ఆధునీకరణ వంటి పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు జీవం అయితే భూమి జీవితమని అన్నారు. అందుకే ఈ రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. రాష్టంపై తీవ్రమైన ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నది నుంచి 1000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి

0: వెళ్లిందని అన్నారు. ఆ నీటిని వినియోగించుకోగలిగితే ఎంతో ప్రయోజనం కలిగేదని అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం P4తో సామాజిక బాధ్యత కింద వారి జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కోనసీమ జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి భవిష్యత్ అవసరాలకు సిద్దం చేసేందుకు 240 కోట్ల రూపాయలతో కోనసీమ పవర్ గ్రిడ్ ఆధునీకరణ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ CMD ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. అంబాజీపేటలో ఆయన మాట్లాడుతూ 23.8 కోట్లతో 8 కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను పూర్తి చేయగా మరో 17.6 కోట్లతో 5 కేంద్రాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. 153.9 కోట్లతో RDSS పనులలో భాగంగా ఫీడర్ సెగ్రిగేషన్ ద్వారా వ్యవసాయ ఇతర విద్యుత్ అవసరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టామని అన్నారు. న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సత్వరమే పరిష్కరించేందుకు చేపట్టిన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా అమలాపురం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ 2వ అదనపు జిల్లా జడ్జి డి చంద్రమౌళీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కక్షిదారులు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 3,65,20,201 రూపాయల విలువైన కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. బాలకార్మికులతో వెట్టిచాకిరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలంతా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. రామచంద్రాపురంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బాలకార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్పై యువతలో అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా అమలాపురంలో 5K రెడ్ రన్ మారథాన్ను నిర్వహించారు. భట్నవిల్లి జాతీయ రహదారి నుండి జరిగిన 5 కిలోమీటర్ల పరుగు పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు చెందిన 140 మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని విజయవాడలో నిర్వహించే రాష్టస్థాయి 5K రెడ్ రన్ పోటీలకు పంపించనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలు కౌమార దశలో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నులిపురుగుల నివారణపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ మోడల్ స్కూల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి పాల్గొని నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. స్వచ్ఛతా రంగంలో జిల్లా సత్తా చాటిందని, జిల్లాకు 67 స్వచ్ఛాంధ అవార్డులు లభించడం గర్వకారణమని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ బాలయోగి పేర్కొన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి భవన్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి స్వచ్ఛతా ఆంధ్ర 2026 పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరింతవరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన KVSN మూర్తి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నెలియాళ్ల సమయం 8:35. మరి ఇప్పుడు మీ అందరి కోసం పుస్తకవాణి కార్యక్రమం ప్రసారం. పుస్తకవాణి కార్యక్రమంలో ఈరోజు ఆర్సీ కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ జాతరో జాతర. కథ చదివినవారు శ్రీమతి జే నిర్మల. మీ అందరి కోసం ఆ కార్యక్రమం ప్రసారమవుతుంది. విందామా.
2: వెన్నెల వెలుతుర్లో కానక చెట్టు కింద చీమల పుట్టకాడ కూర్చుని పుట్టనే చూస్తా ఉన్నాడు కాటంరాజు. ఏంది మామా అదే పనిగా చూస్తా ఉండావు అని అడిగినాడు చెంచురాముడు. చీమలు రాత్రిపూట నిద్రపోతాయో లేదో చూద్దామని కూర్చోనున్నాను. కైపు తగ్గితే అన్ని కనపడతాయిలే మామా, ఇంటికి పోయి పడుకో అని చెప్పి అక్కడి నుంచి కాటంరాజుని ఊర్లోకి తరిమినాడు చెంచురాముడు. దారిలో మల్లెక కనిపించింది చెంచురాముడికి. ఏమక్కా, మీ అల్లుడు పెద్ద గోతంలో ఏదో బలంగా తెస్తా ఉన్నాడు.

జాతరకి విశేషమా అని అడిగినాడు. మా అరగొండల్లుడు అదో రకం మనిషి చెంచురామా, దీపావళి పండక్కి వచ్చినప్పుడు అనాస పండ్లు తెచ్చినాడు, సంక్రాంతి పండుగకి పనస పండ్లు తెచ్చినాడు, ఇప్పుడు గంగ జాతరకి తాటి పండ్లు తెచ్చినాడు. పీక్కోలేక లాక్కోలేక అల్లాడుతా ఉంటాం అని బదులిచ్చింది. ఏదో ఒకటి తెస్తా ఉండాడు గదా, దానికి సంతోషించు మల్లెక్క, అత్తగారింటికి చేతులు ఊపుకుంటూ రాకుండా అని చెప్పి చెంచురాముడు అక్కడి నుంచి రచ్చబండకాడికి పోయినాడు. బంగారుపాళ్యం బృందం పలకలు డబుస్కు డబుస్కుమని కొడతా ఉన్నారు. కుర్రకారు ఖుషీగా ఎగురుతా ఉన్నారు. మోకాళ్ల నొప్పులున్న మగాళ్లు నడుము మాత్రమే ఊగిస్తా ఉన్నారు. ఎగిరితే ఊళ్ళో వాళ్లు ఏమైనా అనుకుంటారేమో అనుకున్న మగపిల్లకాయలు గట్టిగట్టిగా ఈలలు ఊళ్ళలు వేస్తూ ఉండారు. మిద్దెలెక్కి వేడుక చూస్తా ఉండారు ఆడపిల్లకాయలు. ఊరు ఊరు తిరిగి సమోసాలమ్మే చెంచురాముడు ఆ రోజు ఊర్లో జాతరని ఎక్కడికి పోలేదు. ఊరంతా తిరిగి అన్ని వీధుల్లోనూ వేపమండల తోరణాలు కట్టినారో లేదో అని చూస్తూ వస్తా ఉన్నాడు. గాలి తెరలు తెరలుగా వీచింది. చెంచురాముడి ముక్కుకి పొట్టేలు కూర మసాలా వాసన తగిలింది. మన ఇల్లు వచ్చేసింది, ఇది మనింట్లో వాసనే అని ఇంట్లోకి గబా గబా వెళ్ళినాడు. కట్టెల పొయ్యి మీద కూర కుత కుత ఉడుకుతా ఉంది. ఒక ముక్క చేతిలో పెట్టు, కూర ఉడికింది లేదో చెబుతాను అని కులకతా అడిగినాడు పెళ్ళాం లక్ష్మీసుందరిని. ఇప్పుడే పెట్టాను పొయ్యి మీద, ఇంకా చాలాసేపు పడుతుంది ఉడకడానికి అని బదులిచ్చింది. చొక్కాయి తీసి తెల్ల బనియన్ తొడిగినాడు. అరిటాకులు కోద్దామని పెరట్లోకి పోయినాడు. చెట్ల చాట్న దాగున్న పెంపుడు కోళ్లు చెంచురాముని చూసి పొలోమని దూరంగా పరుగులు తీసినాయి. ఓసి తిక్కమాలోకాలు, ఈ గంగ జాతరకి మీ జోలికి రాము, మీ రోజు మీకు రానే వస్తుంది అంటూ అరటి చెట్టు దగ్గరికి పోయినాడు. కాలికి మెత్తగా తగిలింది గడ్డి. పళ్లు కుట్టుకోవడానికి అనువుగా ఉంటుందని చిన్న గడ్డి పరకలు కొన్ని కోసుకున్నాడు. నీళ్ల తొట్టిలో ఆకాశపు నక్షత్రాలు మిణుకు మణుకుమని మెరుస్తూ కనిపించినాయి. మా ఊరి జాతర చూసేదానికి మీరు వచ్చినారా అని వేళాకోళమాడుతూ నీళ్లను తాకినాడు. చిన్న చిన్న అలలకి నక్షత్రాలు నీళ్లలో ఎగురుతున్నట్లు అగుపించినాయి. భలే భలే అనుకున్నాడు. ఇంట్లో నుంచి సుందరి, అరిటాకు ముళ్ళు మీద పడినా ముళ్ళు అరిటాకు మీద పడినా ఆకుకే నష్టం అంటారు, జాగ్రత్తగా ఆకు చిరక్కుండా కోసుకురండి అని ఉచిత సలహా ఇచ్చింది. ఆహా, ఏమినా అదృష్టం, బెల్లం ముక్కలాంటి మంచి పెళ్ళం దొరికింది నాకు. గంతకు తగ్గ బొంత అన్నట్లు నాకొచ్చే బెత్తిడి ఆదాయంతో సంసారాన్ని చక్కగా చిక్కగా చేసుకుంటూ వస్తా ఉంది అని ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. పెళ్ళం చెబితే వినాలి అన్నట్లుగా జాగ్రత్తగా పచ్చటి అరటి కొన ఆకుల్ని కోసినాడు. వాటిని నీళ్లు పోసి కడుగుతూ ఉంటే వెనక ఇంట్లో నెట్టేరి మా మనవడు తినే తట్ట చేతులు పెట్టుకుని స్పూన్తో కొడుతూ, అమ్మా ఆకలే, అమ్మమ్మా ఆకలే అని పాడుతూ ఉన్నాడు. వాళ్ళింట్లో కూడా ఇంకా వంట కాలేదు, పాపం పసివుడు అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి ఆకులు పెట్టేసి ఇంటి ముందరి తిన్నెపైన కూర్చున్నాడు. వీధుల్లో రంగురంగుల విద్యుత్ దీపాలు నాట్యమాడుతున్నట్లు మిలామిలా మెరుస్తా ఉన్నాయి. గోడ మీద బల్లులు కిచకిచమండు అరుస్తా ఉన్నాయి. ధర తక్కువని కోడికూర తినటమే గాని పొట్టేలు కూర తిని ఎన్ని రోజులైందబ్బా, ఈరోజు జామ్ జామ్ అని ముక్కల కాడికి లాగించాల్సిందే అనుకున్నాడు. తలెత్తి ఆకాశంలోని చంద్రుణ్ణి చూసినాడు. పాపం, చంద్రమండలం పైన ఎవరైనా ఉంటే వాళ్లకి సమోసాల రుచి తెలుసుంటుందా? అసలు అక్కడ సమోసాలు చేసేవాళ్లుంటారా? పోని నాలాంటోళ్ళని అమ్ముకోనిస్తారా అని ఆలోచిస్తూ ఉంటే దోమ ఒకటి ఎడమ చేతి మీద కుట్టింది. చంద్రమండలంలో వ్యాపారం చేయబోతున్నానని దీనికి కూడా కుళ్ళే అని దాన్ని కసిదీరా కొట్టాడు. ఇంట్లో నుంచి అలసందుల వడల వాసన గుప్పు గుప్పుమని తగిలింది. మైకం కమ్మినట్లయింది చెంచురాముడికి. ఆహా, వడల వాసనే ఇంత కమ్మగా ఉంటే మటన్ పులుసులోకి నంజుకుని తింటా ఉంటే నా సామిరంగా సూపర్గా ఉంటుంది కదా అని అనుకున్నాడు. పూడికి తీసిన బావిలో మాదిరి నోట్లో ఊట జల జలా ఊరసాగింది. ఇంతలో నాలుగు వీధి కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చి ఎదురుగా నిలబడ్డాయి. కన్నారపకుండా చెంచురాముణ్ణే చూస్తా ఉండే. మనింట్లో మాంసం వండతా ఉండారని కనిపెట్టేసినాయి కదబ్బా, ఎంతైనా కుక్క ముక్కు కుక్క ముక్కే అనుకున్నాడు. వాటినే చూస్తూ, ఉండండి ఉండండి, మీకు కూడా

0: ఈరోజు తిండి తినాలే, నేను కొరకలేని ఎముకలన్నీ మీ పరమే అని సైకిల్ చేసినాడు. ఏమో అర్థమైనట్లు అవి తోకలు ఊపినాయి. సైకిల్లో పోతూ చీటీల చెంగన్న తిండి మీద కూర్చునున్న చెంచురామణ్ణి చూసి సైకిల్ ఆపినాడు. జోబులో పోసుకొని తింటూ ఉన్న బొరుగుల్ని కొన్ని ఇవ్వబోయినాడు. పైకేమో వద్దు వద్దు అని చెప్పినాడు చెంచురాముడు. లోపలేమో తినాలని ఉంది, అయినా ఇప్పుడు బొరుగులు తినేస్తే కడుపు నిండిపోతుంది, మటన్ తక్కువగా తింటాను కదా అని గట్టిగా నోరు కట్టేసుకున్నాడు. అన్నా చెంగన్న, తూర్పు వీధిలోని నల్లరంగన్న అంగిడి పక్కగా పోతే గనక రెండు గోలీ సోడాల్ని పక్కన పెట్టమని చెప్పు. నాకు మాంసాహారం అంత సులభంగా జీర్ణం కాదు, తినేసి వచ్చి నేను తాగుతానని చెప్పు అని చెంగన్నతో చెప్పినాడు చెంచురాముడు. అలాగేనని చెప్పి తల ఆడించి సైకిల్ బెల్లు కొట్టుకుంటూ స్పీడ్గా వెళ్ళినాడు చెంగన్న. అప్పుడే గట్టి గొంతుతో సుందరి, ఉడికింది కూర వచ్చి తినిపోదురా అని పిలిచింది. స్ప్రింగ్ లెక్కన తిండి మీద నుంచి దూకినాడు. జారిన పంచిని ఎగ్గట్టినాడు. గట్టిగా కట్టుకుంటే మటన్ ముక్కలు పొట్టలోకి ఎట్లా దిగుతాయబ్బా అని పంచెను పొట్ట కిందకి జారేటట్లు కట్టినాడు. పీట మీద పద్మాసనం వేసి కూర్చున్నాడు. కాళ్ల నొప్పి పుట్టాయి, సుఖాసనంలోకి మారాడు. అరిటాకు మీద మళ్లీ నీళ్లు చల్లి శుభ్రంగా తుడిచినాడు. సెగలు కక్కే సంగటి ముద్ద ఆకు మధ్యన పెట్టింది సుందరి. పక్కనే అలసంద వడలు నాలుగు పెట్టింది. సంగటి ముద్దలో గుంత చేసినాడు. ఘుమఘుమలాడే కూరను తెచ్చి అందులో పోసింది. కూరలో ఏమేమున్నాయో ఎక్సరే కళ్లతో చూసినాడు. మూలిగెముకలే, మూలిగెముక పడలేదని కొద్దిసేపు అతని మనసు మూగగా మూలిగింది. దొరికిందే బంగారం అనుకుంటూ కూర మీద చెయ్యి పెట్టినాడు. వేడికి చెయ్యి సొరుక్కుమంది, ఉఫుఫ్ అంటూ చేతిపైన ఊదినాడు. నిన్నటి గోగా ఊరుబిండి అంటే పచ్చడుంది, నీకు గోగా కంటే ప్రాణం గదా, తెచ్చేదా అని అడిగింది సుందరి. రైలు గంట గొంతుతో వద్దు అని గట్టిగా చెప్పినాడు. అమెరికా వెళ్లే అవకాశం చేతిలో పెట్టుకుని పాకిస్తాన్కి పోమంటే పోతారా ఎవరైనా అన్నట్లు ముఖం పెట్టినాడు. పక్కనే ఉన్న విసనగరతో విసురుకుంటూ పంచ బాగా సర్దుకొని కూర్చున్నాడు. ఇంతలో తడి చేతుల్ని చీర కొంగుతో తుడుచుకుంటూ ఇంట్లోకొచ్చింది మల్లెక్క. వస్తా వస్తా వాళ్ల ఇంట్లోని మందార పూలు కొన్ని కోసుకొచ్చింది. పూలు చేతికిస్తూ, సుందరి అల్లం ముక్కుంటే ఇస్తావా, మసాలా నూరాలి అని అడిగింది. కొంచెమే ఉంటే అంతా కూరలేక వాడేసినట్టున్నాన మల్లెక్క, అయినా ఉండు చూస్తాను అని చెప్పి వంటగదంతా వెతికింది. ఇంతలో మటన్ పులుసులోని లివర్ ముక్క తళుక్కుని మెరిసింది చెంచురావుడి కళ్ళకి. చేతిలోకి లివర్ ముక్క తీసుకుంటూ ఉంటే మెరుపులాగా వచ్చినాడు కాటమరాజు. ఇంతలో ఆడోళ్లను చూసి నాలుగడుగులు వెనక్కి వేసినాడు. చెప్పేద్దాం ఏమైతే దయింది అనుకుని చెవిలో ఏదో గుసగుసా చెప్పినాడు చెంచురాముడికి. గోడ చెవుల సుందరి అంతా వినేసింది. సుందరి ముఖం సిరిమల్లె పువ్వులా మెరిసిపోయింది. సెకను కూడా ఆలస్యం చేయకుండా గబాగబా వెళ్ళింది. చెంచురాముడి ముందరున్న అరిటాకును పక్కకు లాగి, ఇంట్లో తిండి ఎక్కడికి పోదు, పెద్దోళ్లు పిలుస్తా ఉండారు, వెళ్ళండి నిదానంగా వచ్చి తిందురుగాని అని చెప్పింది. దొరుకునా ఇటువంటి ఛాన్స్ అనుకుంటూ భుజాలెగరేసుకుంటూ కాటమరాజుతో కలిసి చొక్కాయ కూడా వేసుకోకుండా పరుగులు తీసినాడు చెంచురాముడు. హ అని నోరు తెరిచిన మల్లెక్క, అదేం పని సుందరి, మనిషి ముందరి విస్తరలాగేసినావు అని ఆశ్చర్యంగా అడిగింది. బయట తిరిగే మొగోళ్లకి నూటొక్క సమస్యలుంటాయి, అప్పుడప్పుడు శాంతిని కోరుకుంటారు. అయినా సొంత డబ్బు పెట్టి తాగితే నేను ఒప్పుకోనక్క, ఎవరైనా ఊరికే పోస్తే మాత్రం తాగమంటాను. జాతర పేరున ఊరి సర్పంచ్ అందరికీ మందు బాటిళ్లు పంచుతా ఉండాడంట, అందుకే అర్జెంటుగా వెళ్లమన్నాను. ఆలసించిన ఆశాభంగం గదా అని చెప్పి అల్లం ముక్క చేతిలో పెట్టింది. ఘాటు ఘాటు అల్లం రసం నోట్లో పోసినట్టేంది మల్లెక్కకి. ఇంటి ముందరి వీధి కుక్కలు చొంగ కార్చుకుంటూ నిలబడున్నాయి. దూరంగా జజ్జినక జజ్జినక జజ్జినక అని పలకలు భలే భలే రంజుగా మోగుతూ ఉన్నాయి.
1: ఇంతవరకు పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సీ కృష్ణస్వామి రాజుగారి మీది తినాలి మాది తినాలి పుస్తక పఠనం, ఈ వారం కదా జాతరో జాతర విన్నారు. చదివిన వారు శ్రీమతి జె. నిర్మలా.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్రం వింటూ ఉన్నారు కదా. మంచి మంచి పాటలు వస్తూనే మన పుస్తకవాణి కార్యక్రమాన్ని వింటూ కొనసాగిస్తూ ఉన్నాం కదా. మరి కాసేపట్లో 9 గంటలకు హలో ఆకాశవాణి కార్యక్రమం ఉంది, లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. సో మీరు ఫోన్ చేసి మీరు కోరిన పాటలు మీరు కోరినటువంటి శ్రోతలకు వినిపించవచ్చు. సో మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు 2224-6605, 2224-6606. మరొకసారి నంబర్ చెప్తున్నా, 9 గంటలకి హలో ఆకాశవాణి కార్యక్రమం.

మనకి ఫోన్ చేసి మీరు కోరిన పాటలు వినాలి అంటే 224-6605, 224-6606, STD కోడ్ 0877. మీ అందరి కోసం మరో పాట వస్తోంది, విందాం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 9 గంటలు. హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులు మరి ఖచ్చితంగా కాల్ చేసి మీరు కోరిన పాటని వినాలి అంటే శ్రోతలు కాల్ చేయాల్సినటువంటి మా నంబర్లు 224-6605, 224-6606. తరాలు మారినా తరగని అనుబంధం, దూరాలు ఎంతైనా గొంతుల మధ్య దూరం లేని వేదిక. ఇన్నాళ్ళు మరి ఎన్నో రకాలైన పాటలు కార్యక్రమాలు వినుంటారు. ఇప్పుడు మరి మీ మాటని మీరు వింటూ మీకు నచ్చిన పాటని మీరు కోరుకున్న వారికి వినిపించేటువంటి కార్యక్రమం. సో మరి మరొకసారి నంబర్ చెప్తున్నాను, 224-6605, 224-6606. ఎస్టీడీ కోడ్ 0877. మరి మనకి ఫోన్ వచ్చింది, ఎవరు ఫోన్ చేశారో విందామా. హలో
1: హలో
0: హలో ఆకాశవాణి.
1: ఫస్ట్ కాలర్ మాధవ్ మేడం.

0: నమస్కారం అండి, మీ పేరు?
1: తిరుపతి నుంచి వాసుదేవ రెడ్డిని మాట్లాడుతున్నాను.
0: వాసుదేవ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు తిరుపతిలో? హలో,
1: తిరుపతి మేడం, కార్డు ఉన్నాను.
0: మీ వాయిస్ మీరే విన్నారంటే లేట్ గా మాట్లాడతారు. ఫస్ట్ నాతో మాట్లాడేని మళ్ళీ పాట వినొచ్చు. మీ గొంతు ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అందరూ వింటారు. చెప్పండి వాసుదేవ్ గారు, మీకు ఏ పాట కావాలి? తప్పకుండా పసివాడి ప్రాణం నుంచి వినిపిస్తాం. మరి ఆ చిత్రం నుంచి మీకు ఏ పాట కావాలి? ఎవరికి ఈ పాట అంకితం చేద్దాం అనుకుంటున్నారు?
1: ముఖ్యంగా రామచంద్ర కోసం,
0: అందరి కోసమునా? తప్పకుండా అండి వాసుదేవ్ గారు, మీకోసం, మీ కుటుంబ సభ్యులు, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం పసివాడి ప్రాణం నుంచి ఈ పాట వస్తోంది. ఇలాగే మాకు ఫోన్ చేస్తూనండి. ధన్యవాదాలు వాసుదేవ్ గారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా బురద కుళ్ళా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి FM వింటున్నారు. మరి హలో ఆకాశవాణి కార్యక్రమంలో పాటలు వింటూ మాటలు వింటూ మీరు కూడా ఫోన్ చేసి మీకు నచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులకి, మన ఆకాశవాణి శ్రోతలకి పాటల్ని డెడికేట్ చేయాలి అంటే మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు 2246605 2246606, STD కోడ్ 0877. మరి నెక్స్ట్ మనకు ఎవరు ఫోన్ చేస్తున్నారో విందామా. హలో ఆకాశవాణి.
8: గుడ్ మార్నింగ్ సిస్టర్.
7: హలో,
8: గుడ్ మార్నింగ్ సిస్టర్.
7: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
8: నేను రాణిపేట డిస్ట్రిక్ట్ ఆర్కర్ తాలూకు నుంచి ఆనంద్ బాబు మాట్లాడుతున్నాను.
7: ఆనంద్ బాబు గారు ప్రశాంతంగా మాట్లాడిందా? కంగారు లేదు, లైన్ కలిసేసింది కదా.
8: అవును సిస్టర్.
7: సో మరి చెప్పండి, మీరు చెప్పండి.
8: ఓకే సినిమా నుంచి.
7: ఏ సినిమా అండి? సినిమా పేరు మరొకసారి చెప్తారా? పోకిరి. పోకిరి సినిమా నుంచి ఏ పాట కావాలి?
8: చూడగానే ఉంటాను చూస్తానే ఉంటాను.
7: తప్పకుండా. ఈ పాటని ఎవరి కోసం అంకితం ఇద్దాం అనుకుంటున్నారు?
8: వినాయకుడు, కావేరమ్మ, కలేవాణి,
7: అలాగే
8: దీపలక్ష్మి,
7: అలాగే
8: వేర్మురుడు, సరస్సు, నితీష్, సర్వేష్, వీళ్ళందరికీ రెడీ చేస్తాను సిస్టర్.
7: తప్పకుండా. మీకు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం ఈ పాటని ప్రసారం
8: చేస్తాను.
7: తప్పకుండా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఫోన్ చేస్తూ ఉండండి. మరి మీరు కూడా ఆకాశవాణి తరపు నుంచి మీరు పాటల్ని అంకితం ఇవ్వాలంటే మీరు ఫోన్ చేస్తూ ఉండండి. ఈ లోపల పోకిరి సినిమా నుంచి పాట వస్తోంది, విందామా మరి.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటున్నాం కదా. అందరి గొంతులో ఒకవైపు, మీ గొంతు ఒకవైపు, ఎందుకంటే మీరు ఫోన్ చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మరి మీరు హలో ఆకాశవాణికి ఫోన్ చేయాల్సిన మా నంబర్లు 2246605

0: 4666 STD కోడ్ 0877. మరి నెక్స్ట్ మనకి ఎవరు ఫోన్ చేశారో విందామా. హలో ఆకాశవాణి.
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, మీ పేరు?
1: కావల గ్రామం నుంచి అహోబుల వెంకటేశ్వర్లు.
0: వెంకటేశ్వర్లు,
1: మన అనౌన్సర్లకు గౌరవనీయులైన మీకు నమస్కారములు.
0: నమస్కారం అండి, ఎంత చాలా చక్కగా చెప్పారు, అందుకని మీకు మరొకసారి ధన్యవాదాలు.
1: చాలా గ్యాప్ వచ్చింది మేడం.
0: అవునా, ఈ రోజు లైన్ కలిసింది. ఓకే, ఇప్పుడు లైన్ కలిసింది కదా. తప్పకుండా వింటూ ఉన్నారా, కార్యక్రమాలన్నీ వింటూ ఉన్నారా? ఓకే, మన తిరుపతి ఎఫ్ఎం కూడా ట్యూన్ చేసుకోండి, యాప్ లో వస్తూ ఉంటుంది. సరే అండి, మీకు ఏ పాట కావాలి?
1: ఈ రోజు కుంతి పుత్రుడు సినిమాలో లేలే బాబాది దురలేవయ్యా, ఆ పాట కావాలి మేడం.
0: కొంచెం కొత్త పాటలు అడగచ్చు కదా, ఆల్రెడీ సాయిబాబాని మనం పొద్దు నుంచి మీరు కార్యక్రమాలు వింటూ ఉంటే భక్తి రంజన్లో వచ్చాయి కదా.
1: సరే మేడం, అదే ఇంకోటి ఇరుమడి సినిమాలో
0: చెప్పండి,
1: పల్లకి ఉంది మేడం, పూల పల్లకి. ఆ పాట ఏంటి మేడం? అటైతే కొత్త సినిమా కాబట్టి.
0: తప్పకుండా అండి. ఏ పాట అండి? మల్లెపూల పల్లకి పాటనా?
1: ఈ పాట పోలిన శ్రోతలు కాదల భాష ఇస్మాయిల్ అన్న
0: తప్పకుండా అందరి కోసం ప్రసారం చేస్తా మన ఆకాశవాణి కార్యక్రమాలు. ఇలాగే వింటున్నాను, తప్పకుండా అందరినీ అడిగానని చెప్తాను మీ తరపు నుంచి. ధన్యవాదాలండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మరి శ్రోతలు విన్నారు కదా, మరి మీరు కూడా ఫోన్ చేస్తూనండి. ఇప్పుడు మీ అందరి కోసం ఇరుముడి చిత్రం నుండి పాట వస్తోంది, వినేద్దాం.
2: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

0: భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. హలో ఆకాశవాణిలో మనసులో మీకు ఒక పాట అడగాలని ఉంది, మరి ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఆలోచనలే వద్దు. మీ అభిప్రాయాలని, మీ సలహాలు, సూచనలు, మీరు కోరుకున్న పాటని హలో ఆకాశవాణి అంటూ నాతో మాట్లాడుతూ మన ఆకాశవాణి శ్రోతలకు వినిపించాలి అంటే వెంటనే 224-6605 నంబర్కి ఫోన్ చేయండి. ఎస్టీడీ కోడ్ 0877. మన కోసం మరొకరు కూడా ఫోన్ చేస్తున్నారు. ఎవరున్నారు విందామా? హలో ఆకాశవాణి.
5: నమస్తే మేడం.
4: చెప్పండి, మీ పేరు?
5: నా పేరు ఖాదర్ బాషా మేడం, నెల్లూరు నుంచి.
4: ఎలా ఉన్నారు ఖాదర్ బాషా గారు?
5: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు మేడం?
4: బాగున్నానండి. ఏం చేస్తూ ఉంటారు?
5: టైలరింగ్ చేస్తాను మేడం.
4: ఓకే, ఖాదర్ బాషా గారు హలో ఆకాశవాణి కార్యక్రమానికి ఫోన్ చేశారు. మీకు ఏ పాట కావాలి?
5: అడవి రాముడు ప్రభాత్ గారిది. ఆకాశం సాక్షిగా. అలాగే మా బుచ్చిరెడ్డి పాలెం ఇందాకే మా శ్రోత చేశారు కదా వెంకటేశ్వర గారు,
4: ఓకే,
5: ఆయనకి దర్బార్ ఖాన్ కలిగిరి ఇనుమడుగు నుంచి మొహమ్మద్ రఫీ.
4: తప్పకుండా అండి, ప్రసారం చేస్తాం. ఇంకా ఇంకెవరికైనా సరే ఏదైనా వినిపించాలని అనుకుంటున్నారా?
5: ఆయనే శ్రోతలందరికీ వినేదే కదా మేడం.
4: తప్పకుండా
5: అభిరుచి అంటే అందరికి కదా,
4: కాబట్టి అందరికోసం ప్రసారం చేసేద్దాం ఈ పాట.
5: ధన్యవాదాలు మేడం.
4: ధన్యవాదాలు సార్ ఫోన్ చేసినందుకు. మరి శ్రోతలు, మీరు కూడా ఖాదర్ గారి లాగా మీరు కోరిన పాటని మీకు నచ్చిన వారికి అంకితం చేయాలి అంటే మన హలో ఆకాశవాణి కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. మీకోసం పాట వచ్చేస్తోంది, విందాం మరి.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. హలో ఆకాశవాణి అంటూ మన కోసం నెక్స్ట్ ఎవరున్నారు, ఏ మాట చెప్పాలనుకుంటున్నారు, వినేద్దామా? హలో ఆకాశవాణి, హలో ఆకాశవాణి,
1: హలో
0: హలో ఆకాశవాణి సార్, చెప్పండి.
1: మేడం, నా పేరు గోవింద్ నాదంతల్ నుంచి మేడం.
0: ఎలా ఉన్నారు గోవింద్ గారు?
1: బాగున్నాను మేడం.
0: ఏం చేస్తూ ఉంటారు?
1: వ్యవసాయం చేస్తాం మేడం.

0: ఎక్కడుంటున్నారు మీరు?
1: పోతలపట్టు మండలం చిత్తూరు జిల్లా.
0: ఓకే, మీకు ఇప్పుడు హలో ఆకాశవాణి కార్యక్రమానికి ఫోన్ చేశారు, ఏ పాట కావాలి?
1: ఇస్మార్ట్ శంకర్ మేడం.
0: ఇస్మార్ట్ శంకర్ నుంచి?
1: అవును.
0: తప్పకుండా అండి, ప్రసారం చేస్తా. ఈ పాటని ఎవరి కోసం ప్రసారం చేయాలనుకుంటారు? ఇంతకీ పాట
1: మేడం
0: ఏంటో చెప్పలేదు.
1: బోనాలు బోనాలు.
0: బోనాలు పాట?
1: అవును మేడం.
0: తప్పకుండా అండి. మరి
1: మా
0: ఆకాశవాణి
1: తమ్ముడు
0: కార్యక్రమాలు వింటూ ఉంటారా?
1: వింటున్నాం మేడం.
0: మరి చెప్పండి.
1: మా తమ్ముని కోసం మేడం, వాళ్ళ మిత్రులు, మా రాజన్న కోసం.
0: తప్పకుండా, మీ కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం కూడా. గోవింద్ గారు, ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి పాట వస్తోంది, మాకు ఫోన్
1: ధన్యవాదాలు
0: చేసినందుకు
1: మేడం.
0: ధన్యవాదాలు సార్. అలాగే మీరు కూడా మన ఆకాశవాణి కార్యక్రమానికి హలో ఆకాశవాణి అంటూ మీరు పాటల్ని కోరాలి అంటే మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు 224-6605, 224-6606, STD కోడ్ 08-77. మరి స్మార్ట్ శంకర్ సినిమా నుంచి పాట వస్తోంది, విందామా మరి?

0: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే
1: అసలే గుర్తుకురాదు నా కన్నుల ముందు నుండగా.
2: ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
0: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి,
2: మీకు నచ్చిన పాటను కోరుకోండి.
0: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
2: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట,
0: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
1: పరువం వానగా నేడు కురిసేనులే, ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే.
2: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
0: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై.
0: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో ఆకాశవాణి కార్యక్రమంలో పాటలు వింటూ శ్రోతలు కోరినటువంటి పాటలు వింటూ ఉన్నారు. మరి మీరు కూడా వింటూ వినిపించాలి అంటే 224-6605, 224-6606, STD code 08-77. మీకు నచ్చిన పాట వినాలని అనిపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే ఫోన్ తీయండి, డైల్ చేయండి, నాతో మాట్లాడండి, మీకు నచ్చిన పాటని అంకితం చేసుకోండి. మరి మన కోసం నెక్స్ట్ కాలర్ ఎవరు ఉన్నారు మాట్లాడిద్దాం. హలో ఆకాశవాణి, హలో ఆకాశవాణి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్, మీ పేరు?
1: కడప జిల్లా సిద్ధవటం మండలం నుంచి కొండారెడ్డిని మాట్లాడుతున్నాను మేడం.
0: కొండారెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: ఏం చేస్తూ ఉంటారు?
1: వ్యవసాయం చేస్తాను మేడం.
0: మన ఆకాశవాణి కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
1: ప్రభాత రేఖ అంటే నాకు ఇష్టం మేడం.
0: ఓకే,
1: మంచి సాహిత్య కార్యక్రమాలు కూడా వస్తుంటాయి, వింటుంటాం మేడం.
0: తప్పకుండా అండి. మరి మీకు ఈరోజు హలో ఆకాశవాణి కార్యక్రమానికి ఫోన్ చేశారు, మీకు ఏ పాట కావాలి, ఏ సినిమా నుంచి?
1: స్పర్శ మేడం.
0: స్పర్శ,
1: స్పర్శ
0: ఇంకొకసారి చెప్పండి, ఆ సినిమా నుంచి ఏ పాట కావాలి? తప్పకుండా అండి, ఆ పాట ప్రసారం చేస్తాం. ఎవరి కోసం ఆ పాటని అంకితం చేద్దాం అనుకుంటున్నారు? తప్పకుండా అందరి కోసం ఈ పాటని ప్రసారం చేస్తాం. మాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మరి ఆకాశవాణిలో మీరు కూడా మీకు నచ్చినటువంటి పాటని ప్రసారం చేయొచ్చు. ఎన్నెన్నో పాటలు ఉన్నాయి, కొన్ని వేల పాటలు. ఆ పాటల్లో మీకు నచ్చిన సరే కొత్త పాటను ప్రసారం చేస్తూ ఎంతో చక్కగా మీరు అద్భుతంగా ఆనందించే సమయం కాబట్టి వృధా చేయకండి. ఇప్పుడే మీ ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తూ ఉండండి. మా నంబర్లు 224-6605, 224-6606, STD code 08-77. మరి ఇప్పుడు ఆ పాట ప్రసారం అవుతోంది స్పర్శ చిత్రం నుంచి, విందామా మరి?

శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం

0: ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో ఆకాశవాణి కార్యక్రమంలో మరి నచ్చినటువంటి పాటలు అంటే ఫోన్ చేసి అడిగినటువంటి వాళ్ళ పాటలు వింటూ ఉన్నారు. మరి మీరు ఆలోచిస్తూనే ఉన్నారా? మరి కాలేజీలకి, స్కూళ్ళకి, ఆఫీసులకి బయలుదేరుతూ బిజీగా ఉన్నారా? ఇంట్లో వంటకి, మధ్యాహ్నం లంచ్ గురించి ఆలోచిస్తున్నారా? అవన్నీ పక్కన పెట్టి ఓ 2 నిమిషాలు నాతో మాట్లాడి మీకు నచ్చిన పాటను వింటే ఈ రోజు మరింత అద్భుతంగా ఉంటుంది. ఏమంటారు? కరెక్టే కదా? మరి రేడియోలో నా గొంతుతో పాటు మీ గొంతును వినిపించి మీకు నచ్చిన పాటను వినాలి అంటే వెంటనే ఫోన్లో 2246605 2246606 ఎస్టీడీ కోడ్ 0877 కి ఫోన్ చేస్తుండండి. నేను మీ పాట వినిపించడానికి గ్యారంటీ రెడీ. మన కోసం నెక్స్ట్ ఎవరు ఫోన్ చేశారు విందామా. హలో ఆకాశవాణి.
2: నమస్తే మేడం.
1: నమస్తే, మీ పేరు?
2: నా పేరు శ్రీలక్ష్మి మేడం.
1: ఎలా ఉన్నారు శ్రీలక్ష్మి గారు? బాగున్నారా?
2: బాగున్నాను మేడం. మీరు బాగున్నారా మేడం?
1: నేను బాగున్నాను. ఫుల్ ఇంట్లో పనులతో బిజీగా ఉన్నారా?
2: అవును మేడం.
1: ఈరోజు ఏ పాట వినిపిద్దాం అనుకున్నారు చెప్పండి.
2: నాకు సంక్రాంతికి వచ్చిందిలో గొబ్బియాలో గొబ్బియాల పాట మేడం.
1: ఇంకొత్త పాటలు ఏమైనా అడగచ్చు కదా? సంక్రాంతికి వస్తున్నాం, వచ్చేసాం, మీరు ఇంకా సంక్రాంతిలోనే ఉన్నారా? ఏమైనా కొత్త పాటలు అడగచ్చుగా శ్రీలక్ష్మి గారు? టెన్షన్ ఎందుకు, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంటి ఈరోజు ఏం చేస్తున్నారు వంట?
2: అన్నం చేసాము, పప్పు చేసాము మేడం.
1: ఓకే, అక్కడికి ప్రశాంతం డిసైడ్ అయిపోయారు కదా. ఇప్పుడు ఇంకేం చెప్పండి, ఏదన్నా మంచి పాట అడగండి. లేదా నేనే సంక్రాంతి చెప్పారు కదా, సంక్రాంతికి వస్తున్నా నుంచి ఒక మంచి పాట ప్రశాంతం చేయనా?
2: వేయండి మేడం, మంచి పాట వేయండి మేడం. మా ఫ్రెండ్ కోసం, సునీత కోసం వేయండి మేడం.
1: తప్పకుండా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి మీకోసం ఒక మంచి పాట ప్రసారం చేస్తాను, అందరూ వింటూ ఉంటారు తప్పకుండా. ఇది మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం కూడా. ఓకేనా శ్రీలక్ష్మి గారు? వింటూ మీరు మిగతా పనులు చేసుకోండి. మన ఆకాశవాణి మీ ఫ్రెండ్ పేరు
2: సునీత మేడం.
1: సునీత గారి కోసం ప్రత్యేకంగా శ్రీలక్ష్మి తరపు నుంచి, మన ఆకాశవాణి శ్రోతల తరపు నుంచి ప్రసారం చేస్తున్నాం. సంతోషమా? ధన్యవాదాలు శ్రీలక్ష్మి గారు. ఇలాగే మా కార్యక్రమాలు వింటూ ఉండండి, మాకు ఫోన్ చేస్తూ ఉండండి. మీ అందరి కోసం పాట వస్తుంది, వినేద్దాం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో ఆకాశవాణి కార్యక్రమంలో ఈ రోజుకి మన లాస్ట్ కాల్ ఎవరు చేశారు విందామా. హలో ఆకాశవాణి.
1: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్పల్పల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నాను. నరేంద్ర గారు మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. ముఖ్యంగా మీరు చదివే తీరు, మీరు ఎక్కడ చెప్పే వ్యాఖ్యానం అన్ని సూపర్ గా ఉన్నాయి మేడం.
0: ధన్యవాదాలండి, ధన్యవాదాలు చాలా చాలా. అండ్ మీకు ఈరోజు హలో ఆకాశవాణి కార్యక్రమంలో ఏ పాట కావాలి?
1: మేడం ఉత్తరాల అభిరుచిలో కానీ తెల్లవారు ఉదయ తరిమీలో కానీ సూపర్ గా మాట్లాడతారు మేడం, బాగా చెప్తారు.
0: ధన్యవాదాలు. చెప్పండి మరి మీకు ఇప్పుడు ఏ పాట కావాలి? హలో ఆకాశవాణి కార్యక్రమానికి ఫోన్ చేశారు కదా.
1: మేడం అఖండ మేడం, ఆ సినిమాలో జై బాలయ్య సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండా అండి, ప్రసారం చేస్తాం ఈ పాటని. మరి ఎవరి కోసం మీరు అంకితం ఇద్దాం అనుకుంటున్నారు?
1: మేడం స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ చంద్రారెడ్డి, అన్విత, రామాంజలమ్మ, జయ, ముల్లత్న రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వింటున్న శ్రోతలకు అందరికీ మేడం.
0: తప్పకుండా అండి, అందరి కోసం మనం ప్రసారం చేద్దాం. అండ్ అలాగే మీరు మా ఆకాశవాణి కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
1: వింటా ఉంటాం మేడం.
0: మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి?
1: మాకు నచ్చిన కార్యక్రమం చిత్రలేక, హలో అభిరుచి, తెల్లారి ఉదయ తరంగిణి, సాయంత్రం ఉత్తరాల ద్వారా మేడం.
0: ధన్యవాదాలండి. ఇలాగే మా ఆకాశవాణి కార్యక్రమాలన్నీ వింటూ ఉండండి. మీ అందరి కోసం పాట వస్తోంది, మరి అఖండ చిత్రం నుంచి వినేద్దామా?

0: హలో, ఆకాశవాణి కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు విన్నారు కదా. మాట్లాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రికార్డింగ్ కార్యక్రమం ఉంది, తప్పకుండా మీరు ఫోన్ చేసి మీ పాటల్ని అందించండి. మరి కాసేపట్లో ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి సాధినేని యామిని శర్మ గారు, బీజేపీ జాతీయ సభ్యురాలు, రాష్ట అధికార ప్రతినిధి పరిచయకర్త కె రాణి గారు, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రత్యేక ముఖాముఖి మీరిప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర సంస్థలు వస్తువుల సేవలను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒక సమర్థవంతమైన వేదిక ప్రభుత్వ ఈ మార్కెట్ అంటే జెమ్ పోర్టల్. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2016లో దీనిని ప్రారంభించింది. ఇప్పటికే ఈ జెమ్ పోర్టల్ లక్షలాది మంది విక్రయదారులతో దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. జెమ్ పోర్టల్కి సంబంధించిన మరిన్ని వివరాలను ఈరోజు ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసిన బీజేపీ రాష్ట నాయకురాలు సాధినేని యామిని శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం యామిని శర్మ గారు.
3: నమస్కారం అండి.
2: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ అంటే ఏమిటి, దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
3: జెమ్ పోర్టల్ అంటే మనకి ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ని షార్ట్ కట్ లో జెమ్ అంటున్నాము. ఆ జెమ్ పోర్టల్ అనేది ఇదివరకు ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా కావాల్సిన పెన్ను దగ్గర నుంచి, అంటే వాళ్ళు వాడే ఆఫీస్లో వాడే గుండు సూది దగ్గర నుంచి కూడా బయట నుంచి తీసుకునేవాళ్ళు. ఆ బయట నుంచి తీసుకోవడంలో అధికారులు టెండరింగ్ ప్రాసెస్ అని అనుకోండి, లేదంటే కొటేషన్ బేస్ అనుకోండి, ఏదో రకరకాలుగా వారికి నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, ఇటువంటి కొన్ని అవకతవకలు చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉండేవి. ఇమాజిన్ లైక్ చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద లక్షల్లో ఉండేటటువంటి లేదా కోట్లలో ఉండే విలువ గల వస్తువులను కూడా తీసుకుంటూ ఉంటుంది ప్రభుత్వం, ఇప్పుడు ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఏంటంటే, ఒకటి చాలా మటుకు అవినీతికి తెరదీసినట్టు, అంటే మధ్యలో ఉన్నట్టు కొంతమంది అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం ద్వారా అవినీతికి పాల్పడేవాళ్ళు. రెండోది, దేశీయంగా ఇప్పుడు మనం

0: ఉత్పత్తిని ఉత్పత్తిదారులని పెంచాలి, లేదంటే గనక మరింత మందికి స్వయం ఉపాధి అందించాలని అంటే వాళ్ళు తయారు చేసేయడానికి మెటీరియల్ ని సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వము తయారు చేసినటువంటి ప్రోడక్ట్ కి కొనే వాళ్ళు ఉండాలి కదా. ఆ కొనే
1: అవును
0: వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు సస్టైన్ అవ్వగలిగేది,
1: అవును
0: తయారు చేసేటటువంటి వాళ్ళు. ఒక పక్కనేమో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఎంఎస్ఎంఈలకి, కుటీర పరిశ్రమలకి, తర్వాతనేమో చేతి వృత్తుల వారికి రకరకాల సంస్కరణ పథకాలు తీసుకుని వచ్చి వారికి ఉపాధిని అందించే విధంగా ఎన్నో రకాలుగా ప్రోత్సాహకాన్ని ఇస్తున్నారు. సరే, వీళ్ళు ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటారు, వాళ్ళు తయారు చేశారు. సోఫా ఉందనుకుందాం, సోఫా తయారు చేసే వాళ్ళు తయారు చేశారు, కానీ దాన్ని కొనే వాళ్ళు ఎవరు? ఇప్పుడు వేరే అమెజాన్ లాంటివి ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లాంటివి ఉన్నాయి, ఈ మార్కెట్ ప్లేస్ లోకి వచ్చేటప్పటికి ప్రజలందరూ వాటిలో ఉంటారు. అవి ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా తయారు చేసే వాళ్ళు ఉంటారు, లేదా వేరే దేశాల నుంచి అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మన దగ్గర స్థానికంగా తయారు చేసినటువంటి వ్యక్తికి అతను తయారు చేసిన ప్రోడక్ట్ అమ్ముడుపోయేది ఎలా? కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఏం చేసిందంటే, ఇటు అవినీతిని అరికట్టడం కోసము మరింత పారదర్శకత, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ విధానాల్లో, విభాగాల్లో వారు కొనుగోలు చేసేటటువంటి దాంట్లో మరింత పారదర్శకతని తీసుకురావడం కోసము, అలాగే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారు ప్రజలకి, వారు తయారు చేసినటువంటి వస్తువుని మరింతగా అమ్మకం జరిగే విధంగా, వాళ్ళకి ఇప్పుడంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీసుకొచ్చినటువంటిది మన జెమ్ పోర్టల్ అనుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే అనేక వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలు లేదా పిఎస్సీలు ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఇట్లాంటివి, ఇవన్నీ కూడా తమ అవసరమైన సాధారణంగా వినియోగించుకుని, ఇందా చెప్పినట్టుగా పెన్నుల దగ్గర నుంచి, పిన్నీసుల దగ్గర నుంచి, పుస్తకాలు కానీ లేదంటే రకరకాల వస్తువులు, ఫర్నిచర్ కానివ్వండి, ఏదైనా సరే, అవన్నీ వస్తువులు, ఈవెన్ సేవలు కూడా, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ ని ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, అమెజాన్ లాంటివి ఇప్పుడు మనం చూస్తే ఏంటి, అక్కడ బయ్యర్ ఒక అతను తన ప్రోడక్ట్ పెడతాడు, మనం మనకు అది నచ్చితే కనుక మనం క్లిక్ చేసి కొనుక్కుంటాము, ఐ మీన్ సెల్లర్ పెడతాడు, బయ్యర్ మనం తీసుకుంటాం అనమాట. ఎట్లా అయితే ఉంటుందో అటువంటిదే ఈ ప్రభుత్వ విభాగాల మధ్య, సామాన్య వస్తు తయారీ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఒక ట్రాన్సాక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటిది జెమ్ పోర్టల్ అనమాట. దీని ద్వారా ఏంటంటే ఒక వన్ స్టాప్ పోర్టల్, ఇది ఒకే చోట అన్ని రకాలైనటువంటి వస్తువులు, సర్వీసెస్ దొరుకుతాయి. దీని ప్రభుత్వ శాఖలో పారదర్శకత, మరింత క్వాలిటీ ప్రోడక్ట్, సో ఒకటి అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, అలానే క్వాలిటీ ప్రోడక్ట్స్, అంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేటులోనే కొనుక్కునే విధంగా ఇవన్నీ జెమ్ పోర్టల్ ద్వారా సాధ్యపడుతున్నాయి. ఇదేంటంటే ఇంకొకటి, ఈ బిడ్డింగ్, రివర్స్ వేలము, ఇట్లాంటి డిమాండ్ అగ్రిగేషన్ లాంటివి కూడా ఈ జెమ్ పోర్టల్ ద్వారా మనకి సాధ్యమవుతున్నాయి అన్నమాట.
1: యామిని గారు, అసలు కొనుగోలుదారులకు ఈ జెమ్ పోర్టల్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: ఇప్పుడు ఇక్కడ మనము కొనుగోలుదారులు అనేటప్పటికీ, ఉదాహరణ ఇందాక చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, పిఎస్యూస్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటే వారందరూ వస్తారు, కొనుగోలుదారులు అవుతారు వాళ్ళు. వారికి ఏంటంటే వస్తువులు లేదా సేవల యొక్క కేటలాగ్ అంటాం కదా, అంటే రకరకాల ప్రోడక్ట్ కేటలాగ్ ఏదైతే ఉంటుందో వారికి కావాల్సిన రకరకాల సేవలన్నీ ఒకే చోట లభ్యం అవుతూ ఉంటాయి. అదొక అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే కంపారిజన్ కూడా ఉంది ఇప్పుడు ఈ జెమ్ పోర్టల్లో. అంటే మీరు ఒక ప్రోడక్ట్ ని ఎంచుకున్నారు అనుకుందాం, ఉదాహరణకి ఈ మైక్ అనే ప్రోడక్ట్ ని ఎంచుకుంటే, ఈ మైక్ ని ఒకరే అమ్మరు కదా, ఎంతో మంది ప్రోడక్ట్ పెడతారు, అలాంటి అమ్మేటటువంటి వాళ్ళందరినీ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరెవరు ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని అమ్ముతూ ఉన్నారు, ఎంతెంత దాని క్వాలిటీ ఏంటి, దీని క్వాలిటీ ఏంటి, లేదంటే దాని డిస్క్రిప్షన్ అంటాం కదా టెక్నికల్ గా, దాని డిస్క్రిప్షన్ ఏంటి, దీని డిస్క్రిప్షన్ ఏంటి, రేట్ డిఫరెన్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంపేర్ చేసుకోవడానికి కూడా మనకి జెమ్ పోర్టల్ బాగా ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే, విడిగా ఏంటంటే ఆన్లైన్ పోర్టల్ కాబట్టి అప్పటికప్పుడు మనం చెక్ చేసుకుని అప్పటికప్పుడు మనకు కావాల్సి వచ్చింది మనం ఆర్డర్ చేసేసాం అనుకోండి, తెల్లారో రెండో రోజు వచ్చేస్తుంది డెలివరీ. అలా కాకుండా విడిగా అంటే టెండరింగ్ అనుకోండి, లేదంటే కొటేషన్ తెచ్చుకోవాలి, సో ముందు ఆ కొటేషన్ కోసం అని చెప్పని మన స్టాఫ్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు మనకి ఆల్రెడీ ఎంపానల్డ్ వెండర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని లేదా బయట నుంచి కొటేషన్ తెచ్చుకోవాలి, లేదా టెండరింగ్ ప్రాసెస్ కి వెళ్ళాలి, అవంతా అయ్యి అది మళ్ళీ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసి, వెండర్ ని సెలెక్ట్ చేసి, వాళ్ళకు అడ్వాన్సులు ఇచ్చుకొని లేదంటే ఆర్డర్ ఇచ్చుకొని, వాళ్ళు డెలివరీ చేసి, కొన్నిసార్లు డెలివరీ చేయడంలో డిలేస్ ఉంటాయి, ఏదో కారణాలు చెప్తుంటారు, ఇంకా రాలేదండి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందండి, ఇలాంటి లాజిస్టికల్ ఇబ్బందులు అని అంటుంటారు. ఇటువంటివన్నీ కూడా ఉండవు మనకి. ఇప్పుడు మీకు కావాలని అనుకుంటే మీ హైయర్ అఫీషియల్స్ మీరు పర్మిషన్ తీసుకుంటారు, మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేస్తారు, మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో ఇది అప్పటికప్పుడు డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవసరానికి ఇమీడియట్ గా కూడా ఆన్లైన్ లో మనం వెళ్ళి కొనుక్కోవడానికి ఉంటుంది. రెండోది ఏంటంటే నిరంతరంగా ఇప్పుడు వాటికి రేటింగ్ ఇస్తూ ఉంటారు, మన వెండర్స్ కి రేటింగ్ కూడా ఉంటుంది, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఎట్లాంటివి అమ్ముతున్నారు, మనకు ఉంటాయి కదా పక్కన స్టార్ రేటింగ్ రివ్యూస్.

అన్నట్టుగా అలాంటిది కూడా ఉంటుంది అనమాట. సో రేటింగ్ ని బట్టి కూడా మనం చూసుకుంటుండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ప్రభుత్వంలో కావాల్సింది ప్రజల సొమ్ము కాబట్టి అల్టిమేట్లీ ఆ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటాం కదా, ఆ పారదర్శకత

0: మనకి ట్రాన్సాక్షన్స్ ను కూడా మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా కొంత కొంతమంది ఏంటంటే అవినీతి చేసేట, అటువంటివన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ పేమెంట్ మోడ్ లో ఉంటుంది. ఇది ఏంటంటే మనకి డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించేది కూడా ఉంటుంది. అది లేదనుకోండి, ఇద్దరు క్యాష్ పేమెంట్ లాగా చేసేవా, లేదా చెక్కులను ఇచ్చేవా, లేదంటే రకరకాలుగా ఉండేవి. కానీ ఎక్కువ చిన్న చిన్న వస్తువులన్నిటికీ పెట్టి క్యాష్ అన్నట్టు క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళు. అదేమంటే చిన్న వస్తువులు కదా వీటికి అనేసి అని ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ డిజిటల్ ట్రాన్సాక్షన్ ని పెంపొందించడం ద్వారా దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ, అంటే ఎవ్రీ రూపీ ఈజ్ అకౌంటెడ్, ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా ఉండేది అనేది ఇది మనకి కొనుగోలుదారు అంటే గవర్నమెంట్ లకి. దాని ద్వారా ఇప్పుడు ఈ జెమ్ పోర్టల్ ద్వారా మనం చూస్తే గనక ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఇలా అవినీతి జరగకుండా ప్లస్ క్వాలిటీ రావడం వల్ల, అండ్ ప్రతి రూపాయి అక్కడ అకౌంట్ ఉంది కాబట్టి, అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రూపం కాబట్టి, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం కూడా సేవ్ అయింది. ప్రజాధనం కాబట్టి ప్రభుత్వాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉండేది, అధికారులకు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది అధికారులు మనం చూస్తున్నాం కదా ప్రతిరోజు వార్తల్లో.
1: కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ఉపయోగపడుతుందంటారా?
0: ప్రస్తుతానికంటే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే మాండేట్ గా కొనుక్కోవాలి. ఎవరైనా సరే మామూలు రిజిస్టర్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళైతే పిఎస్యూస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవుతున్నాయి, కంపల్సరీ జెమ్ పోర్టల్ నుంచి కొనుక్కోవాలనేది ఉందన్నమాట మనకి.
1: మేడం, అలాగే అమ్మకందారులు అంటే వస్తువు అమ్మదలుచుకున్న వాళ్ళకి వాళ్ళకి జెమ్ ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటారు?
0: ఒకటి, వస్తువుని ఎంతో కష్టపడి తయారు చేయడం ఒకటైతే గనక దాన్ని మార్కెట్ చేసుకోవడం అంటే అమ్ముకోవడం అనేది ఇంకొక ఎత్తు. సో ఈ జెమ్ పోర్టల్ ద్వారా ఏంటంటే అన్ని ప్రభుత్వ ఏదైతే వీళ్ళు ఒకసారి ఎంపానెల్ అయిన తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాలతో డైరెక్ట్ గా యాక్సెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి నోటీసెస్ వస్తుంటాయి కదా, ఎక్కడైతే ఏదైనా అవసరం ఉంది అని చెప్పని వీళ్ళు అడుగుతారు, అక్కడ వీళ్ళు అది చూసుకుని వీళ్ళ వస్తువుని వాళ్ళకి అంటే బిడ్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. దాని ద్వారా గతంలో ఇంత యాక్సెస్ లేదు, ఎందుకంటే ఎవరికి తెలుస్తుంది, ఎవరో వారి వరకు తెలిసిన వాళ్ళు, లేదంటే ఆ పర్టికులర్ స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలిసేది. మహా అంటే నోటీస్, టెండర్ నోటీస్ ఇచ్చేవాళ్ళు అది చాలా మంది చేరేది కూడా కాదు. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క వెండర్ కి కూడా, ఎవరైతే విక్రేత ఉన్నాడో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఆ విభాగంలోకి వెళ్తే, ఓ పలానా వాళ్ళకి పలానా వస్తువు అవసరమైంది అనేది. దాని ద్వారా వీళ్ళ వస్తువు అమ్ముకోవడానికి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ విభాగాలతో డైరెక్ట్ యాక్సెస్, అంటే మధ్యవర్తులు ఎవరు లేకుండా, ఇటువంటివి ఏమీ లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. రెండోది, అతి తక్కువ ఖర్చుతోటి శ్రమతోటి మార్కెటింగ్. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కాబట్టి, అంటే ఆల్రెడీ పోర్టల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో వీళ్ళు సపరేట్ గా మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానిపైన మళ్ళీ ఎంప్లాయీస్ ని పెట్టుకుని ఇంటింటికి తిప్పాను, లేదంటే అట్లా తిప్పి, అలాంటిది అవసరం లేదు. అంటే శ్రమ తక్కువ ఉంటుంది, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది, కానీ మార్కెటింగ్ ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దానికి కూడా ఇది వన్ స్టాప్ షాప్ అనుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా వాళ్ళకి ఉత్పత్తులు, తర్వాత సేవలపై బిడ్లు గాని రివర్స్ వేలం కోసం కూడా ఇది విక్రేతలకు కూడా ఉపయోగపడుతుంది. కొత్త ఉత్పత్తి సూచన అంటే ఇప్పుడు వాళ్ళు కొత్తగా ప్రోడక్ట్ చేశారు అనుకుని తయారు చేశారు, ఆ కేటలాగ్ కూడా వీళ్ళు పెట్టుకోవడానికి, లేదంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాడు ప్రభుత్వ విభాగాలు కూడా వాళ్ళు కూడా కొత్తగా ఎప్పుడు తీసుకున్నా కాకుండా కొత్తగా ఏదైనా అవసరం ఉందన్నా కూడా ఇందులో వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు తయారు చేయగలిగితే తయారు చేసి వాళ్ళకి అమ్మడానికి కూడా ఒక సులభమైనటువంటి ఇది అన్నమాట. ఇంకోటి ఏంటంటే డైనమిక్ ప్రైస్ అంటే అప్పటికప్పుడు, అంటే మార్కెట్ ని బట్టి ధర ఏదైతే మనం విక్రయించడానికి నిర్ణయిస్తున్నామో అది మార్కెట్ కి అనుసరించి మనం ధర మార్చుకోవచ్చు వెండర్. అంటే ఇప్పుడు నేను పోయిన నెల ఒక వాటర్ బాటిల్ తయారు చేయాలని అంటే నాకు ఒక 10 రూపాయలు ఖర్చు అయిందని అనుకుందాము. ఇప్పుడు ఇంకో కారణంతో నాకు అదే 12 రూపాయలు ఖర్చు అవుతుంటే గనక నేను అంత 2 రూపాయలు పెంచి అమ్ముతాను కదా, అంటే నష్టపోతూ ఎవరు అమ్ముకోరు కాబట్టి మనము డైనమిక్ ప్రైస్ చేంజ్ అంటే దానికి పరిస్థితి తగ్గట్టుగా కూడా మార్కెట్ పరిస్థితులకు అనుసరించి ధరను కూడా మార్చుకోవచ్చు. అది కూడా విక్రేతకి మంచి అవకాశం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అమ్మకాలు, సరఫరాలు మరియు చెల్లింపులు ఏవైతే ఉన్నాయి వీటిలో పర్యవేక్షణ కోసం కూడా ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. అంటే మంచి విక్రేతకి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే దీంట్లో ఒక డాష్ బోర్డు కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి చిన్న అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టైప్ లో వాళ్ళు ఎన్ని పర్చేజ్ ఆర్డర్లు కానీ, ఎంత అమ్మారు, ఏ స్టాక్ అమ్మారు, ఎంత జరిగాయి ట్రాన్సాక్షన్స్, అట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే ఏకరీతిగా ఉండేటటువంటి మరియు స్థిరమైనటువంటి కొనుగోలు, ఒక వ్యవస్థ అంటే ఇట్స్ గవర్న్డ్ వ్యవస్థ కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీంట్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట విక్రేతకు కూడా.
1: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ ద్వారా ఎవరు కొనుగోలు చేయవచ్చు అంటారు?
0: అన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వాటి అనుబంధ వాటి ఆధీనంలో ఉన్నటువంటి కార్యాలయాలు, కేంద్ర మరియు రాష్ట స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వ రంగ యూనిట్లు అంటే పిఎస్సీలు ఏవైతే ఉంటాయి అవి, అలాగే స్థానిక సంస్థలు మొదలైనవి జెమ్ పోర్టల్ ద్వారా సేకరణ అంటే వస్తువులని కొనుగోలు చేయడానికి అవకాశం ఉందండి.

0: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ ను ఉపయోగించుకోవటానికి ఎలా ముందుకు వెళ్లాలంటారు?
1: ఇప్పుడు జెమ్ పోర్టల్ ను ఉపయోగించుకోవాలంటే ముందుగా దాంట్లో ప్రైమరీ వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఆ జెమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ చేసుకోవడానికి వినియోగదారుడి ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబరు, ఆధార్తో లింక్ చేయబడినటువంటి మొబైల్ నెంబరు, అలాగే ఇప్పుడు వాళ్ళకు ఒక జెమ్ బయ్యర్ అని చెప్పనంటే ఒక ఈమెయిల్ ఐడితో ఇస్తారన్నమాట, ఆ ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత అధికారికంగా సంబంధించిన వాళ్ళకి ఏదైతే అధికారిక ఇప్పుడు పిఎస్యు ఉంది దాంట్లో ఎవరు కొనాలి, పర్చేజ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు కదా, పర్చేజ్ మేనేజర్ అట్లాగే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ వివరాలు అనేది దానిలో నమోదు చేసుకోవచ్చు అనమాట. ఇట్లా నమోదు చేసుకున్న తర్వాత మనం కొనుక్కోవచ్చు.
0: యామిని గారు, అలాగే అసలు జెమ్ పోర్టల్ లో ఎంత వాల్యూ వరకు ఉన్న వస్తువులు మనం కొనుగోలు చేయవచ్చు అంటారు?
1: ఇప్పుడు మనకి అవసరమైన నాణ్యత, స్పెసిఫికేషన్ మరియు డెలివరీ వ్యవధిని అంటే దానికి అంతా చూస్తూ పూర్తి చేస్తూ ఏదైనా సరఫరాదారు ద్వారా మనం 25,000 వరకు కూడా దాన్ని కొనుగోలు చేయొచ్చండి. అలాగే మళ్ళీ ఇప్పుడు వేర్వేరు తయారీదారులు అందుబాటులో ఉన్న విక్రేతల్లో అత్యల్ప ధర కలిగినటువంటి జెమ్ పోర్టల్ విక్రేత అంటే వెండర్ ఉంటారుగా, అతని ద్వారా 25,001 రూపాయి కంటే ఎక్కువ మరియు 5 లక్షల కంటే తక్కువ జెమ్ పోర్టల్లో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా చూసి తీసుకోవచ్చు అన్నమాట. అంటే అది అధికారులు ఇప్పుడు ఎవరైతే కొనేటటువంటి అధికారులు ఉన్నారో ప్రభుత్వ రంగానికి సంబంధించి వారు వారికి ఉన్న అవసరాన్ని బట్టి 5 లక్షల వరకు కూడా కొంటారు. అంతకంటే గనక ఒకవేళ ఆన్లైన్ బిడ్డింగ్ లేదా రివర్స్ వేలం సాధనాన్ని ఉపయోగించి, రివర్స్ వేలం అని కూడా అంటారు, అంటే ముందే కొనుగోలుదారు నేను ఇంత ప్రైస్ అనుకుంటున్నాను దానికి ఎంత తక్కువలో మీరు అమ్ముతారు అనేది రివర్స్ వేలం అంటాం మామూలుగా. సో అటువంటి దానికి తప్పనిసరిగా బిల్లుని పొందాల్సిన అంటే నాణ్యత గానీ స్పెసిఫికేషన్ గానీ డెలివరీ వ్యవధి, ఈ మూడు ముఖ్యం కాబట్టి మనకి అంటే క్వాలిటీ, ఆ తర్వాత డెలివరీ పీరియడ్ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఆర్ స్పెసిఫికేషన్ అయితే ఉంటుందో వీటిని చూస్తూ పూర్తి చేసి అత్యల్ప ధర కలిగిన సరఫరా ద్వారా కంటే 5 లక్షల కంటే ఎక్కువ అంటే 3 కేటగిరీస్ అనుకోవచ్చు, 25,000 లోపు ఒకటి, 25,001 రూపాయి నుంచి 5 లక్షల వరకు, 5 లక్షల పై నుంచి కూడా కొనొచ్చు. అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్ అవసరాన్ని బట్టి, కొనుక్కునే వ్యక్తి అవసరాన్ని బట్టి అవి కొనుక్కోవచ్చు అనమాట.
0: యామిని గారు, అలాగే జెమ్ పోర్టల్లో ఎవరెవరు వస్తువులు అమ్ముకునే సౌలభ్యం ఉందంటారు?
1: ఇందాక మనం విక్రేతలం అంటే ఇప్పుడు వెండర్స్ అని అంటున్నాం కదా, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం, ఎవరైతే ఒరిజినల్ గా వస్తువును తయారు చేస్తారో అటువంటి వాళ్ళని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటాము. వాళ్ళు లేదంటే వాళ్ళకి ఛానల్ పార్ట్నర్స్ అని అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ అని అంటాం కదా, ఛానల్ పార్ట్నర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకు సిస్కో ఉందనుకుందాం, ఉదాహరణకి సిస్కో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్, ఒరిజినల్ గా వాళ్ళు తయారు చేస్తారు సిస్కో వాళ్ళవి, కానీ సిస్కో వెళ్లి B2C అంటే చిన్న చిన్న కస్టమర్ కి సిస్కో చెయ్యదు, వాళ్ళకి ఛానల్ పార్ట్నర్లు ఉంటారు ప్రతి రీజియన్ లోను. సో ఆ ఛానల్ పార్ట్నర్ల ద్వారా వాళ్ళు విక్రయించుకుంటారు అనమాట. సో అలాగే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ కానీ లేదా వాళ్ళ ఛానల్ పార్ట్నర్ ద్వారా గానీ ఇటువంటి వాళ్ళని దీంట్లో అంటే తయారు చేసే, అది చిన్న వస్తువు అయినా సరే, ఇప్పుడు నేను ఒక తయారు చేస్తున్నాను ఒక బొమ్మ లేదంటే ఇంకోటి ఏదో మైకో ఏదైనా తయారు చేస్తున్నాను, నేను దాని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అని అవుతాను, ఎందుకంటే నేనే తయారు చేశాను కాబట్టి నేనైనా అందులో అమ్మొచ్చు. లేదు అని అంటే నేను డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చుకున్నాను అనుకోండి, నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉందనుకోండి,
0: సో దాని ప్రైస్ మీరే పెట్టుకోవచ్చు.
1: ప్రోడక్ట్ తయారు చేసింది నేను పెట్టుకోవచ్చు, కాకపోతే దానికి సంబంధించి అంటే విభాగం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళకు ప్రోడక్ట్ కంపారిటేటివ్ స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ లోనే ఉండాలని చెప్పని కొన్ని దానికి అంటే ఇంకా ఫర్దర్ ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. సో ఏదేమైనా యావరేజ్ ప్రైస్ దాంట్లోనే ఉంటుంది, అంటే ఎక్స్ట్రీమ్ గా నేను 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు పెట్టి అమ్ముతాను అని అంటే అలాంటి అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా. సో ఎట్లా అమ్ముతాము అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఒక విక్రేతను ఉన్నాను, దానికి ఏం చేయాలని అనుకుంటే గనక మనం జెమ్ పోర్టల్ లో ఫస్ట్ నమోదు చేసుకోవాలి, నేను ఒక వస్తువు తయారు చేస్తున్నాను దాన్ని ఏం చేయాలి అమ్మాలి అని అంటే గనక నేను ఆ పోర్టల్ జెమ్ పోర్టల్ ఏదైతే ఉందో దానిలో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఉత్పత్తి తయారు చేస్తున్నాం, ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ ని అంటే అక్కడ ఇస్తారు మనకి డ్రాప్ డౌన్ లో ఉంటుంది, అంటే మీ దేని కిందకి వస్తుందని, ఎలక్ట్రానిక్స్ లేదంటే ఇంకా వేరేదా అంటే
0: కేటగిరీ,
1: ఆ కేటగిరీ దానిలోకి వెళ్ళి మనం దాన్ని నమోదు చేయాలన్నమాట. నమోదు చేసిన తర్వాత పోర్టల్లో వివరాలని నమోదు చేసి ఉత్పత్తి సరుకులు అంటే మనం ఎవరైతే డెలివరీ ఇస్తారో ఆ డెలివరీ అంటే మన వైపు నుంచి కన్సర్న్ పర్సన్ అంటాం కదా, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేసుకుంటాం అండ్ దాంట్లో రిజిస్టర్ చేసి పెట్టుకుంటాము. సో అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు మీరు కొన్నారనుకోండి నా ప్రోడక్ట్, నేను అందులో పెట్టాను నమోదు చేసుకున్నాను ప్రోడక్ట్ పెట్టాను, పెట్టిన తర్వాత నేను నా వైపు నుంచి ఎవరు డెలివరీ చేస్తారన్నది కూడా మీకు అందులో పెడతానమాట. అంటే SPOC అంటాం కదా, స్పోకన్ అంటే ఒక వ్యక్తి ఎవరు వస్తున్నారు, ఎవరు దీన్ని తీసుకొచ్చి డెలివరీ చేస్తారు, ఒకవేళ ఎవరిని సంప్రదించాలి ఇటువంటిది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి వివరాలు నమోదు చేస్తారు.

0: చేస్తాం మనం. ఆర్డర్ విజయవంతంగా డెలివరీ అయిన తర్వాత సరుకుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్ తోటి ఉత్పత్తి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చెక్ ఏదైతే ఉంటుందో క్వాలిటీ చెక్ చేసుకుని దాన్ని పరీక్షించుకొని ఆ తర్వాత ఆన్లైన్ ద్వారానే ఇదంతా జరుగుతుంది. ఓకే, ఆర్డర్ క్వాలిటీ చెక్ అయిపోయింది, దీన్ని నేను తీసుకోవచ్చు, తీసుకోకూడదు, లేదా తిరస్కరణ చేయాలి, ఇటువంటివన్నీ అంత ఆన్లైన్ లో అయిపోతాయి. వన్స్ అది అయిపోయిన తర్వాత బిల్లుల్ని ప్రాసెస్ చేసుకుని మీరు నాకు పేమెంట్ చేసేస్తారు, అంటే తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఇప్పుడు సేమ్ బిజినెస్ కి సంబంధించి కూడా అమెజాన్ లో బిజినెస్ పోర్టల్ ఉంటుంది, దాంట్లోనే దాంట్లో ఏంటంటే మనం పర్చేజ్ ఆర్డర్ అని ఒకటి పెట్టుకుంటాం కదా. సో మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఇస్తాము, మనం ఎవరైతే ఇస్తామని అనుకుంటామో అటువంటి ప్రాసెసే. క్వాలిటీ ప్రోడక్ట్ మెన్షన్ చేస్తాము, క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత మీకు నచ్చితే మీరు తీసుకుంటారు.
1: ఆ వస్తువు అందులో పెట్టిన దగ్గర నుంచి అది కస్టమర్ కి చేరేంత వరకు కూడా
0: ప్రతి డీటెయిల్ అందులో ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్ కి సంబంధించి, ఇన్వాయిస్ కి సంబంధించింది, డెలివరీ అయ్యిందా లేదా, దాని క్వాలిటీ చెక్ అయిందా లేదా,
1: వస్తువు నచ్చిందా లేదా, ఇవన్నీ
0: తీసుకున్న తర్వాత బిడ్డింగ్ అయిపోయిన తర్వాత మీరు నాకు పేమెంట్ ప్రాసెస్ చేస్తారు. అది కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది, అగెయిన్స్ట్ ఇన్వాయిస్ ఉంటుంది కాబట్టి అది కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది అన్నమాట.
1: జెమ్ పోర్టల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ కి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనీ యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలండి.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎం పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట అధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మిస్టర్ నోకే నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. హరిచరణ్ పాడగా రామజోగేశాచ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:24 దాటి 40 సెకండ్లుగా వస్తుంది. మనవున హర్ విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక సెకండ్లో ఒకసారి, ఒక నిమిషంలో ఒకసారి, కానీ గంటలో అస్సలు ఒకసారి కూడా రాదు, అలాగే సంవత్సరంలో కూడా రాదు, అది ఏంటిది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా చైత్రమాసం. అసలు క్వశ్చన్ కి ఆన్సర్ సంబంధం ఉందా అండి? కాదనమాట. ఇంకా పెద్దకాక నుంచి పద్మశేఖర్, టాపిక్ చాలా బాగుంది, వెరీ నైస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ హర్విలు ప్రోగ్రామ్ కి వెల్కమ్ అంటూ సుమని పడన్ నుంచి మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్, నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి. సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. భాస్కర్ పెడన్ నుంచి, సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఖుషి ఫ్రమ్ విజయవాడ నుంచి, వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. ఇంకా బర్త్డే అంటూ పంపించారు. కాదండి, కడప నుంచి పూజారి కళ్యాణ్ గారు, రాంగ్ ఆన్సర్. పేటే నుండి కాగితాలు ఉమా అండ్ మాధవి, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫాతిమా జహీరా, హాయ్ మామ్ ఎలా ఉన్నారు అంటూ కా అనుకుంటున్నారు పంపించారు. కా అని కాదనమాట, వేరేదన్నమాట. హాయ్ అంటూ శుభోదయం అంటూ మొబైల్ కోటేశ్వరరావు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు, ఎం లేదా మీ అను అక్షరం అని పంపించారు. కాదండి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమినపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమాధానం ఎస్ అనే అక్షరం అంటూ పంపించారు. ఎలా అండి, ఎలా పాసిబుల్ చెప్పండి? మినిట్లో ఎలా ఉంటుంది? ఉండదు కదా. సెకండ్లో అయితే ఎస్ ఉంటుంది, మినిట్లో ఎలా ఉంటుంది? ఉండదు కదా. మినిట్లో కూడా ఒకసారి ఉంటుందని చెప్పా కదా, సో ఎస్ కాదనమాట. సున్నా లేదా సున్నాలు అంటూ మధుసూదన్ రెడ్డి పాపినేపాల నుంచి పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ రికెల్ ఇంగ్లాండ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. వనపర్తి జిల్లా ఆత్మూర్ మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు అండ్ ఇంద్రబాబు గారు మెసేజ్ చేశారు. ఫిబ్రవరి 29. అబ్బో, ఏదో డిఫరెంట్ గా పంపిద్దాం అనుకుంటున్నారేమో. అస్సలు కాదండి. నమస్తే, శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కార్యక్రమానికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మూర్ నుంచి టి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే ఇంగ్లీష్ లెటర్ ఎన్ అనమాట. సెకండ్ లో SECONDE ఎన్ ఉంటుంది, మినిట్ లో MINUTE ఎన్ ఒకసారి ఉంటుంది, అలాగే

ఆర్లవ్ అంటే గంట అనేదాన్ని ఆర్ అంటాం కదా, ఆర్లో ఉండదు, ఇయర్లో కూడా ఉండదు అనమాట. సో ఇంగ్లీష్ లెటర్ ఎన్ అనమాట. ఇంకా మరి తెలుగులో కూడా ఎన్ఎన్ తీసుకోవచ్చండి, నా అనే లెటర్ తీసుకోవచ్చు. ఇంకా మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడుగుతాను, ఒక టీచర్ స్టూడెంట్స్ ని తన 10 ఫింగర్స్ ని చూపించి ఇవన్నీ అని అడుగుతారు. అందరూ 10 అని చెప్తారు, కానీ మీలాంటి ఒక స్మార్ట్ స్టూడెంట్ మాత్రం 11 అని చెబుతాడు. ఇది ఎలా సాధ్యం? మీకు ఆన్సర్ తెలిస్తే మన నెంబర్ తెలుసు కదా 0866244 కి మెసేజ్ చేసండి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఒక టీచర్ స్టూడెంట్స్ ని తన 10 ఫింగర్స్ ని చూపించి ఇవన్నీ అని అడుగుతాడు. అందరూ 10 అని చెబుతారు, కానీ మీలాంటి ఒక స్మార్ట్ స్టూడెంట్ మాత్రం 11 అని చెబుతాడు. ఇది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, పంపించేయండి. స్టిచ్ ఇన్ టు విత్ భారతి FM 101.3.

0: మారుతండి మారుతండి, అలవాటు మారుతండి.
1: మెషిన్ లో బట్టలైతే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

నృత్యం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. విత్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎలా చెప్పిన మూవీ నుంచి. ఉదిత్ నారాయణ అండ్ చిత్ర గారు పాడగా సిరివెనల్ సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించిన పాట ఈ పాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:42 దాటి 14 సెకండ్లు కావస్తుంది. మనోనం హరివిల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక టీచర్ స్టూడెంట్స్ ని తన 10 ఫింగర్స్ ని చూపించి ఇవన్నీ అని అడుగుతాడు. అందరూ 10 అని చెప్తారు, కానీ ఒక బ్రిలియంట్ స్టూడెంట్ మీలాంటి వాళ్ళు మాత్రం 11 అని చెప్తారు. ఇది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్కున్ నుంచి ఆశీష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

హాయ్ అంటూ మువ్వలకు, సారీ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి ఒక చెయ్యికి వేళ్లు ఉన్నాయేమో, కాదండి శుభోదయం సౌంజ గారు అంటూ పదే అని పంపించారు. కొనగళ్ళ రమణారావు గారు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, పది కాదనమాట. ముసపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అని పంపించారు, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం అంటూ బంగారాజు గారు ఆదూరు నుంచి, ఆ టీచర్ కి 11 ఫింగర్స్ ఉన్నాయేమో, ఇది కూడా ఒక లాజిక్ అండి, కొంతమందికి ఒక ఫింగర్ ఎక్స్ట్రా ఉండు కనిపిస్తుంది కదా అలా అనుకున్నారు, కానీ కాదనమాట. నేను అడిగింది అలా కాదు, 10 ఫింగర్సే చూపించింది వాళ్ళ టీచర్ మాత్రం. ఇంకా భాస్కర్ పెడ నుంచి సౌంజ గారు ఇంటెలిజెంట్ అయి ఉంటాడండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కర్ పెడ నుంచి. గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ ఇంక్లూడింగ్ ది చాక్ ఇన్ ద హ్యాండ్ అబ్బు రిక్యూ ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి చాలా ఎక్కువ ఆలోచించేశారు. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆన్సర్ చిన్న ఫింగర్ ఉంది ఉంటుంది. ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, లేదు నేను చెప్పా కదా టీచర్ 10 ఫింగర్సే చూపించిందని, ఎక్స్ట్రా ఫింగర్ లేదనమాట, కొంతమందికి ఉంటుందేమో కానీ ఆ మేడం చూపించింది మాత్రం 10 ఫింగర్సే. మేడం అవి 10 కాదు, కేవలం 8 వేళ్లే, 2 బొటన వేళ్ళు. అబ్బా మధుసూదన్ రెడ్డి పాపినేపాల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అనమాట. మూవీ బాహుబలి సాంగ్ కావాలి అంటూ మార్కండే గారు లక్ష్మి గారు మెసేజ్ చేశారు, కష్టమండి. ఇంకా మీకు దిస్ ఇస్ హర్ష ఫ్రమ్ బలభద్రాపురం నుంచి అండ్ ఆన్సర్ ఈజ్ 11 కరెక్ట్ బికాస్ ద స్టూడెంట్ ఫింగర్ తో కలిపి చెప్పాడు, దట్స్ ఫనీ అండ్ క్యూట్ కదా అంటూ గ్రేట్ వాయిస్ మేడం అండి పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్ అనమాట. రంగచారిలు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ నుంచి జవాబు పంపించలేదు, ఫస్ట్ క్వశ్చన్ పంపించలేదు అని పంపించారు, పర్లేదండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మరి నారాయణపేట జిల్లా డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ వ్యక్తి కనిపించడం లేదు కనుక అంట. అబ్బో కాదండి 11 వేళ్లు, నేను చెప్పింది 11, అది ఎలా అని అడిగానమాట. హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు, 11 వేళ్లు ఎలా అంటే మన ఫింగర్స్ 10 ఫింగర్స్ ని బ్యాక్ నుంచి కౌంట్ చేస్తే 10, 9, 8, 7, 6 అవుతుందన్నమాట. ఇంకా ఇంకో హ్యాండ్కి 5 ఉంటాయి, సో 6 + 5 = 11 అని చెప్తాడు అనమాట, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే ఒక కోడిగుడ్డుని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్కి అయితే మెసేజ్ చేసండి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఒక కోడిగుడ్డుని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి అదనమాట క్వశ్చన్ అయితే. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే మీ ఆన్సర్స్ నేను రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే జానీ మోహన్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ నందిత పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనవనం హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక కోడిగుడ్డుని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. రాత్రి వేళ చూడొచ్చు అంటూ సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా సిమెంట్ గట్టిగా వేయాలి అంటూ పంపించారు. హాయ్ సౌజ్ఞ, థ్యాంక్ యూ మురళి గారు. ఇంకా గుడ్డుని ఉడికించాలి అని పంపించారు బంగారరాజు గారు ఆదర్ నుంచి. కాదండి, గాయత్రి ఫ్రమ్ తిరుపతి, ఆన్సర్ ఈస్ నైట్ చూస్తాను అని పంపించారు. కాదండి ఫాతిమా, బాయిల్డ్ ఎగ్ లేదా బుక్ లో ఎగ్ అనుకుంటున్నా అని పంపించారు. కాదండి. ఇంకా రాత్రి వేళ చూడొచ్చు అంటూ భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల లక్ష్మి గారు పంపించారు. కాదండి. హరీష్ గారు మెసేజ్ చేశారు బలభద్రాపురం నుంచి రాత్రి చూడండి అంటూ. కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. ఇంకా మా సౌందర్య థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు ఆన్సర్ ఏం పంపించారంటే ఏ నేల మీద పగలగొట్టినా గుడ్డు పగలదు తప్ప గచ్చు పగలదు కదా అంటూ ఉమ్మడి

తూర్పు గోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుంచి రాత్రిపూట చూడొచ్చు అని పంపించారు రాంగ్ ఆన్సర్. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, షో చాలా బాగుంది అని పంపించారు. థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్ అంటూ టి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు. అలాగే రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం, గుడ్ మార్నింగ్ సౌజ్ఞామరణం అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ అయితే చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటంటే, ఎలా పడేసినా సిమెంట్ నేల పగలదు కదా, అది మాట ఆన్సర్ అయితే. అనంతపురం నుంచి అనురాధ గారు ఇంకా మెసేజ్ చేస్తూ ఉన్నారు. మొదటి చేతి వెళ్ళి మామూలుగా లెక్కించి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇందాక క్వశ్చన్ కి. అలాగే గుడ్డు పగులుతుంది గచ్చు పగలదు అంటూ టి ఆశేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా ఆన్సర్ అయితే చెప్పేశాను కదా, ఎలా పడేసిన సిమెంట్ నాలు కదా పగలనే పగలదు అనమాట, అది ఆన్సర్ లాజిక్ అనమాట. ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:53 దాటి 32 సెకండ్ల కావస్తుంది. మరి ఈనాటి హర్బిల్కి అయితే బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఈనాటి నా షోకి బై బై చెప్పేస్తూ ఈసారి మరిన్ని విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఈ సందర్బంగా విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తొలగించిన, అనర్హులుగా తేల్చిన ఓటర్ల వివరాల పునః పరిశీలన చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి సదరు ఓటర్ల వివరాలు పునః పరిశీలించనున్నారు. ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ నిన్న ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లోని సెవిల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఐను ఆవిష్కరించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమైందని, ఈ కార్యక్రమాన్ని టెండర్ ద్వారా ఎంపిక చేసిన సంస్థతో చేపట్టేందుకు అనుమతిని ఇస్తూ కార్మిక శాఖ సెక్రటరీ శేషగిరిబాబు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట ప్రభుత్వ అధికారులు తెలిపారు. విజయవాడలో సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్టాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. జనాభా లెక్కల సేకరణ 2027లో భాగంగా 2వ విడత పాపులేషన్ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి రేపు అమరావతి సచివాలయంలో రాష్టస్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. ఓటర్ల జాబితాను సమగ్రంగా పునః పరిశీలించి కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల వివరాల పునః పరిశీలనతో పాటు కొత్త, యువ, మిగిలిపోయిన అర్హులైన ఓటర్ల నమోదుకు

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు వింటున్న చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇక అక్టోబర్ 8 ఈ రోజు చాలా డేస్ తర్వాత అందరం మళ్ళీ కలుసుకుందాం మరి ఈ రోజు మనం అయితే సినిమా కబుర్ల నుంచి అలా వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ తో పాటు మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మరి ఫస్ట్ అయితే సాంగ్ మీరు వినేశారు మానవ మానవ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అంజీ మరి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి సో ప్రెజెంట్ అయితే కార్తిక్ సుబ్బరాజ్ గారు డైరెక్ట్ చేస్తున్న డోరతి సినిమా రిలీజ్ అయితే మీరు చూసారు ఉంటారు రిలీజ్ అయింది కదా అండ్ ఈ షూటింగ్ అంటే ఆయన డైరెక్షన్ లోనే కాకా సినిమా కూడా ఆయన చేయబోతున్నారు సో ప్రెజెంట్ కాకా మూవీ తో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు కదా షూటింగ్ లో అండ్ ఇది పక్కన పెట్టేస్తే కార్తిక్ సుబ్బరాజ్ గారితో పాటుగా ఒక తమిళ డైరెక్టర్ సో ఈయన స్క్రిప్ట్ అయితే నెరేట్ చేశారు కాబట్టి త్వరలోనే చిరంజీవి గారు ఈ కొత్త డైరెక్టర్ తో కొత్త ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది మరి చూడాలి ఈ రేర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మరి మనం కూడా అప్పటిదాకా వెయిట్ చేద్దాం అప్డేట్స్ కోసం నెక్స్ట్ అయితే ప్రభాస్ గారు నటిస్తున్న ఫౌజీ గురించి అప్డేట్ అయితే తెలుసుకుందాం మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ మిర్చి ఫిలిం నుంచి వినేశాం కదా. మరి ప్రభాస్ గారి పుట్టినరోజు వచ్చేస్తోంది మరి అక్టోబర్ 23rd న. మరి ఈ సినిమా అంటే ఆయన నటించబోయే ఫౌజీ మూవీ గురించి ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తాము అని ముందుగా ప్రకటించేశారు, కానీ అది కాస్త నెక్స్ట్ ఇయర్ కి కాస్త పోస్ట్ పోన్ కూడా చేయడం జరిగింది. మరి సినిమా అయితే రావట్లేదు కానీ కనీసం ఆయన పుట్టినరోజున ఒక చిన్న టీజర్ అయినా వదలండి అబ్బా అని చెప్తూ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి ఆ టైం కి ఒక టీజర్ అయినా రిలీజ్ చేస్తారా, అది కూడా టైం మెన్షన్ చేస్తున్నారు కనీసం 3 మినిట్స్ అయితే ఉండాలంట. సో కనీసం 3 మినిట్స్ టీజర్ అయితే రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి ఈ సంవత్సరం మనకి ఫౌజీ నుంచి ఒక చిన్న టీజర్ తో అలా అందరినీ ఎంటర్టైన్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ గా నెక్స్ట్ ఇయరే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోబోతున్నామా అనేది తెలియాలంటే కొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. సో అదనమాట, మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఫిల్మ్స్ కు సంబంధించి. మరి వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

చూసినడు మన్ను బడా చూడ చక్కగుంది వదిలే, అటు చూపోరి కన్నా హుషారైన చిన్నదాయే, అందం వల్లనంత పెళ్లితోనే బండలాయే, బిడ్డలు పెరిగిన గంట సొంత సుఖం మంచిదాయే. చూసినడు మన్ను బడా చూడ చక్కగుంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:29 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి మనమందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫిలిం నవంబర్ 4th న రిలీజ్ కాబోతుంది తెలుసా? ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా? సో రామాయణం పార్ట్ 1 అనమాట. సో ముందుగా నవంబర్ 6th న రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ప్రకటించేశారు. కానీ ఆ రోజున ప్రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి, అంటే నవంబర్ 6th న రిలీజ్ చేస్తే ఎలా అనేది ఆలోచించుకుంటూ, సో మొత్తానికి ఒక 2 డేస్ బిఫోరే మన ముందుకి రిలీజ్ చేయబడుతున్నారనమాట. సో నవంబర్ 4th న అండ్ పెయిడ్ ప్రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ డేట్ ని ఫిక్స్ చేసేసారు. సో మొత్తానికి రణబీర్ కపూర్, యష్ అండ్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ రామాయణ సినిమా, అంటే ముందుగా పార్ట్ 1 అయితే రిలీజ్ చేయబోతున్నారు, మనందరి ముందుకి ఒక రోజు ముందే రాబోతుంది థియేటర్స్ లో. మరి ఇక ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, జర్మనీ, ఇది ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా సేమ్ నవంబర్ 5th న రిలీజ్ చేయబోతున్నారు అదనమాట విషయం. అండ్ ఇక చూడాలి, ఈ పార్ట్ 1 కి సంబంధించిన ట్రైలర్ కూడా ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో ఆల్రెడీ అర్థమైపోయింది. మరి వాళ్ళు యాక్టింగ్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎంత అద్భుతంగా తీశారు. ఇంకా ఇవన్నీ చూడాలంటే పెద్ద స్క్రీన్ మీద హ్యాపీగా విజువల్ గా మనం చూసి ఎంజాయ్ చేసాం. మరి దీనికోసం మనం ఇంకొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సిందే. మరి చూస్తూ ఉండండి, మీరు కూడా హ్యాపీగా మంచి మంచి ఫిలిమ్స్ ని అలాగే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్.

వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జైల్లో ఒకసారి మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. ఇక నెక్స్ట్ మనమైతే సినిమా కబుర్లో ఏం తెలుసుకోబోతున్నాం అంటే శ్రీ విష్ణు హీరోగా నటించిన కామ్రేడ్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది కదా. మరి ఈ సినిమాలో థియేటర్ ఓనర్ గా కనిపిస్తారు శ్రీ విష్ణు గారు. మరి ఆయన చెప్పే డైలాగ్స్ కానివ్వండి, ఇక సత్య కామెడీ అయితే సూపర్ గా ఉంది కదా. సో ప్రతి మూవీలో ఇప్పుడు సత్య పీక్ రేంజ్ లో మంచి మంచిగా కామెడీ అందిస్తూ కామెడీని పండిస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణుకి తల్లిగా రాధిక గారు పోషించారనమాట. సో కామెడీ గా శ్రీ విష్ణు మారడం, ఇక ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ట్రైలర్ లో చూస్తుంటే చాలా కామెడీగా అయితే అనిపిస్తోంది. సో నవ్వులు పొయ్యిచ్చేస్తోంది అని చెప్పాలి. మొత్తానికి రేపు ఈ సినిమా మన ముందుకు రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ అక్టోబర్ 9 న థియేటర్స్ లోకి రాబోతుంది. జానకిరామ్ మారెళ్ళ ఈ సినిమాకి డైరెక్టర్, మహిమా నంబియార్ గారు హీరోయిన్ గా నటించేశారు. మరి శ్రీ విష్ణు కెరీర్ లో ఇదో కూడా ఒక బ్యూటిఫుల్ మూవీగా నిలిచిపోవాలి, సూపర్ హిట్ అవ్వాలి మనం కూడా కోరుకుందాం కామ్రేడ్ కళ్యాణ్. అండ్ ఇంకా ఈ దసరాకి రిలీజ్ రెడీగా ఉన్న సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ జల్సా సినిమా నుంచి వినేశారు కదా, వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 100.3. 11:52 అవుతోంది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఇక అక్టోబర్ మంత్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా మనం ఆదర్శ కుటుంబం ఫిల్మ్ గురించి ఎప్పటి నుంచో అప్డేట్స్ వింటూ ఉన్నాం, కానీ అది కాస్త పోస్ట్పోన్ అయిపోయింది. మరి ఆదర్శ కుటుంబం తప్పుకున్న తర్వాత మరి ఇంకా నెక్స్ట్ ఏ ఫిల్మ్స్ ఉన్నాయి, ఈ పండగకి రిలీజ్ చేయబోతున్నారు ఏవి అని చూసుకుంటే, ఫస్ట్ అయితే చిన్న చిన్న సినిమాల సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ముందుగా అక్టోబర్ 17 మన ముందుకి ఆనంది లీడ్ రోల్ ప్లే చేసిన గరివిడి లక్ష్మి సినిమా అయితే రాబోతున్నారు. మరి ఈ గరుడి లక్ష్మి అనేది ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ అనమాట. మరి తను పోషించిన ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది స్క్రీన్ మీద చూస్తే కానీ తెలీదు. ఆనంది గారు ఆల్రెడీ తెలుసు కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ తో మనకి ఎప్పటి నుంచో మంచి మంచి మూవీస్ తో అలరిస్తూ ఉన్నారు. మరి బస్ స్టాప్ సినిమా ద్వారా పరిచయం అయ్యారనమాట ఇండస్ట్రీకి. మరి చూడాలి ఈ గరివిడి లక్ష్మి ఎలా ఎంటర్టైన్ చేస్తుందో. ఇక తర్వాత అక్టోబర్ 17 ఆ సినిమా తర్వాత అక్టోబర్ 16 ఒక రోజు ముందుగానే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన క్రేజీ కళ్యాణం తరుణ్ భాస్కర్ గారితో కలిసి నటించారనమాట ఈ సినిమా. సో క్రేజీ కళ్యాణం సినిమా కూడా అక్టోబర్ 16 రిలీజ్ కాబోతోంది. మరి ఇవి కాకుండా మరి రజనీకాంత్ గారు నటిస్తున్న జైలర్ 2 ఫిల్మ్ కూడా అక్టోబర్ 15 రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన రణబాలి ఫిల్మ్ కూడా ఈ నెల 16 థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి ఈ ఫిలిమ్స్ అన్నింటిలో ఏది సక్సెస్ అవుతుంది అనేది మాత్రం తెలియాలంటే కొన్ని రోజులు మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి ఈ దసరాని హ్యాపీగా ఈ మూవీస్ అన్నిటితో ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ ఫిలిమ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాం. మరి మీ అందరి కోసం శ్రీదేవి సోడా సెంటర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ స్వాగతం ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల 30,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సీఆర్ పాటిల్తో ఈ రోజు సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామానికి వీబీజీ రామ్జీ పథకం కింద 3.75 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా, అందులో 1.75 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లను మంత్రి ఈ రోజు స్వయంగా పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీమాత ఆలయం వెనుక ఉన్న కొండ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది కీలక సూచనలు జారీ చేశారు. క్వారీ ప్రాంతంలోకి కార్మికులు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప కొండ ప్రాంతాల వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. మహిళా సాధికారత, మహిళలకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఒంగోలు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి చర్చ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద్ ప్రారంభించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతరిక్ష పరిశీలన కేంద్రం ఈ రోజు ప్రారంభమయ్యింది. సావేరి హాలు సమీపంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఉపకులపతి వెన్నం ఉమా ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా రాత్రివేళ సూర్యచంద్రులు, నక్షత్రాలను వీక్షించే అవకాశం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు వీసీ పాత్రికేయులకు తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్ రాజ్ తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో 5K రెడ్ రన్ ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తొలిదశలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులను నివారించవచ్చన్నారు.

0: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు వద్దాం రా ఊర్లో కొన్ని అక్క.
1: ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా?

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:18 పిన్ని క్లాక్ లో టైం చూస్తే, సో మనమైతే విలేజ్ టూరిజం గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. సో ప్రెజెంట్ ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా రోబోటిక్ లైఫ్ స్టైల్ గా మారిపోయింది ట్రెండ్. మరి ఫీడ్ చేసిన ప్రోగ్రామింగ్ లాగా వారంలో 5 రోజులు ఆఫీస్ పనితో బిజీ, తర్వాత వీకెండ్ లో షాపింగ్ మాల్స్ తో బిజీ. ఇక సంవత్సరానికి ఒకసారో 2 సార్లో ఒక లాంగ్ డెస్టినేషన్ టూర్స్ ని వేయడం తప్ప పెద్దగా చేంజ్ అయితే ఏమి ఉండట్లేదు. మరి ఈ ట్రెండ్ అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుందనే చెప్పాలి ఇప్పుడు. మరి స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి కాస్త ప్రకృతిని ఆస్వాదించే ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు చాలా మంది. అండ్ ఈ రూరల్ టూరిజం అది చాలా చాలా ఫేమస్ అయిపోతుంది. చాలా మందికి ఇది ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది దీని మీద. మరి పిల్లలు ఉన్నారంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అసలు మామూలుగా ఉండవు. సిల్లీ సిల్లీ క్వశ్చన్స్, అసలు మనం ఆన్సర్స్ కూడా చెప్పలేని విధంగా ఉంటాయి. అంటే బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి, పప్పులు ఏ డబ్బాలో మాగుతాయి, పిండి ఏ మొక్క నుంచి రాలుతుంది, కూరగాయలను మనం ఏ మార్కెట్లో తయారు చేస్తారు. సో ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడిగే పిల్లలందరూ

0: కూడా చక్కగా లైవ్ లో తీసుకెళ్లి రూరల్ టూరిజం ని కనుక చూపిస్తే, టూరిజం చేంజ్ చేసి వాళ్ళకి లైవ్ లో అన్ని చూపిస్తే ప్రాక్టికల్ గా అన్ని నేర్చుకుంటారు. ఓకే, బియ్యం ఇలా పండుతాయన్నమాట, సో అన్ని తెలుసుకుంటారనమాట. సో వాటి వాల్యూ తెలుస్తుంది అండ్ మనకి వేస్టేజ్ ప్రాబ్లం కూడా రాదు. అంటే దేన్ని కూడా వేస్ట్ చేయకుండా ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది పిల్లలు ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా మరిన్ని విషయాలు ఈ రూరల్ టూరిజం గురించి మాట్లాడుకుందాం అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల సదస్సు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్ర మోదీ సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం, డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
2: దేశ్ కే హర్ జిలే తక్ 5G కనెక్టివిటీ పహుంచ్ చుకీ హై. ఆజ్ 5.5 లాఖ్ సే అధిక్ బేస్ స్టేషన్ భారత్ మే హై, జహాన్ సే 5G నెట్వర్క్ ఆపరేట్ కర్ రహా ఔర్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 2022 కీ తులనా మే 10 గుణా బడీ హై.
1: కేంద్ర సమాచార ప్రసార కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధియా వెల్లడించారు.
3: IMC 2018 talked about connecting, creating and innovating. And the Prime Minister has always insisted that technology must permeate not only the last village but reach every single citizen.
1: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ, ఉగ్రవాద సంస్థలకిస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001, నవంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ, కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడేవారిపై, ఆర్థిక సహాయం అందించేవారిపై, ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమావేశంలో చర్చ

చేస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అస్వస్థతతో స్పృహ తప్పిన ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడడానికి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో హిందీ, మరాఠీ చిత్రాల్లో అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పరింద, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము, తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్దత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్టపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని, పరమకుడి, నామక్కల్, అంబసముద్రం, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్టేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమావేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరు దేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్,
ఆయనకు

ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుకగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర్య సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం, ప్రజా భాగస్వామ్యం, సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:44 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే ఒక ఊరిలో సినిమా నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ వినేశాం కదా. అండ్ ప్రతి పాటలోనూ ఆ విలేజెస్ అట్మాస్ఫియర్స్ ని ఎంత బాగా కవర్ చేస్తారో కదా. సో చూస్తుంటే మనం హ్యాపీగా ఇక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోతే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. అంత అద్భుతంగా షూట్ చేస్తారు విలేజెస్ లో సినిమాలు కానీ మంచి మంచి సాంగ్స్ కానీ. సో ఇక సకుటుంబ సమేతంగా క్యాంపులు వేసుకోవాలి అనుకునేవారు, ఇక ట్రెక్కింగ్ ని ఇష్టపడేవారు, పిల్లలకు పల్లె జీవితాన్ని చూపించాలి అనుకునేవాళ్లు, ఇక సాగు చేయడం ఎలాగో నేర్చుకోవాలి అనుకునేవాళ్లు, అలాగే పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ కోరుకునేవాళ్లు, ఇంకా గిరిజన సంస్కృతిని తెలుసుకోవాలి అనుకునేవాళ్లు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి మీ అభిరుచికి తగ్గట్టుగా గ్రామీణ పర్యటనలు చాలా రకాలుగా ఎంతో అద్భుతంగా అందుబాటులోకి అయితే వచ్చేసాయి. మరి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అసలు మంచి ట్రెండింగ్ లో ఉన్న హోమ్ స్టే విధానాన్ని కూడా ఫాలో అవుతున్నారు ప్రతి గ్రామీణ ప్రాంతం వారు. ఇక ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండేది ఇది వరకు హోమ్ స్టే విధానం, కానీ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో కూడా ఎస్పెషల్లీ రూరల్ టూరిజం లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేశారు. అంటే ఈ హోమ్ స్టే టోటల్ గా ఎలా ఉంటుందంటే సొంతింటి అనుభూతిని కలిగిస్తుంది, లోకల్ ఫుడ్ ను కూడా ఎంజాయ్ చేసే వెసులుబాటు అయితే కల్పిస్తుంది అన్నమాట. అంటే వెళ్లిన ప్రతి చోట మనకి చుట్టాలైతే ఉంటారు కదా, ఇక సిటీస్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇది వరకు హోటల్స్ లోనో ఎక్కడో స్టే చేసే వాళ్ళం, సైట్ సీయింగ్ ప్లేసెస్ కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం, అండ్ బయట ఎక్కడైనా ఫుడ్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇక విలేజెస్ లో చూసుకుంటే అలాంటి హోటల్స్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు. సో అక్కడ రూరల్ పీపుల్, అక్కడ స్థానిక ప్రజలే వాళ్ళు ఉండే ఇళ్లనే టూరిస్టులు బస కోసం రెడీగా చేసేస్తున్నారు. అండ్ ఇంకా వాళ్లే గైడ్లుగా కూడా మారిపోయి చక్కగా మనం ఉన్నన్ని రోజులు అన్ని తిప్పి చూపిస్తూ ఉంటారనమాట. మరి వీకెండ్స్ అవనివ్వండి, ఇంకా దసరా సంక్రాంతి ఇలా మెయిన్ గా ఫెస్టివల్ టైమ్స్ లో మాత్రం అసలు ఈ హోమ్ స్టే కి చాలా చాలానే డిమాండ్ ఉంటుంది. అండ్ మెయిన్ గా అక్కడ స్థానిక వంటలు రుచులు కూడా హ్యాపీగా చూడొచ్చు, వాళ్లే మనకు అన్ని సజెస్ట్ చేస్తారనమాట, ఇది తినండి అది తీసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు. అండ్ హోమ్ స్టే విధానం చాలా పాపులర్ అనే చెప్పాలి ప్రజెంట్ డేస్ లో. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన దేశంలో ఉన్న ఏ ప్లేసెస్ లో మెయిన్ గా రూరల్ టూరిజం ఎక్కువగా ఫేమస్ అయింది అనేది మరి ఈ విషయాల గురించి చెప్పుకునే ముందు మీ అందరి కోసం ఆర్య ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు, తర్వాత రంగస్థలం నుంచి కూడా వచ్చేస్తుంది ట్రాక్, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం ఆర్య ఫిలిం నుంచి. నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తాను. ఈలోపు మనమైతే మాట్లాడుకుంటున్నాం ఒక రూరల్ టూరిజం ఇన్ఫర్మేషన్ గురించి కదా. అయితే మన దేశంలో చూసుకుంటే కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మేఘాలయలో ఈ రూరల్ టూరిజం అనేది చాలా ఎక్కువగా ఉంది. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది టూరిస్టులు ఎక్కడి విలేజ్ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ల జీవన విధానం గురించి అండ్ వాళ్ళు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ గురించి అన్ని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారనే మాట్లాడుకోవాలి. ఇక మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే ఈ రూరల్ టూరిజం ఎక్కడ ఎలా అంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో తెలుసా? అసలు చాలానే ఉన్నాయి. రంపచోడవరం, పాపికొండలు, అరకు, కోనసీమ, మారేడుమిల్లి, ధవళేశ్వరం, యానం, ఉప్పాడ, కడియం, అలాగే భద్రాచలం, లక్నవరం, రామప్ప, పాండవలగుట్ట, రాచకొండ, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉందండి. సో ఒక్కో డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క ప్లేసెస్ ఉన్నాయి అండ్ బోల్డ్ అని స్లాంగ్స్ ఉన్నాయి. మనకున్న ఫెసిలిటీ ఏంటంటే అసలు మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్లాంగ్ మాట్లాడుతూ ఉంటారు, ఒక్కో ట్రెడిషన్ ని ఫాలో అవుతూ ఉంటారు. సో మంచిగా అన్ని వచ్చిన వాళ్ళకి మనం హ్యాపీగా అన్ని నేర్పించి పంపించవచ్చు. నిజంగా ఒక గ్రామీణ పర్యాటకం ఎలా ఉంటుంది, ఎన్నో ప్రాక్టికల్ లెసన్స్ అయితే నేర్పిస్తుందని మాట్లాడచ్చు కదా. ప్రకృతి వనరుల మీద అవగాహన కూడా కల్పిస్తుంది గ్రామీణ పర్యాటకం, అలాగే వాటి మీద గౌరవాన్ని కూడా పెంచుతుంది, అలాగే శ్రమ యొక్క విలువను కూడా చూపిస్తుంది, ఇంకా నిరాడంబర జీవన శైలిని, దాని యొక్క అవసరాన్ని కూడా తెలియజేస్తుంది. మరి ఈ రూరల్ టూరిజం ని ఖచ్చితంగా మీరు కూడా మొదలు

చేయండి ఈ హాలిడేస్ లో. సో ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఇక నెక్స్ట్ మీ అందరి కోసం కంచె ఫిలిం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఢిల్లీలోని భారత్ మండపంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం ఈ రోజు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు రాష్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్టాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని, దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ తీసుకోవాలని అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు. విద్యతోనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. క్రీడాకారులు జాతీయ స్థాయికి మాత్రమే పరిమితం కాకుండా ఒలింపిక్స్ లక్ష్యంగా నిర్దేశించుకుని మంచి క్రమశిక్షణ, అంకిత భావంతో కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్టస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో గెలుపొందిన జిల్లా విజేతలకు కాకినాడ క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో కలెక్టర్ బహుమతులను ఈ రోజు అందజేశారు. ప్రతి రైతు తప్పనిసరిగా వారి పంటను అధికారులచే ఈ పంటలో నమోదు చేయించుకోవాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ తెలిపారు. ఈ రోజు ఆయన రాప్తాడు మండలంలో పర్యటించి ఖరీఫ్ 2026 సీజన్లో నమోదైన ఈ పంట వివరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతులు వారి పంటలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి ప్రతి రైతు పంట వివరాలు తెలుస్తాయని, దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. జనాభా లెక్కల సేకరణ 2027లో భాగంగా రెండవ విడత పాపులేషన్ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి రేపు అమరావతి సచివాలయంలో రాష్టస్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. ఈ సమావేశంలో ఇతర అంశాలపై చర్చించనున్నట్లు రావత్ తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్తగా కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుని పొందే సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆర్టీజీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఉన్న చోటు నుండే స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: ఒకప్పుడు మహిళల పాత్ర కొన్ని రంగాలకి మాత్రమే పరిమితమని భావించేవాళ్లు. కానీ ఈ రోజు చూసుకుంటే మహిళలు అంతరిక్షం నుంచి సముద్రం వరకు, విజ్ఞానం నుంచి రక్షణ రంగం వరకు తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. మరి అలాంటి గర్వించదగిన రంగాల్లో ఒకటి భారత వైమానిక దళం. మరి ఈ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే కదా, మరి దేశ

సరిహద్దులను కాపాడుతూ, ఆకాశంలో సాహసాలకు ప్రతీకంగా నిలుస్తూ, యుద్ధ విమానాలను నడుపుతూ, అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న భారత మహిళా వైమానిక దళ అధికారుల గురించి ఈరోజు మనం

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అమరన్ ఫిల్మ్ నుంచి వినేశారు కదా. 1:17 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమున్నాం ధీర ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. భారత వైమానిక దళంలో మహిళల ప్రవేశం ఎప్పుడు జరిగిందో తెలుసా? 1990s లో. సో అప్పుడే ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది వాళ్ల ఎంట్రీతోనే అని చెప్పచ్చు. ఇక 1993లో మహిళా అధికారులను ప్రయోగాత్మకంగానే కాకుండా అధికారికంగా కూడా కొన్ని విభాగాల్లో చేర్చుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే రవాణా విమానాలు, తర్వాత హెలికాప్టర్స్, వైద్య, పరిపాలన, ఇంకా ఇలాంటి విభాగాల్లో సేవలైతే అందించారు మహిళలు. తర్వాత అయితే క్రమంగా కొన్ని ఇంకా చాలా రకాల బాధ్యతలు చేపట్టడం జరిగింది. అండ్ ఇంకా 2015లో చూసుకుంటే మహిళలకు యుద్ద విమానాలు, అంటే యుద్ద విమానాల పైలట్స్ గా ట్రైనింగ్ ఇవ్వడం, ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారనమాట 2015 నుంచి. ఇక 2016లో చూసుకుంటే తొలి మహిళా ఫైటర్ బృందం ఒక చరిత్ర అయితే సృష్టించింది అని చెప్పాలి. సో ఇలా దీంతో ఏం జరిగిందంటే భారత వైమానిక దళంలో మహిళలకు కొత్త కొత్త అవకాశాలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. మరి ప్రజెంట్ అయితే చూసుకుంటే మహిళలు పైలట్స్ గానే కాకుండా ఇంజనీరింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గా, అలాగే లాజిస్టిక్స్, పరిపాలన, వైద్య సేవలు, ఇంకా చాలా విభాగాల్లో దేశానికి సేవలైతే అందిస్తూ ఉన్నారు. అయితే మరి చరిత్ర సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో తెలుసుకుందాం మరి కాసేపట్లో. మరి ఇక్కడ టైం చూసుకుంటే 1:19 అయిపోయింది. ఇంకా కాసేపట్లో మనమైతే వినబోతున్నాం ప్రాంతీయ వార్తలు. ప్రాంతీయ వార్తల తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జలజీవన్ మిషన్ నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్టంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఆధ్వర్యంలో మునగ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార పనులకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూడాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్టాలతో పోలవరానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించేందుకు మూడు రాష్టాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. జల్జీవన్ మిషన్ అమర్జీవి జలధార కింద 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కుళాయి వసతి కల్పించే పనులు ప్రారంభించామని, ఈ పనులకు అనుగుణంగా త్వరితగతిన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ విద్యార్థులకు సూచించారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నెల్లూరులో 3 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, డిజిటల్ తరగతి గదులు, సైన్స్ ల్యాబులతో పాటు రోబోటిక్స్ ల్యాబులను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. రాష్టంలో రైతోత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పీఓల ఆధ్వర్యంలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా వీరవల్లి, తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెంలో విజయవంతంగా నడుస్తున్న మునగ ప్రాసెసింగ్ యూనిట్ను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. మునగ పొడికి అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉందని, ఈ కామర్స్ వేదికల ద్వారా మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట ఎయిడ్స్ నియంత్రణ మండలి ఏపీఎస్ఏసీ ప్రాజెక్టు సంచాలకులు స్మరణరాజ్ సూచించారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఈరోజు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలోనే జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవీ వ్యాప్తిని నియంత్రించవచ్చని అన్నారు. హెచ్ఐవీ పరీక్షలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన తెలియజేస్తూ,
1: హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నియంత్రణ మరియు కట్టడి కోసం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా కృషి చేస్తూనే ఉంది. 30 సంవత్సరాల పట్ల ఈ కృషి వల్ల చాలా వరకు ఈ వ్యాధి కట్టడి మరియు నిర్మూలన ఎంతవరకు సాధించడం జరిగింది. చాలా వరకు పర్సంటేజ్ అచీవ్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయి నుంచి రివ్యూ చేస్తున్నారు రెగ్యులర్ గా. మనం దాని పట్ల మేము రాష్ట్ర స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి అధికారులని వీక్లీ రివ్యూస్ అండ్ మంత్లీ ఫిజికల్ రివ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: ఢిల్లీలోని భారత మండపంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం ఈరోజు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు రాష్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. జీఎస్టీకి సంబంధించిన వివాదాల పరిష్కారం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానంలో మార్పులు, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించే అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. చిన్న వ్యాపారులకు జీఎస్టీ ప్రక్రియను సులభతరం చేసేందుకు 5 అంశాలతో కూడిన సంస్కరణలను ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం

0: ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి ఈరోజు తెలుసుకుందాం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మించిన రామమందిరం భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2024 జనవరి 22న రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగ్గా 2025 నవంబర్ 25న ఆలయ నిర్మాణం పూర్తయింది. రామమందిర నిర్మాణంతో అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్దికి కూడా ప్రాధాన్యత పెరిగింది. భక్తులు యాత్రికుల సౌకర్యం కోసం రహదారులు, రైల్వే, విమానాశ్రయం, వసతి, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వంటి సదుపాయాలను అభివృద్ది చేశారు. దీంతో అయోధ్య ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: హమారే రామలలా అబ్ టెంట్ మే నహీ రహెంగే, హమారే రామలలా అబ్ దివ్య మందిర్ మే రహెంగే. మేరా పక్కా విశ్వాస హై, అపార శ్రద్ధా హై, కి జో ఘటిత హువా హై ఇస్కి అనుభూతి దేశ్ కే విశ్వ కే కోనే కోనే మే రామ భక్తో కో హో రహీ హోగీ. యే మాహోల్, యే ఘడీ ప్రభు శ్రీ రామ కా హమ్ సబ్ పర్ ఆశీర్వాద్ హై.
0: భారత గగనతలాన్ని కాపాడుతున్న భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. 1932 అక్టోబర్ 8న భారత వైమానిక దళం ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 8న వైమానిక దళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యుద్ద సమయంలో శత్రువులను ఎదుర్కోవడంతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడడంలో వైమానిక దళం ముఖ్యమైన సేవలందిస్తోంది. కాగా వైమానిక దళం దినోత్సవ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఎయిర్బేస్లో జరిగిన వేడుకల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అధునాతన పరికరాలతో దళాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్లలో కొత్తమ్మ తల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె.హెచ్ చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అమ్మవారిని మంత్రి ఈరోజు దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, రహదారులు, విద్యుత్ అలంకరణలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ట్రాఫిక్, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్యవర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. గిరిజన యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పిస్తూ వారిని అభివృద్ది వైపు ప్రోత్సహిస్తున్నామని ఆయన ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: We have been able to successfully target and cut down the leftist extremism. First of all, from the police side, there is a eagle team that is particularly dedicated for the ganja cultivation areas. This team is continuously dedicated to identifying those families and refurbishing those families back into the normal cultivation. For doing that, we are trying to serve them on the employment front as well and making them back into the agricultural areas by giving them some alternate crops as well.
0: పోషకాహార లోపం లేని జిల్లాగా వైఎస్సార్ కడప జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలని సూచించారు. చిరుతిళ్లు, శీతల పానీయాలకు బదులుగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలు అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 1.75 కోటి రూపాయల అంచనాతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జలజీవన్ మిషన్ నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్టంలో రైతు ఉత్పత్తుల సంస్థల ఆధ్వర్యంలో మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం, అండ్ చరిత్ర సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్నాను కదా. మరి ఫస్ట్ అయితే అవని చతుర్వేది. మరి భారత తొలి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్ లో ఒకరు అవని చతుర్వేది. విదేశాల్లో జరిగిన వైమానిక యుద్ద విన్యాసాల్లో కూడా పాల్గొన్న తొలి భారత మహిళా ఫైటర్ పైలట్ గా మరి గుర్తింపు సాధించారు అవని చతుర్వేది గారు. అండ్ ఇంకా భావన కాంత్, భారత తొలి మహిళా ఫైటర్ పైలట్స్ లో ఒకరు భావన. 2026 లో ఫైటర్ కంబాట్ లీటర్ కోర్స్ ని కూడా పూర్తి చేసి తొలి మహిళా వైమానిక దళ అధికారిగా మరొక చరిత్ర కూడా సృష్టించడం జరిగింది భావన. సూపర్ కదా. మరి వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇన్స్పైరింగ్ క్యాండిడేట్స్ అనే చెప్పాలి ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్ గర్ల్స్ అందరికీ కూడా. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఉన్నారు కొంతమంది హిస్టరీ సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్, వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మేజర్ ఫిల్మ్ ది సాంగ్ అయితే వినేశారు. 1:42 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. మోహనా సింగ్ తొలి మహిళా ఫైటర్ పైలట్స్ బృందంలో ఒక సభ్యురాలన్నమాట. స్వదేశీ తేజస్ యుద్ద విమానాలను నడిపే స్క్వాడ్రన్ లో కూడా చేరి భారత వైమానిక రంగంలో ఒక మైలురాయిని అయితే నెలకొల్పారు మోహనా సింగ్. అండ్ ఇంకా చూసుకుంటే శివాంగి సింగ్ అన్నమాట, రాఫెల్ యుద్ద విమానాన్ని నడిపిన తొలి భారత మహిళా ఫైటర్ పైలట్ గా ఎంతో ఫేమస్ అయ్యారు శివాంగి. అత్యాధునిక యుద్ద విమానాలను నడపడంలో మహిళల సామర్థ్యాన్ని చాటి చెప్పారు. ఇక ఇలా చూసుకుంటే ఇప్పుడున్న మహిళలందరికీ కూడా వీరంతా మంచి ఇన్స్పిరేషన్ అనే మాట్లాడాలి. ఇక భారత వైమానిక దళంలో చేరాలి అనుకుంటే మరి యువతులకు మెయిన్ గా ఏ విభాగాల్లో అవకాశాలైతే ఉన్నాయి ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఏ విభాగాలు ఉన్నాయి అంటే మెయిన్ గా 3 విభాగాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు కనుక భారత వైమానిక దళంలో చేరాలనుకుంటే సో 3 విభాగాలు అయితే ఉన్నాయి. మెయిన్ గా 1 ఫ్లయింగ్ బ్రాంచ్, అంటే ఫైటర్ గా రవాణా విమానాల గురించి తెలుసుకోవడం గాని వాటిని మేనేజ్ చేయడం, ఇంకా హెలికాప్టర్ పైలట్స్ గా కూడా సేవలు అందించవచ్చు. ఇంకా ఇంకొకటి 2nd టెక్నికల్ బ్రాంచ్. ఇది ఏంటంటే విమానాల నిర్వహణ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సాంకేతిక వ్యవస్థల పర్యవేక్షణ ఇవి ఈ టెక్నికల్ బ్రాంచ్ కిందకైతే వస్తాయి. ఇంకొకటి గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ అనమాట, అంటే పరిపాలన, లాజిస్టిక్స్, ఇంకా విద్య, అకౌంట్స్, ఇతర నిర్వహణ బాధ్యతలు చేపడుతూ ఉంటారు ఈ బ్రాంచ్ లో. సో ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ లిమిట్, శారీరక ప్రమాణాలు, ఎంపిక విధానం వాటిని బట్టి ఒక్కొక్క విభాగాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆకాశంలో ఎగిరే విమానం కేవలం ఒక యంత్రం అయితే కాదు కదా, అది ఒక దేశం యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మరి ఆ విమానాన్ని నడిపే మహిళ కేవలం పైలట్ మాత్రమే కాదు, ఆమె ధైర్యానికి

నిర్వచనం పట్టుదలకు ప్రతిరూపం, లక్షలాది మంది యువతులకు స్ఫూర్తి అనే చెప్పచ్చు. మరి నిజంగా ఆడపిల్లలకు ఆకాశం హద్దైతే ఎటువంటి హద్దైతే కాదు, మరి ఆకాశమే ఆమె విజయానికి ఆరంభం అని మాత్రం ఎంతో మంది మహిళలు ఇప్పుడు చాట చెప్తూ ఉన్నారు. మరి నిజంగా దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న భారత వైమానిక దళ మహిళా అధికారులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, సో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిద్ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధ ఎందుకు?

0: ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్బీ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం 2:26 టైం అయిపోయింది కాబట్టి ఇక కాసేపట్లో సందర్శన రీకి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తాను. మరి ఇక ఎందుకు లేట్? మీరు కూడా మీ మొబైల్ ఫోన్స్ తీసుకుని చక్కగా వాట్సాప్ నెంబర్ కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్స్ ని పంపించడానికి రెడీగా ఉండండి. 8662488144 నెంబర్ కి మీరు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించేసేయచ్చు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఎగ్జాక్ట్లీ 2:30 తర్వాత నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. సో గెట్ రెడీ. మరి మీ అందరి కోసం రెడీ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: యువర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 2:32 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే సందేశ్ నది ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. మరి ఈ రోజు సందేశ్ నదిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఒక చిన్న హిస్టరీలోకి వెళ్ళిపోదాం, పురాణాలకి వెళ్ళిపోదాం. మరి అక్కడ మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమైపోతుంది ఇప్పుడు. సో వానర సైన్యం తెలుసు కదా, వానర సైన్యం ఎక్కడ తెలుసు కదా మీకు కూడా. మరి వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్ ఒకరు ఉన్నారు. మరి ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని. తెలుసు కదా, మరి రామాయణంలో చూసుకుంటే వానర సైన్యం మనం వింటాము, అక్కడ వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్ ఒకరు ఉన్నారు. మరి ఆయన పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

Are you single? Hey, let's go out, man. Your place.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఆడవారి మాటలకు అర్థాల వేరుల సినిమా నుంచి సాంగ్ వినేశారు. నేను అడిగిన క్వశ్చన్, ఈ రోజు మన సందేశనరీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్, వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు? మరి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ పంపించారు. మరి మనకు తెలుసు ధనుష్ కోడి దగ్గర ఉన్న రామసేతు, అది నిర్మించిన టైంలో ఒక ఇద్దరు మాత్రం వాళ్ళ ఐడియాస్ తో చక్కగా వాళ్ళ థాట్స్ తో ఇంజనీర్స్ గా, అంటే సివిల్ ఇంజనీర్, ఒకళ్ళు ఆర్కిటెక్చర్ ఒకళ్ళు డిజైన్ చేయడం. సో ఇలా ఇద్దరు హ్యావీగా ఒక 5-6 డేస్ లోనే చాలా తక్కువ సమయంలోనే ఆ బ్రిడ్జ్ ని నిర్మించడం జరిగింది అని మనం చదువుకున్నాం కదా. మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు కరెక్ట్ గా. చూస్తే హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, సందర్శనరికి స్వాగతం అంటూ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా రాలేదు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ ఇంకా రాలేదు. వెంకటేష్ గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. గాయత్రి గారు ఫ్రమ్ తిరుపతి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు, తిన్నారా అంటూ గుడ్ ఆఫ్టర్నూన్, ఎస్ కంప్లీట్ చేసేసాను. ఇక ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బావున్నారా మేడం అంటూ మెసేజ్ పంపించారు, ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ

శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు. సుమాని గారు పెడర నుంచి మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. మాధవి గారు, ఆంజనేయులు గారు బోధన పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న గారు మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ అండ్ భాగ్యలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలవందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావాలి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. భాస్కర్ గారు ఫ్రం పెడనా కరెక్ట్ ఆన్సర్. మసూం బాబా గారు మెసేజ్ పంపించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ముదునూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప కరెక్ట్ ఆన్సర్. మువ మండలం కృష్ణా జిల్లా కాజా నుండి హస్బెండ్ అండ్ వైఫ్ అంటూ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. ఇక మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవి సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఫ్రం ఆదోని కరెక్ట్ ఆన్సర్. కె నాగేంద్రరెడ్డి మామెల్లపల్లె సత్యసాయి డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఫాతిమా జహీరా, తర్వాత జహీరా ఓకే కరెక్ట్ ఆన్సర్ కాదు, వాలి సుగ్రీవుడు అంటున్నారు మీరు, కాదండి. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం బెడనా కరెక్ట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య అనిత కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నమస్తే అంటూ శ్రీరాముడు అంటున్నారా, రాంగ్ ఆన్సర్. ఇంకొక మెసేజ్ పేరైతే రాలేదు మీది. నెక్స్ట్ గుంతకల్ నుంచి విజయ్ పరమేష్ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ శివదాసురెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కడప ఐ మీన్ కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పిడూరు సుబ్బారావు గారు రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి సునంద గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఎన్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి మెసేజ్ చేశారు. లతా గారు ఫ్రం వియూర్ కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రం వడియంపట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు. మేడం ఇప్పుడే రేడియో ఆన్ చేశాను అంటున్నారా, ఓకే నేను క్వశ్చన్ అయితే వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరని అడిగాను. హంపపురం గ్రామం కొప్పమల్లేసు గారు, జూకు ఆదేప్ప గారు మెసేజ్ పంపించారు. తర్వాత చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ఓకే ఇది ఇందాకే చదివేశాం కదా మెసేజ్. పెట్టిన వాళ్లే మళ్ళీ రిపీటెడ్ గా పెడుతూ ఉంటే నేను మీ మెసేజ్లు మాత్రం చదువుతూ ఉంటాను. ఇంకా నో క్వశ్చన్స్ నో సాంగ్స్, ఓకేనా? సో ఒకసారి పంపించేశాక మళ్లీ మళ్లీ పంపించకండి ఎవరు కూడా. బృందావనం అంటే ఒకే క్వశ్చన్ కి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి కొంతమంది నుంచి, సో అలా అవద్దు. ఒక క్వశ్చన్ కి ఒకసారి ఆన్సర్స్ చేయండి. ఇక బృందావనం నుంచి పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. తర్వాత సులోచన గారు ఫ్రం కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రామళ్లకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు నలుడు నీలుడు నల్ అండ్ నీల్. సో వీళ్ళిద్దరు ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ డిజైనింగ్ ఆర్కిటెక్చర్ సో మొత్తానికి ఒక సేతు రామ సేతు అనే దాని నిర్మాణం వెనక వీళ్ళిద్దరి బ్రెయిన్స్ ఉన్నాయన్నమాట. సో వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు ఉంటే నలు నీలుడు అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మెసేజెస్ కూడా వస్తున్నాయి అంటే ఏంటిది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి ముందుగానే నేను అడగగానే ఆన్సర్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. ఓకే సో ఇక ఈ రోజు మన సదర సరిలో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఒక చిన్న సామెత అడుగుతాను, దానికి ఒక చిన్న బ్లాంక్ అయితే ఇస్తాను, ఆ బ్లాంక్ లో మీరే ఆన్సర్ ని ఫిల్ చేయాలి. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు, విన్నారు కదా, అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని చెప్పేసి ఒక సామెత ఒకటి మాట్లాడతారు. సో ఏ బొమ్మ, ఏ బొమ్మ అయినట్లు? సో మీకు ఆన్సర్ తెలుసా? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అప్పటి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి 2:52 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని ఒక సామెత ఉంది. ఆ బ్లాంక్ లో ఏది వస్తుంది మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ ఆన్సర్స్ అన్నాను కదా, నాకైతే 47, 48 అలా కౌంట్ పెరుగుతోంది. సరే చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాకేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు. పర్షానంద్య హాయ్ అండి అంటూ మెసేజ్ పట్టారంటే ఆన్సర్ అయితే రాలేదు. కొండారెడ్డి గారు, ఎం కొండారెడ్డి ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, ఆన్సర్ కరెక్ట్ గా పెట్టారు. తర్వాత ఎం నరేష్, రోజా, మెర్సీ, విజయార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి హాఫ్ ఐ మీన్ ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, రాంగ్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ప్రీవియస్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు పెట్టారా? ఓకే, మాధవి అండ్ ఆంజనేయులు బోధన్ బోజంపల్లి జిల్లా నుంచి మెసేజ్ పెట్టారు కరెక్ట్ గా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి కరెక్ట్ ఆన్సర్. పీడూరు ఫణీంద్ర నెల్లూరు జిల్లా కోవూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లావణ్య, సుప్రియ, లక్ష్మీ సుప్రియ, యశోద అండ్ హర్షవర్ధన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహరావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలిగాలని నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. జమలయ్య గారు, విహాన్ గారు దొడ్డదేవుడిపాడు నుంచి మెసేజ్ పట్టారు కానీ ఓకే కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం అంటూ ఆన్సర్ బాపు గారి బొమ్మ అంటున్నారా? ఇంతకీ మీ పేరు ఎక్కడా? పేరు మెన్షన్ చేయలేదు కానీ ఆన్సర్ కూడా రాంగ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ తో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన మెసేజ్ పంపించారు. తర్వాత విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ వియూర్ కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్క్

పూర్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సైనికాపురి కాలనీ నుంచి హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ అండ్ విజయవాడ, జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. బంగారరాజు, బంగారరాజు గారా, ఆదోని నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అంటూ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాటి గ్రామం దొరవారి సత్రం ప్రాంతం నుంచి మెసేజ్ పంపించారు. ఇంకా చాలానే ఉన్నాయి మెసేజెస్ అయితే మాత్రం, ఇంకా కౌంట్ పెరుగుతోంది. సరే ఇక సాంగ్ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి, ఆ తర్వాత మిగతా మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్

ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార పనులకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్టంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పీఓల ఆధ్వర్యంలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మునగపొడికి అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉందని, ఈ కామర్స్ వేదికల ద్వారా మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారత గగనతలాన్ని కాపాడుతున్న భారత వైమానిక దళం ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. 1932 ఆగస్టు అక్టోబర్ 8న భారత వైమానిక దళం ఏర్పాటైంది. యుద్ద సమయంలో శత్రువులను ఎదుర్కోవడంతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడడంలో వైమానిక దళం ముఖ్యమైన సేవలు అందిస్తోంది. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట ఎయిడ్స్ నియంత్రణ మండలి ఏపీఎస్ఏసీ ప్రాజెక్టు సంచాలకులు స్మరణరాజు సూచించారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఈరోజు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలోనే జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవీని వ్యాప్తిని పూర్తిగా నియంత్రించవచ్చని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె హెచ్ఎన్ నాయుడు అధికారులను ఆదేశించారు. అమ్మవారిని మంత్రి ఈరోజు దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం శాసన సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0లో భంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 1,75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారత, మహిళల హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులో ఈరోజు అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ వరకట్న వేధింపులు, వరకట్న కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. పోషకాహార లోపం లేని జిల్లాగా వైఎస్సార్ కడప జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

విన్నారు విభిన్ భారతి ఎఫ్ఎం 101.3 3:03 పిన్ని క్లాక్ టైం చూస్తే సందరే సందరి ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేనైతే మిమ్మల్ని ఒక చిన్న సామెత, అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆ సామెత ఆ బ్లాంక్ లో ఏమొస్తుంది? సో మీకు తెలిస్తే ఆన్సర్ పంపించండి అన్నాను. ఎగ్జాక్ట్ గా నేనేదైతే ఆన్సర్ నేను చదివింది, నేను తెలుసుకున్నది, నేను అయితే క్వశ్చన్ అడిగాను కాబట్టి నాకు అదే ఆన్సర్ కావాలి. రకరకాల ఆన్సర్స్ పంపిస్తే అది రాంగ్ అనే చెప్తా. బి మధుప్రసాద్ గారు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మెసేజ్ పంపించారు, తలంపాడు గ్రామం నుంచి అనమాట, దూరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా. ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావలి రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెదమస్తన్రావు కరెక్ట్ ఆన్సర్. మార్కాపూర్ శివాజీనగర్ నుంచి మస్తాన్వలి గారు ఫాతిమా ఓకే ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు పునాయతి బిందు ఓకే కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, బసరకోడు గ్రామం కానీ రాంగ్ ఆన్సర్ అండి. గడ్డమ్మ అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ గా. కరెక్ట్ ఆన్సర్ తో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. హంపపురం గ్రామం నుంచి కొప్పు మల్లేశు గారు, జూకు అదెప్ప అలాగే చిరంజీవి నాగభూషణం, బగ్గా శివయ్య గారు, ముంత పెద్దన్న గారు వీళ్ళందరూ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి గారు ఫ్రం వడియంపేట.

24 డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. బండ వినిలా నాని అండ్ జాన్వి జోగులమ్మ గద్వాల జిల్లా రాజోల నుంచి పంపించారు మెసేజ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డి అరుణ మోహన్జీ దివ్యబాయి అజయ్ అండ్ శృతి ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. నమస్కారం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అలాగే సెకండ్ క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ తో వివి రెడ్డి గారు మెసేజ్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహిబాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ అంటూ మసూమ్ బాబా గారు మెసేజ్ పంపించారు, కానీ ఓకే రాంగ్ అయితే కాదు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ అండ్ హేమ రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్ తో గౌస్ గారు పమిడి నుంచి మెసేజ్ పంపించారు. కుర్నూతుల సునీల్ అండ్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ రెమో అంటే అపరిచితుడు అయ్యాడంట, కాదండి సో ఆన్సర్ అయితే కాదు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముళ్లదిన్నే ఆచారి గారు వీరేశాచారి గారు పాలకులను మెసేజ్ పంపించారనమాట. ఆన్సర్ అయితే ఎక్కడ పెట్ల కరెక్ట్ ఆన్సర్ తో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ అండ్ భాగ్యలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఇక సావిత్రి గారు జయలక్ష్మి గారు ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్లమ్మ గారు పాపనేపాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. నార్కౌట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రఫీ గారు అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. కాదు ఏంటి ఒత్తు పెట్టారా మీరు క్వశ్చన్? ఓకే కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. పర్షా నంద్యా క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారా, ఇంక నేను రిపీట్ కాదు ఏకంగా రివీల్ చేసే టైం వచ్చేసింది. కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఖుషి ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ కర్నూల్. దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. వనపర్త జిల్లా ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టలేదు ఎవరు, డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ రావు గారు ఫ్రమ్ పోలవరం అండ్ రాణి వీళ్ళిద్దరూ పెట్టారు పోలవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష ఫ్రమ్ తిరుపతి బ్యాంక్ కాలనీ కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ టూ మెసేజెస్ ఉంటే ఉన్నాయి. మిరియం కోటయ్య గారు గుదేవారి పాలెం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి. సంజీవపురం విలేజ్ నుంచి సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివారాణి రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 100.3. 3:10 కావస్తుంది టైం చూస్తే మాత్రం. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు, ఇది ఒక సామెత. ఆ బ్లాంక్ లో ఏమొస్తుంది అని అడిగితే ఆన్సర్ చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేశారు, కానీ ఇంకొంతమంది మాత్రం కొయ్య బొమ్మ, ఇంకా గాజు బొమ్మ, తోలు బొమ్మ ఇలా పెట్టారు, కానీ అవేమీ కావు. కోతి బొమ్మ, అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్లు అని చెప్పేసి ఒక సామెత ఇలా అంటూ ఉంటారు అదనమాట. కోతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక ఈ రోజు సందేశం నడిలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, తెలుగు లిపిని పోలి ఉండే ఒక లిపి ఉంది. సో మీరు కూడా వినే ఉంటారు, తెలుగు లిపిని పోలి ఉండే లిపి ఉన్న ఆ భాష ఏంటి? ఆ భాష చూస్తే తెలుగు లిపిలాగానే కనపడుతుంది అనమాట. సో తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏది? సో తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేసచ్చు. మీ ఆన్సర్స్ ని వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన తెలుగు లిపిని పోలి ఉండే ఒక లిపి ఉంది, అది ఆ భాష ఏంటి అని అడిగాను కదా, చాలా మెసేజ్లు వచ్చేసాయి, దాదాపు 75 వచ్చేసాయి. సో ఖచ్చితంగా కొన్ని మెసేజ్లు జరిగేసి ఒక బ్రేక్ అయితే తీసుకుందాం. మరి 75 ఒకేసారి అంటే కష్టం కదా. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, తక్కుబాయ్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ముసాపేట గ్రామం

మహబూబ్నగర్ జిల్లా నుంచి అనమాట. నెక్స్ట్ ఇంకా హాయ్ తేజు గారు అని మాత్రమే ఒక మెసేజ్ వచ్చింది, ఆన్సర్ రాల. హాయ్ అండి. ముబ్బల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి మీ నేమ్స్ మాత్రం చదువుతా, ఒకవేళ రాంగ్ పెడితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను, సరేనా? రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆన్సర్ ఈజ్ కోతిబొమ్మ. ప్రీవియస్ క్వశ్చన్ కి ఇప్పుడు వచ్చింది మెసేజ్ ఇది. ఎవరంటే హరివిల్లు కాదు కాదు, మీ పేరు ఎక్కడ? సుమాని గారు ఫ్రమ్ పెడన. ఓకే. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి లిపి. సో సేమ్ తెలుగుని పోలి ఉండే, తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏది అని అడిగాను కదా. సో కరెక్ట్ ఆన్సర్స్ అందరూ కూడా మెన్షన్ చేసేస్తున్నారు. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత మల్లికార్జున గారు, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, సక్కుబాయ్ యాదవ్జీ, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, తర్వాత ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, మండూరు లక్ష్మీదేవి గారు ఫ్రమ్ వెంకటగిరి సాలి కాలనీ, నాసిక వేణు గారు ఫ్రమ్ దేశాయిపేట, సునంద గారు ఫ్రమ్ అనంతపురం, ఆచార్య, చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, మన్విష్ బెంగళూరు నుండి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తజావలి, మధుసూదనారెడ్డి గారు పాపినేపాలెం నుండి, దేవసేన ఫ్రమ్ తిరుపతి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్టా, కట్టా నుండి సావిత్రి, హుసేన్ కట్ట నుండి సావిత్రి జయలక్ష్మి గారు, తర్వాత ద్రాక్షాయణి గారు ఫ్రమ్ తిరుపతి, కున్నుతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లెం, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా, ఖుషీ ఫ్రమ్ విజయవాడ, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి పంపించారు, రఫీ గారు ఫ్రమ్ పీలేరు, నల్లమ్మ గారు ఫ్రమ్ పాపినేపాలెం, గౌరీ గారు ఫ్రమ్ తిరుపతి, తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కౌస్తుభా గారు ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, సైనికాపూరి కాలనీ నుంచి హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ అండ్ శ్యామ్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, విజయవాడ నుంచి నందు మెసేజ్ పంపించారు, ఊర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మిరియం కోటయ్య గారు ఉదయవారిపాలెం మార్కాపురం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, మార్కాపురం నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్ వలి గారు, ఫాతిమా గారు పంపించారు, నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించారు, కొత్తగూడెం, ఓకే సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, వీర కనకరావు గారు వీరభద్రాపురం నుంచి మెసేజ్ పంపించారు, విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు, కరెక్ట్ ఆన్సర్. ఇక ఓకే అందరూ కూడా కరెక్ట్ గానే పెట్టేస్తున్నారు. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు అండ్ రాణి, సిహెచ్ సూర్యనారాయణ కోనసీమ జిల్లా ఈతకోట విలేజ్ నుంచి, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్ అండ్ హేమ, బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, కోవూరు మందబయలు నుంచి సుబ్బయ్య స్వామి గారు, బీవీ సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మార్కాపూర్, మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి, దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. సరే ఒక సాంగ్ విన్న తర్వాత మీ మిగతా మెసేజెస్ కూడా చదువుతాను. సో ఈలోపు ఇప్పుడే ట్యూన్ చేసిన వారు ఎవరైనా ఉంటే మాత్రం తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏదో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు 8662438114 నెంబర్కి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే తులసి ఫిల్మ్ నుంచి సాంగ్ వినేశాం కదా. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. ఎంఎస్ దుర్గారావు గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. తర్వాత గౌతమ్ చౌడేపల్లి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు షాప్ నేమ్స్ కానీ అన్ని చాలా ఈజీగా చదవగలిగానండి, చాలా దగ్గర పోలిక ఉంది అని అప్పుడే అనుకున్నాను అంటున్నారు జానకి శ్రీనివాస్ గారు. వేదాంతం జానకి శ్రీనివాస్, ఓకే సూపర్. ఇక అనంతపురం జిల్లా నుంచి నరసాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ చీమలపాడు జ్యోతుల రాజారావు గారు, పునాయతి బిందు గోపాల్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ రాలేదు. నర్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత కరెక్ట్ ఆన్సర్. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి రాజోలు నుంచి బండ సూరిబాబు, బండ వినీలా, నాని అండ్ జాన్వి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ కర్నూలు జిల్లా బసరకోడి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. లత గారు ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. కన్నడ అని చెప్తూ యా కరెక్ట్ ఆన్సరే. ఇది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు. కేదరి వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా. నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ జిల్లా. మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి. సీను గారు ఫ్రమ్ ఐరాల. ఉండ్లదిన్నె ఆచారి వీరేష్ గారు పాలకొలను నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ గారు ఫ్రమ్ తెనాలి. హంపాపురం గ్రామం నుంచి కొప్పు మల్లేశు అండ్ జూకు అదెప్ప గారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి దేవరపల్లి మండలం నుంచి అనమాట. డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, లక్ష్మి అండ్ లక్కీ, నవ్య, మీరాబాయి, మోతిబాయి. చంద్రశేఖర్ షాకాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రామలకోట నుంచి. పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప ముద్దునూరు నుంచి. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్జిరి వెంకటేష్ అండ్ సాముల. ఓకే థ్యాంక్ యూ. కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మెసేజ్ శ్యామల బిజిలీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు ఏకలవ్యనగర్. సుధాకర్ ఫ్రమ్ కొత్తగూడెం. తర్వాత బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్ యా కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. భీమన్న ఎస్సీ కాలనీ బీజవరం విలేజ్ నుంచి జోగులమ్మ గద్వాల జిల్లా అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ రాలేదు ఇంతకీ. తర్వాత నవీన్ అండ్ రజిత ఫ్రమ్ కాల్వా ఆదిలాబాద్ కరెక్ట్ ఆన్సర్. సంజీవపురం విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ మెసేజ్ డి అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఓటుకూరు జిల్లా నారాయణపేట మండలం. ఇవన్నమాట వచ్చిన మెసేజ్ అయితే. మరి 3:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. చాలా ఈజీగా తెలుగుకి దగ్గరగా ఉండే లిపి ఏంటో తెలుసా? కన్నడ లాంగ్వేజ్. సో పక్కనే ఉన్న బెంగళూరు. మరి ఇందాక నాకు వచ్చిన మెసేజెస్ లో బెంగళూరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ తెలుగు ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలిగాను అని చెప్తున్నారు కదా. నిజంగా తెలుగు లాంగ్వేజ్ కి చాలా దగ్గరగా ఉంటుంది కన్నడ. అందుకని ఈ రెండింటినీ కొంచెం ఇంచుమించు ఒకే రెండు లిపులు సేమ్ గా అనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు అదనమాట తెలుగు అండ్ కన్నడ. కన్నడ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ అందరి కోసం విన్నర్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. మరి వింటూ ఉండండి. దీని తర్వాత చిన్న బ్రేక్ తర్వాత ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ తర్వాత సాంగ్ ప్లే చేస్తా. స్టే ట్యూన్డ్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు సందరేసినరీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. కొన్ని కొన్నిసార్లు మనం ఎన్ని రకాల స్కీమ్స్ ఆర్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టినవి ఏవైనా సరే కొన్ని, లేకపోతే మనకు చక్కగా చదువు చెప్తున్న టీచర్స్ ఎన్ని మాటలు చెప్పినా కూడా అవన్నీ బురకెక్కవు కానీ అవన్నీ మనమేం ఉపయోగించుకోము కానీ కొన్ని కొన్ని సినిమాల ప్రభావం అయితే మన మీద ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలు చూసి మారిన వాళ్ళు చాలా మందే ఉంటారు. మరి నిజంగానే రియల్ లైఫ్ లో ఒక సినిమా అంతటి ప్రభావాన్ని చూపించింది. మరి ఒక సినిమా గురించి నేను మిమ్మల్ని క్విజ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఒక సినిమా చూసిన తర్వాత నిజంగానే చాలా మంది హైయర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలలోని కొన్ని విలేజెస్ ని దత్తత తీసుకున్నారు. అది కూడా ఎన్ని విలేజెస్ అనుకుంటున్నారు? దాదాపుగా 1129 విలేజెస్ అయితే దత్తత తీసుకోవడం జరిగిందనమాట. సో ఇంకా ఇంకొన్ని విలేజెస్ అయితే మాత్రం ఆ పర్టికులర్ మూవీకి ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరూ కలిసి ఒక ఇంకొంతమంది కూడా అలానే విలేజెస్ ని దత్త తీసుకోవాలి అని, విలేజెస్ కి ఏదో ఒకటి చేయాలి అని ఇలా కొంచెం ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నారు సినిమా నుంచి అనమాట. ఇంతకీ ఏంటి ఒక సినిమా ప్రభావం ఇంతలా ఇంపాక్ట్ చూపించింది అంటే, ఇంతకీ ఏంటి ఆ సినిమా? మన తెలుగు సినిమానే నేను చెప్తోంది. సో మన తెలుగు సినిమా చూసిన తర్వాత కొంతమంది హైయర్ అఫీషియల్స్ కూడా కొన్ని విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది మన తెలుగు స్టేట్స్ లో. మరి ఇంతకీ ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయొచ్చు మీరు కనుక కనిపెట్టేసి. మరి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్ వింటూ, ఐ మీన్ చదువుతాను తర్వాత ఒక సాంగ్ తర్వాత. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి. ఎంతైనా సినిమా రిలేటెడ్ అడిగాను అంటే మాత్రం అమ్మో చాలా ఎక్కువ, సో 75 అబోవ్ ఉన్నాయన్నమాట. సరే చూద్దాం, నేనైతే అడిగాను మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఏంటంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ ఇంపాక్ట్ అందరికీ, అందరి జనాల మీద పడిపోయి, నిజంగానే సినిమాలో చూపించినట్టుగానే చాలా మంది బయట చాలా విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడానికి బయలుదేరారు, సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో. సో అప్పట్లో 2015 ఆ టైంలో అనమాట. ఇంతకీ ఆ మూవీ పేరేంటి తెలుసా మీకు అని చెప్పేసి అడిగాను కదా. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవజీ, సక్కుబాయి మెసేజ్ పంపించారు, త్రిబుల్ ఆర్ అంటున్నారండి. రాంగ్ ఆన్సర్. మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ అని చెప్పిన వెంటనే మళ్ళీ ఇంకొక ఆన్సర్ అయితే పంపించేస్తున్నారు వరుసగా. వద్దు, ఒక్క ఆన్సర్ పెట్టేశారు కదా, అది రాంగ్ అయింది, ఇట్స్ ఓకే. నేను తర్వాత మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు రిపీటెడ్ గా రాంగ్ ఆన్సర్స్ అని కానీ క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్ గా పంపించొద్దు, మనకే టైం వేస్ట్ అనమాట. చదివిన మెసేజెస్ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. తేజు గారు మంచి జోష్ అయిన సాంగ్స్ వేస్తున్నారండి అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్. ఎంతైనా చాలా మంది ఆఫ్టర్ లంచ్ చిన్న నాప్ వేసేస్తారు, చిన్న అలా కునుకు తీసేస్తూ ఉంటారు. సో నాకెందుకు అది నచ్చదు అంటే మంచి ఈ సందర్శరీ ప్రోగ్రామ్ లో హ్యాపీగా జోష్ఫుల్ సాంగ్స్ అయితే వింటే బాగుంటుంది కదా, సో వినే వాళ్ళకి మీకు కట్ చేస్తున్నందుకు నాకు కూడా అందుకనమాట. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు ఆన్సర్ పంపించేశారు. హర్షవర్ధన్, ఓకే, ఇంకా క్లూ కూడా ఇచ్చేసారు మీరే. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి, సూపర్. నెక్స్ట్ మల్లికార్జున గారు ఫ్రమ్ అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి.

మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోజంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ గా. కనకారావు గారు ఫ్రమ్ పేడన కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఇక నేను కరెక్ట్ ఆన్సర్ అని కూడా చెప్పక్కర్లా, మీ నేమ్స్ అన్ని కూడా టకటక చదివేస్తాను ఎందుకంటే అందరూ కరెక్ట్ గానే పెట్టేశారు. విజయ పరమేశ్ ఫ్రమ్ గుంతకల్, తర్వాత పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత పుత్తడియా కాదు కాదు గౌస్ గారు ఫ్రమ్ పమిడి, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, సైనికపురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన పద్మశ్రీ శ్యామ్, ఆదృతి అండ్ మాన్విష్ ఫ్రమ్ బెంగళూర్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ నుంచి మసూం బాబా గారు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ అండ్ హేమ, నెక్స్ట్ కొర్నూతుల సునీల్ రక్రెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, కౌస్తభ గారు ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, తిరుపతి నుంచి దేవసేన గారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ రంగస్వామి శెట్టి గారు, ఉరవగూడ నుంచి ఈశ్వరయ్య గారు, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్, సీను గారు ఫ్రమ్ ఐరాల, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, నాసికా వేణు దైసాయిపేట నుంచి, కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, అనంతపురం నుంచి మెకానిక్ వెంకటాచలపతి గారు అండ్ రమేష్, రంజిత్ రెడ్డి గారు ఫ్రమ్ రంగాపురం, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోరి మండలం, తర్వాత మురళి గారు మెసేజ్ పంపించేశారు, తర్వాత రమాదేవి గారు ఇసుకపల్లి, రిషిత భవిత వీళ్ళు కూడా మెసేజ్ చేశారు, ఖుషి గారు ఫ్రమ్ విజయవాడ, నరసింహారావు దేవరకట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి హాయ్ అండి తేజు గారు అంటూ దాక్షాయని ఫ్రమ్ తిరుపతి మెసేజ్ పంపించారు హాయ్. నెక్స్ట్ బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, సునంద గారు ఫ్రమ్ అనంతపూర్, మధు గారు ఫ్రమ్ కోవలకుంట్ల, కలబందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావలి, పోలవరం నుంచి భాస్కర్ రావు, మునమ్మ గారు పెద్దపరియ విలేజ్ మెసేజ్ పంపించారు, బండ సూరిబాబు గారు, బండ వినీలా నాని అండ్ జాన్వి, జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలు నుంచి, సుధా గారు ఫ్రమ్ కొత్తగూడెం, చిలుకు నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, టీ మోహన్ రావు మార్కాపూర్ నుంచి, వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూల్, ఎంఎస్ దుర్గారావు గారు పంపించారు, తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్, నల్లమ్మ గారు ఫ్రమ్ పాపినేపాలెం, శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి, మధుసూదన రెడ్డి గారు పాపినేపాలెం అక్కడి నుంచి పంపించారు, తర్వాత వీరు మాచెర్ల నుంచి గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి ఫ్రమ్ రొంపిచెర్ల, దోర్నాల బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, కెవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, తాళ్ల విశ్వనాథరావు గారు పెడన బ్రహ్మాపురం నుండి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, తర్వాత బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డం అంకయ్య గారు, బి మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి తిరుపతి జిల్లా, అనంతపురం నుంచి అనురాధ గారు, నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, పెడన నుంచి శశాంక్, బీవీ సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మార్కపూర్, షేర్పల్లి గ్రామం శ్రీరంగపూర్ మండలం నుంచి సుజాత రాముడు, తర్వాత కె నాగేంద్ర రెడ్డి మామెల్లపల్లి నుంచి మెసేజ్ పంపించారు, ఓకే ముస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి కాటమయ్య, మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ, పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ నంద్యాల జిల్లా, నందం జగదీశ్వరరావు గారు అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ కాజా గ్రామం, మహబూబ్ గారు కలీం గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి ఇక అయిపోవచ్చాయి మెసేజెస్ అయితే. ఇక శ్రీనివాస్ వర్మ గారు ఫ్రమ్ బెంగళూర్, తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాన జైనుద్దీన్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా టకటక చదివేశాను, చూడండి పేర్లు మాత్రమే అనౌన్స్ చేస్తే చక్కగా టైంకి అయిపోయాయి. మొత్తం అందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి? శ్రీమంతుడు.
సో శ్రీమంతుడు ఫిలిం చాలా చాలా

0: మంచి ఇంపాక్ట్. స్వయంగా మహేష్ బాబు గారే ఈ మూవీ తర్వాత బుర్రిపాలెంని అనే ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది కదా. సో అలా న్యూస్ లో మనం చాలానే విన్నాం అప్పట్లో. చాలా మంది హైయర్ అఫీషియల్స్ ఎవరైనా సరే వాళ్ళకి తోచినంత హెల్ప్ చేయాలి విలేజెస్ కి అని చెప్పేస్తూ అలా అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగిందని మనం న్యూస్ లో కూడా చదువుకున్నాం. అదనమాట విషయం. ఒక శ్రీమంతుడు ఫిలిం కి సంబంధించిన క్వశ్చన్ మిమ్మల్ని అడిగేశాను, అయిపోయింది కదా. ఇంకా ఈ రోజు టైం చూస్తే 3:47 అలా దాటి సెకండ్స్ వెళ్తోంది. మరి ఒక సాంగ్ మీకు అందరి కోసం ప్లే చేస్తాను. నెక్స్ట్ టైం ని బట్టి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడానికి ట్రై చేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎవడు కొడితే

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఓకే దెన్. సో ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ కి ఇంకా మెసేజ్లు కొన్ని ఉన్నాయన్నమాట. సో ఎం నరేష్, మెస్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ పంపించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. షో చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ. హంపపురం గ్రామం చిరంజీవి గారు మెసేజ్ పంపించారు. అలాగే నాగభూషణం, వగ్గ శివయ్య గారు, ముంత పెద్దన్న, కొప్పు మల్లేశు గారు, జూకు అదెప్ప గారు, శ్రీమంతుడు సినిమా అని చెప్తూ తర్వాత మెసేజ్ బీజవరం విలేజ్ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవసాయం భీమన్న మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ టైలర్స్ గారు చెరుకుపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా శ్రీమంతుడు అని చెప్తూ. ఇక మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వల్లి గారు, ఫాతిమా గారు పంపించారు ఆన్సర్ శ్రీమంతుడు అని చెప్తూ. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:53 అయిపోయింది కదా. ఇక ఇక్కడతో మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం సందేశానికి. నెక్స్ట్ మళ్ళీ మనం వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. మీ టూనండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో నవంబర్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సీఐఏ సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సీఐఏతో 3 దశాబ్దాలుగా అనుబంధం ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ విద్యార్థులకు సూచించారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. రాష్టంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి హరిత చెప్పారు. బాపట్ల జిల్లా పర్చూర్ నియోజకవర్గంలో హోంమంత్రి పర్యటించారు. 75 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావుతో కలిసి హోంమంత్రి పాల్గొన్నారు. టెక్కల్ నియోజకవర్గ అభివృద్దికి కూటమి ప్రభుత్వం

ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు మహిళలు చిన్నారుల సంక్షేమం, భూగర్భ జలాల పరిరక్షణ, పరిపాలనా సౌకర్యాల విస్తరణకు పెద్దపెట్టి వేస్తున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలో ఈరోజు మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ సమస్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజలు కార్యకర్తలను కలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. తొలగించిన ఓటర్ల వివరాలను పునఃపరిశీలించనున్నట్టు చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటర్ను ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా చూడడం ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. ప్రత్యేక విస్తృత సవరణ 2026లో భాగంగా జూన్ 15 నుంచి జులై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన చేపట్టారని జిల్లా కలెక్టర్ వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్యవర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1045 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లు భారీ నష్టాన్ని చవిచూశాయి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎస్విండ్ గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 4:06 అయిపోయింది క్లాక్ టైం చూస్తే మనం అయితే వచ్చేసాం వివిధ. ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు థీమ్ ఏంటో తెలుసా? వన్ ఫిల్మ్ డైరెక్టర్. మరి ఏ సినిమా దర్శకుడి సాంగ్స్ మనం ఈ రోజు వినబోతున్నాము అంటే మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. చాలా రోజులు అయిపోయింది కదా పూరి జగన్నాథ్ గారి సాంగ్స్ అండ్ మూవీస్ చూసి. అయితే పోకిరి సినిమా నుంచి ఫస్ట్ మీ అందరి కోసం ప్లే చేస్తాను సాంగ్. ఎందుకంటే పోకిరి రికార్డ్స్ మామూలుగా ప్లే చేయలేదు, మామూలుగా సాధించలేదు. సో పోకిరి చాలా ఆయన ఫిలిమ్స్ లోనే అసలు బెస్ట్ సినిమాగా ఎప్పుడు చాలా రికార్డ్స్ సాధించిన సినిమాగా నిలిచిపోతుంది. మరి ఫస్ట్ పోకిరి నుంచి విందాం, తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నింటిలో సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వరుసగా ప్లే చేస్తూ ఉంటాను. అండ్ వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మరిపిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

1.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ ప్రోగ్రామ్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి సాంగ్స్ వింటూనే చేస్తున్నారు కదా. మరి శివమణి సినిమా నుంచి సాంగ్ అయితే వినేసాం. ఇప్పుడు మనం కౌశల్య అలాగే శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట చక్రీ మ్యూజిక్ కంపోజిషన్. అలాగే ఇప్పుడు భద్రి సినిమా నుంచి మీకోసం ప్లే చేస్తున్నారు రమణ గోకుల అండ్ సునీత గారు పాడిన పాట. చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు. మరి పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ ఫిలిం భద్రి. ఇక తర్వాత దేశముద్రము నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేస్తున్నాను. స్టేట్ యూ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తున్నారు. సమయం సరిగ్గా 4:50. ఇప్పుడు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల ప్రోగ్రామ్ వింటారు.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్ పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగిన వారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే

ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలు ఉన్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా గానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది. కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకుంటుంది. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇది ఏంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నాన్నమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే, గానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు. అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు,
గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు

నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్ లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతో పాటు వారిని ఎప్పటికప్పుడు కంటినెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్లు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ టుడే, ఓన్లీ విత్ ద ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ ప్లెజెంట్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్. బై. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
3: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను ఇప్పుడు వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు దాటి 27 సెకండ్లు కావస్తోంది. ఇప్పుడు వినండి

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
4: మషిన్ లో

0: బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమంలో జాతీయ నృత్య వారోత్సవాలు అంశంతో కూర్చిన పాటల కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల.
3: నృత్యం అనేది వేల సంవత్సరాలుగా మానవ జీవితంలో, సంస్కృతిలో ఒక భాగంగా ఉన్న కాలక్షేపం. మతపరమైన, సాంస్కృతిక ఉత్సవాలలో నృత్యం చేసినా లేదా కేవలం వ్యక్తిగత ఆనందం, సంతోషం కోసం చేసినా ప్రజలు తమ జీవితంలోని ప్రతి దశలోనూ నృత్యాన్ని భాగం చేసుకున్నారు. జాతీయ నృత్య వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాల నృత్య శైలుల నుండి వెలువడే అందమైన కళారూపాన్ని, ఇంకా ఆరోగ్యకరమైన శారీరక కార్యకలాపాలను ప్రజల దృష్టికి తీసుకురావడం. జాతీయ నృత్య వారోత్సవాలు, దీని NDW 40 సంవత్సరాల క్రితం కోయలిషన్ ఫర్ నేషనల్ డ్యాన్స్ వీక్ ద్వారా ప్రారంభించబడ్డాయి. ఇది తర్వాత ఇప్పుడు నేషనల్ డ్యాన్స్ ఫౌండేషన్ NDFగా పిలువబడుతోంది. ఈ క్షేత్రస్థాయి ఉద్యమం నృత్యానికి సంబంధించిన సంస్థలతో కూడి ఉంటుందన్నమాట. దీని లక్ష్యం ఏంటంటే నృత్యాన్ని ఒక కళారూపంగా గుర్తింపును పెంచడం. 1981లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రజలలో అవగాహనను మెరుగుపరచడానికి, ఇంకా నృత్యం వల్ల శరీరానికి, మనసుకు, ఆత్మకు కలిగే అనేక ప్రయోజనాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. ఈరోజు నృత్యకారులు, ఇంకా నృత్య ప్రదర్శనల అవసరాలను తీర్చే ప్రతిష్టాత్మక విక్షేత్రాలతో కూడిన సభ్య సంస్థ అయిన యునైటెడ్ డ్యాన్స్ మర్చెంట్ ఆఫ్ అమెరికా జాతీయ నృత్య వారోత్సవాలను జరపడానికి ముందుకొస్తారు. ప్రతి సంవత్సరం జాతీయ నృత్య వారోత్సవాల సందర్భంగా స్వచ్ఛంద సేవకులు, స్థానిక నృత్య బృందాలు, ఇతర ఆసక్తిగల వారి ఆధ్వర్యంలో 1000కు పైగా విభిన్న కార్యక్రమాలు, కార్యకలాపాలు, ప్రదర్శనలు జరగడానికి ముందుగానే ప్రణాళిక చేయబడతాయన్నమాట. జాతీయ నృత్య వారం లేదా నేషనల్ డ్యాన్స్ వీక్, ఇది నృత్య కళను, దాని విశిష్టతను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం జరుపుకునే ఒక ప్రత్యేకమైన వారోత్సవం. నేషనల్ డ్యాన్స్ వీక్ అంటే జాతీయ డ్యాన్స్, దానికంటూ ఒక వారమంతా గడుపుకునే వివిధ కార్యక్రమాలు. అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కూడా 2 అక్టోబర్ నుంచి 11 అక్టోబర్ వరకు ఈ నేషనల్ డ్యాన్స్ వీక్ ని నిర్వహిస్తూ ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం అన్ని రకాల నృత్య రీతులు, అంటే శాస్త్రీయ, జానపద, వెస్ట్రన్ ఇలాంటివి నృత్య రీతుల్ని ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఈ వారంలో లేదా నిర్దిష్ట రోజుల్లో వివిధ సాంస్కృతిక సంస్థలు అఖిల భారత స్థాయి నృత్య సంగీత పోటీలను నిర్వహిస్తూ ఉంటారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఇంకా జానపద నృత్య కళాకారులు ఇందులో పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటారు.
4: భారతదేశం అనేక రకాల నాట్య కళలతో కళకళలాడుతూ శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లుగా ఉంది. శాస్త్రీయ నృత్యం సంస్కృతిలో ఒక భాగం. భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశం భిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉంది. ప్రతి శాస్త్రీయ నృత్యం సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తుంది. భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నృత్య రీతులను భారతీయ నృత్యం లేదా భారతీయ నాట్యము అంటారు. మన దేశంలో అనేక నాట్య రీతులు కానవస్తాయి. సాంస్కృతిక నాట్యాలు ఉన్నా బాలీవుడ్ లో మాత్రం నాట్యం ప్రత్యేకత సంతరించుకుంది. అసలు నాట్యం అంటే లయబద్ధ సంగీతానికి శరీరం లయబద్ధంగా కదలడం. నాట్యం గురించి చెప్పాలంటే కాలి మువ్వలు ఉరుముల సవ్వడులై, మెలికలు మెరుపుల మెలకువలై, మేలు హర్ష వర్ష మేఘమై, వేణి విసురు వాయు వేదమై, అంగ భంగిమలు గంగ పొంగులై, హవభావాలు నింగి రంగులై, లాస్యం సాగే లీల లస జరులు జాలువారేలా జడ జంగమమై ఆడుతున్నప్పుడు నయనాల తేజమే నకారం, మనో నిశ్చయం మకారం, శ్వాస చలనం శిఖారం, నృత్యంపై వాంఛితార్థం ఒక

దాని గురించిన యోచన యకారం. భరతము నిరతము భాగ్యమే. తాండవమాడుతున్న వేళ ప్రాణపంచమమే పంచాక్షరిక పరమ పదము ప్రకటించినప్పుడు ఖగోళాలు పదకింకులై పది దిక్కులు ఆర్భటిస్తాయి. ఈ నాట్యాన్ని అందల రవము అని కూడా అంటారు.

ఆంధ్రప్రదేశ్కు చెందిన నృత్యం. కృష్ణా జిల్లాలో కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించింది. ఆ పేరు ఎలా వచ్చింది అంటే, శ్రీకాకుళంకు 450 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంపై ఉన్న ప్రాంతంలోని బ్రాహ్మణులు ఈ నృత్యాన్ని అభ్యసించడంతో ఈ పేరు వచ్చింది. కూచిపూడి నృత్యం దేవాలయాల్లో ప్రదర్శించబడేది. సాంప్రదాయ ప్రకారం పూర్వం మగవారు మాత్రమే చేసేవారు ఈ నృత్యాన్ని. 15వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి ఈ నృత్యం ఆడవాళ్లు కూడా చేయడానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. చురుగ్గా లయబద్దంగా కదిలే పాదాలు, శిల్ప సదృశ్యమైన దేహ భంగిమలు, హస్తాలు కళ్లతో చేసే కదలికలు, ముఖంతో చూపించే భావాలు, ముఖాభినయంతో కూచిపూడి నృత్యం చేస్తారు. కూచిపూడి భరతనాట్యానికి దగ్గరగా ఉంటుంది. అందుకే కవి అంటారు, నవరస భరితం నాట్యం. ఇందులో పదవిన్యాసం, అభినయ భాష్యం, రాగ తాళ భావ సముల్లాసం, హావభావ గమనా విలాసం, చతుర విన్యాసం, పదముల లయ మృదుల విన్యాసం నాట్యంలో కనబడతాయి. ఇక్కడ హంసనడకల మృదు భంగిమలు, అభిసారికల భంగిమ శైలిని చూడవచ్చు. నర్తకి నృత్యాన్ని అభినయిస్తున్న వేళ నెమలి నడకలతో, చిరునవ్వుల అభినవ మల్లికలతో, సిరిమూవల అభినయ దీపికలతో, నీలి కన్నుల చూపుల్లో తారాడే చంద్రికలు తారకలు, ఇలా సరస సౌందర్యంతో పురులు విరిసి మరులు పురిసి మురిపిస్తుంది.

భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్యశాస్త్రం రచించిన భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. భరతనాట్యం భావం, రాగం,

సంగీతం, తాళం ఇలాంటి నృత్య కళాంశాలను చక్కగా మేళవిస్తుంది. ఈ నాట్యంలో నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి. పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. ఇక కథక్ నాట్యం. రాధాకృష్ణుల కథలను నృత్య రీతులుగా ఎక్కువగా ప్రదర్శించేదే కథక్ నాట్యం. ఈ నాట్యం కొంత శృంగార భావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ నజీర్ ఆరిషా ఆదరించి అభివృద్ధి చేశారు. ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రదర్శిస్తారు. అయితే పూర్వకాలంలో కథకులు కథను చెప్పేవారు. పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి కథలను వల్లవేయడం, పాడడం చేసేవారు. కథక్ ప్రారంభంలో ఇలాగే ఉండేది. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. ఇక కథాకళి నాట్యం. కథాకళి దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెంది సంపన్నమై విలసిల్లుతున్న నృత్యం. ఇందులో కళాకారులు నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించేవారు. పురాణాల నుంచి, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి అందులో ఉన్న పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాల రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు దగదగ మెరిసే ఆభరణాలు వేస్తారండి. అద్భుతమైన మేకప్ కూడా వేసుకుంటారు. అంతేకాదు, దేవతలు, రాక్షసులు వాళ్ల రూపాలను ప్రదర్శించడానికి కావలసిన మేకప్ కూడా వేసుకుంటారు. ఇందులో విశేషం ఏమిటంటే, కళాకారులు ఎవ్వరు కూడా నోరు తెరిచి డైలాగ్స్ చెప్పరండి. కను సైగలతో వివిధ భావాలను ప్రకటిస్తుంటారు. పురుషులు స్త్రీల వేషధారణ వేస్తారు. ఇప్పుడిప్పుడు స్త్రీలు కూడా ఇందులో ప్రవేశిస్తున్నారు.

ఇకపోతే మణిపురి నృత్యం. మణిపురి నృత్యం ఈశాన్య భారతదేశానికి చెందిన మణిపురి అనే ప్రాంతానికి చెందింది. ఈ నృత్యంలో శరీరాన్ని నెమ్మదిగా కదిలిస్తూ నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో వచ్చే సంగీతం మణిపురి సాంప్రదాయాన్ని ప్రతిబింబింపచేస్తుంది. ఇందులోని విశేషం ఏమిటంటే కళాకారులు నాట్యం చేసేటప్పుడు అసభ్యతకు తావు లేకుండా వస్త్రధారణలో జాగ్రత్త వహిస్తారు. నాట్యం చేసేటప్పుడు భక్తిభావంతో ఇతరులలో భక్తి కలిగించే విధంగా నృత్యం చేస్తారు. అందువలనే వీరు నాట్యం చేసే స్థలాన్ని పవిత్రంగా చూసుకుంటారు. ఇకపోతే ఒడిస్సీ నృత్యం. ఒడిస్సీ నాట్యం భారతదేశపు శాస్త్రీయ నృత్యాలలో ఒకటి. ఇది ఒడిశాలో పుట్టింది. ఈ నాట్యాన్ని మొదట్లో పూరిలోని జగన్నాథ ఆలయంలో మహరిలు అనే స్త్రీలు ప్రదర్శించేవారు. ఈ నృత్యం భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా ఉన్న మైలిక త్రిభంగ అనే భంగిమ చుట్టూ అల్లుకుని ఉంటుంది. ఇందులో మహరిలు అంటే ఒడిశాలో ప్రధాన మూడు సాంప్రదాయాలుంటాయి. ఒకటి మహరి, రెండు నర్తకి, మూడు గోటిపువా మహరీలు. వీరు ఒడిశాకు చెందిన దేవదాసీలండి. వీరు పూరి జగన్నాథ దేవాలయం దగ్గరే నివసిస్తారు. ఇకపోతే మోహినియాట్టం నృత్యం. మోహినియాట్టం అంటే కేరళ రాష్ట్రానికి చెందిన పాక్షిక సాంప్రదాయ నృత్యం. ఇందులో మహిళలు మాత్రమే పాల్గొంటారు. ఈ నాట్యంలో శృంగార రసపాలు ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహిని చేసే నృత్యమే ఇది. ఈ నృత్యంలో నర్తకి ప్రకృతి సిద్ధమైన సౌందర్యంతో తొణికిసలాడుతూ చూపర్లను సమ్మోహితులను చేయగల శక్తి దీనికి ఉంటుంది. ఇంకా చూశామంటే సత్క్రియ నృత్యం. సత్క్రియ నృత్యం భారతదేశానికి చెందిన 8 ప్రధాన శాస్త్రీయ నృత్యాలలో ఒకటి. దానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ నృత్యం అస్సామీ వైష్ణవ ఆశ్రమాల సాంప్రదాయాలకు సంబంధించిన నృత్యం. ఈ నృత్యం ఆయా ఆధ్యాత్మిక సత్రాలలో ప్రదర్శించబడేది. ఈ నృత్యం సత్రాలలో అభివృద్ధి చెందడం వలనే ఈ నాట్యానికి సత్క్రియ నృత్యంగా పేరొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? పౌరాణిక గాథలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనోరంజకంగా చెప్పే ప్రయత్నంలోని కళారూపమే ఈ నాట్యం.

0: ఇంకా చూశామంటే జానపద నాట్య రీతులకు వస్తే ఆంధ్రప్రదేశ్లో వీధి నాటకం, బుర్రకథ, కోలాటం, తోలుబొమ్మలాట, చిందు నృత్యం, ధింసా నృత్యం, అస్సాంలో బిహు, రస్లీల్, కనోయ్ మొదలైన నాట్యాలు, బీహార్లో జతాజతిన్, గాట్నా, నాట్నా, కథాపురి, పంజాబ్లో భాంగ్రా, గిద్దా మొదలైనవి, రాజస్థాన్లో గోపికాలీలా, ఖయాల్ మొదలైనవి, ఒడిషాలో గుమార్, సంచార్ మొదలైనవి, తమిళనాడులో పిన్నల్ కోలాటం, కోలాటం, వెదురు నాట్యం, త్రాడు నాట్యం, కావడి, కుమ్మి ఇలాంటివి. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో వివిధ పేర్లతో జానపద నాట్య రీతులు మనం చూడవచ్చు. ఈ నాట్యం సలలిత రాగ సుధామయం, మైమరిపించి మురిపించి ఓలలాడిస్తుంది. గజ్జల శబ్దం గలగలలాడుతుంటే హృదయం సెలయేరులా కదులుతుంది. అంతేనా, మరులు గొల్పేది, మనసు మార్చేది, తేనెల వానలు కురిపించేది, మదిలో బాధను మరిపించేది నాట్యం. అమరావతి తరంగణి దివ్య నాట్యాలలో భరతకళ నిగమాగమ సారాన్ని మందుల మృదుకరమైన ఝుంకారంతో మనసును ఆనందింపచేస్తుంది. సప్త స్వరాలు సంగీతమై ప్రవహిస్తున్నప్పుడు బంతిల శ్రీమంచినై గిరిభత్తినై చామంతి పువ్వై నాట్యమేస్తుంటే ప్రణయమే పులకిస్తుందట. పెదవుల పలుకులు స్వరములుగా పల్లవిస్తుంటే చేతి గాజులు గలగలలు, కంటి సైగలు కానుకలడుగుతాయంట. ప్రతి కదలిక శృతిబద్ధమై తాళమై పలికితే ఎంత అందమో కనులకే దొరకని కమనీయం ఈ నాట్యం. ఈ నాట్యం దేహంలోని ప్రతి నరాన్ని వీణలా కదిపి శృతి లయలుగా మారినదే నాట్యం.
1: మీరింతవరకు వనితలోకం కార్యక్రమంలో జాతీయ నృత్య వారోత్సవాల అంశంతో కూర్చిన పాటల కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటరింగ్ సీడాక్ ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ తదితర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. పలు నగరాల్లో శాఖల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి: నోయిడా 207, పూణే 142, తిరువనంతపురం 118, గువాహటి 88, చెన్నై 88, బెంగుళూరు 58, మొహలి 55, హైదరాబాద్ 46, ముంబై 20, కోల్కతా 19, ఢిల్లీ 1. ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత వచ్చి సంబంధిత విభాగాల్లో బీటెక్, పీజీ, ఎంటెక్, పీహెచ్డీతో పాటు ఉద్యోగ అనుభవం కూడా అవసరం. వయస్సు పోస్టు ప్రకారం 30 నుండి 56 ఏళ్లు మించి ఉండకూడదు. వేతన శ్రేణి ఏడాదికి 3.6 లక్షల నుండి 22.9 లక్షల వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానమొచ్చి షార్ట్లిస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంకా ఇంటర్వ్యూలతో ఎంపిక విధానముంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరు తేదీ 26 అక్టోబర్ అంటే ఈ నెల 26 ఆఖరు తేదీ. మరిన్ని వివరాలకు వెబ్సైట్ వివరాలు https://careers.cdac.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://careers.cdac.in. మరిన్ని వివరాలకు ఈ వెబ్సైట్నైతే సందర్శించవచ్చు. ఉద్యోగ ప్రకటన విన్నారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు వినండి చిత్రలహరి చిత్రం కోసం కైలాష్ కేర్, విష్ణుప్రియ, రవి ఆలపించిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

యువవాణి యువజనుల కార్యక్రమంలో తర్వాత అంశమేనండి. భారత వైమానిక దళ దినోత్సవం ఈరోజు, వాటి గురించి కొన్ని విశేషాలు. భారత వైమానిక దళ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8న జరుపుకుంటారు. 1932 అక్టోబర్ 8న భారత వైమానిక దళం స్థాపించబడింది. ఈ రోజును పురస్కరించుకుని దేశ రక్షణలో వైమానిక దళం అందిస్తున్న సేవలను స్మరించుకుంటూ వైమానిక దళ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భారత వైమానిక దళం భారతదేశానికి చెందిన త్రివిధ దళాలలో అత్యంత ముఖ్యమైన సేనా విభాగం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది భారత సాయుధ దళాల వైమానిక దళం. భారత గగనతనాన్ని సురక్షితం చేయడం, సాయుధ పోరాట సమయంలో వైమానిక యుద్ధాన్ని నిర్వహించడం దీని ప్రాథమిక లక్ష్యం. ఇది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశం యొక్క విమానయాన సేవను రాయల్ అనే ఉపసర్గతో గౌరవించింది. 1947లో యునైటెడ్ కింగ్డమ్ నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే పేరును డొమినియన్ ఆఫ్ ఇండియా పేరుతో ఉంచారు. 1950 నుండి పొరుగు ఉన్న పాకిస్తాన్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 4 యుద్ధాల్లో పాల్గొంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఇతర ప్రధాన కార్యకలాపాలలో ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ పూమలై ఇలా ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మిషన్ శత్రుశక్తులతో మించి విస్తరించింది. భారత రాష్ట్రపతి ఐఏఎఫ్ యొక్క సుప్రీం కమాండర్ హోదాను కలిగి ఉంటారు. 2017 జూలై 1 నాటికి 1,00,000కు పైగా మంది సిబ్బంది భారత వైమానిక దళం సేవలో ఉన్నారు. 1998లో గుజరాత్ తుఫాన్, ఇంకా 2004లో సునామీ, 2013లో ఉత్తర భారత వరదలు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలకు ఐఏఎఫ్ విస్తృతమైన సహాయాన్ని అందించింది. శ్రీలంకలో ఆపరేషన్ రెయిన్బో వంటి సహాయక చర్యలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టింది. ఇక భారత వైమానిక దళం ప్రధాన బాధ్యతలకు వస్తే, దేశ గగనతనాన్ని రక్షించడం, యుద్ద సమయాల్లో వైమానిక రక్షణ అందించడం, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం, సైనికులు పౌరులను అత్యవసర పరిస్థితుల్లో రక్షించడం వీరి ప్రధాన బాధ్యతలు. నభస్పృశం దీప్తం

చేతితో ఆకాశాన్ని తాకుదాం అనేది భారత వైమానిక దళం యొక్క నినాదం. ఇప్పుడు వినండి, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం నుండి ఈ పాట.

యువవాణి యువజనుల కార్యక్రమంలో తర్వాత వినండి. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 1967 అక్టోబర్ 4న ప్రారంభమైనట్టు కొనసాగుతూ 6 దశాబ్దాల ప్రయాణానికి భారతదేశం అణు విద్యుత్ కార్యక్రమానికి అందించిన తోడ్పాటుకు చిహ్నంగా అణుశక్తి విభాగం పరిధిలోని పిఎస్యు అయిన యురేనియం

పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వజ్రోత్సవాలను నిర్వహించింది. జాదుగూడలో జరిగిన ఈ వేడుకలకు అటామిక్ ఎనర్జీ కమిషన్ ఫైనాన్స్ సభ్యురాలు సీమా జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ పైలట్ ప్లాంట్ను డీఏఈ అనుబంధ సంస్థ అయిన సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్కు చెందిన డార్క్ మ్యాటర్ ల్యాబొరేటరీ ప్రతిపాదిత స్థలాన్ని ఆమె సందర్శించారు. యూసీఐఎల్ కార్యకలాపాలకు ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మీడియా ప్రతినిధుల కోసం ఒక వర్క్షాప్ నిర్వహించారు. అణుశక్తి అందించే పారిశ్రామిక సామాజిక అనువర్తనాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డీఏఈ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. యురేనియం మైనింగ్ శుద్దిలో విస్తరిస్తున్న యూసీఐఎల్ సామర్థ్యాలను ఈ వేడుకలు ప్రదర్శించాయి. అలాగే భారతీయ అణుశక్తి కార్యక్రమానికి చరిత్రాత్మకంగా ఈ సంస్థ అందిస్తున్న సహకారాన్ని ప్రతిబింబించాయి. అణుశక్తి విభాగం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యురేనియం తవ్వకాలు శుద్దిలో 6 దశాబ్దాలుగా చేస్తున్న ప్రయాణాన్ని భారతీయ అణు విద్యుత్ కార్యక్రమానికి అందిస్తున్న సహకారాన్ని సూచిస్తూ ఈ సంస్థ 2026 అక్టోబర్ 4 వజ్రోత్సవాలను నిర్వహించారు. యూసీఐఎల్ సంస్థాగత ప్రయాణంలో ముఖ్యమైన ఈ మైలురాయిని ఘనంగా నిర్వహించుకునేలా భవిష్యత్తు అవకాశాలు ఉమ్మడి బాధ్యతల వైపు దృష్టి సారించేలా జాదుగూడలో జరిగిన వజ్రోత్సవాల్లో ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది, ఉద్యోగులు, పాత్రికేయులు, ఈ రంగంలోని ఇతర నిపుణులు పాల్గొన్నారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఫైనాన్స్ సభ్యురాలు సీమా జైన్ వజ్రోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాదుగూడలోని ఆర్ఎండిసి వద్ద ఉన్న టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ప్లాంట్ను సందర్శించారు. అలాగే జాదుగూడ్లో భూగర్భ గనిలోని 817 మిల్లీలీటర్ల వద్ద డార్క్ మ్యాటర్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన స్థలాన్ని కూడా పరిశీలించారు. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఫైనాన్స్ సభ్యురాలు సీమా జైన్ ప్రసంగించారు. 6 దశాబ్దాల శాస్త్రీయ సామర్థ్యాన్ని, సంస్థాగత అనుభవాన్ని, ఇంకా దేశానికి అంకితభావంతో అందించిన సేవలకు నిర్వహిస్తున్న వేడుకలే ఈ వజ్రోత్సవాలు. ఇది భారతదేశ యురేనియం మైనింగ్ శుద్ధ సామర్థ్యాలకు పునాదులు వేసిన డాక్టర్ హూమి జహంగ్రీ బాబా, ఇతర మార్గదర్శకులకు గౌరవప్రదమైన నివాళిని అర్పించే సందర్భం కూడా. భూగర్భం నుంచి అతిపెద్ద అణు విద్యుత్ కార్యక్రమం నుండి యురేనియం మైనింగ్ శుద్దిలో దేశీయ సామర్థ్యాలను నిర్మించడంలో ముఖ్యమైన బాధ్యతాయుతమైన పాత్రను యూసీఎల్ పోషించింది. గడిచిన 6 దశాబ్దాలుగా ప్రధానమైన ఈ జాతీయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అత్యంత సవాలుతో కూడిన పరిస్థితులు, వాతావరణంలో వివిధ తరాలకు చెందిన యూసీఐఎల్ సిబ్బంది అంకితభావంతో ధైర్యంతో పనిచేస్తున్నారు. అణుశక్తిలో తన పాత్రను విస్తరించే దిశగా భారత్ ప్రయాణిస్తున్న తరుణంలో ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తులు, సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యవస్థలను గుర్తించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఈ ప్రత్యేక సందర్భం ఓ అవకాశంగా పనిచేస్తుంది అన్నారు. అణుశక్తి శాఖ కార్యదర్శి, అణుశక్తి కమిషనర్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అణుశక్తి లక్ష్యం దిశగా భారత్ పురోగమిస్తున్న తరుణంలో యూసీఐఎల్ చేసిన సేవలను గుర్తించడానికి నిరంతర ఆవిష్కరణలు, సామర్థ్య నిర్మాణ ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించడానికి ఈ వజ్రోత్సవ సంవత్సరం ఒక సందర్భం అని చెప్పారు. నర్వాపహార్లోని ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల వర్క్షాప్ ఈ వజ్రోత్సవ వేడుకల కార్యక్రమాల్లో ముఖ్యమైనది. దీనితో పాటు డీఏఈ యూనిట్లు, సంస్థలు రూపొందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలు, అప్లికేషన్లు సందర్శించే డీఏఈ టెక్నాలజీ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. భారతదేశ అణు విద్యుత్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సైన్స్, టెక్నాలజీ వ్యక్తులను ఈ వర్క్షాప్ మీడియా ప్రతినిధులకు మరింత చేరువ చేసింది. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులతో సంభాషించే అవకాశాన్ని ఈ కార్యక్రమం పాత్రికేయులకు అందించింది. అలాగే విస్తృతమైన న్యూక్లియర్ రేడియేషన్ టెక్నాలజీ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యవస్థలు, అప్లికేషన్లు గురించి అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. యూసీఐఎల్ యురేనియం మైనింగ్
మిల్లింగ్ కేంద్రాలను పత్రికా ప్రతినిధులు సందర్శించారు. మైనింగ్ కార్యకలాపాలు, ఓర్ నిర్వహణ, శుద్ధి వ్యవస్థలు, కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాల్లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాలు, పద్ధతులు ఇటువంటి గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూసీఐఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాచం ఆనందరావు ప్రసంగించారు. యూసీఐఎల్ కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరం గర్వించదగిన సందర్భం. గత 6 దశాబ్దాలుగా యూసీఐఎల్ యురేనియం తవ్వకం శుద్దిలో నైపుణ్యం, మౌలిక సదుపాయాలను స్థిరంగా నిర్మించుకుంటూ సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా పర్యావరణ నిర్వహణలో తన సామర్థ్యాలను బలోపేతం చేసుకుంది. ఈ సందర్భంగా మా కార్యకలాపాలను, సదుపాయాలను సందర్శించే అవకాశం మీడియా ప్రతినిధులకు కల్పించడం మాకు ప్రత్యేకమైనది. మా కార్యకలాపాల్లో భాగం పంచుకుంటున్న సైన్స్, టెక్నాలజీ వ్యక్తులతో పాటుగా డీఏఈ అమలు చేస్తున్న విస్తృత కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాన్ని జర్నలిస్టుల వర్క్షాపు, డీఏఈ టెక్నాలజీ ఎక్స్పో అందించాయి అని తెలిపారు. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటున్నారు. యురేనియం మైనింగ్ శుద్ది సామర్థ్యాల్లో దేశీయ సామర్థ్యాల అభివృద్దిలో అంతర్భాగంగా 1967లో స్థాపించిన యూసీఐఎల్ ఉంది. అలాగే భారతదేశ అణు విద్యుత్ కార్యక్రమానికి అవసరమైన వనరులను అందిస్తుంది. భూగర్భ ఓపెన్ కాస్ట్ మైనింగ్ నుండి ఖనిజ శుద్ది, సాంకేతిక అభివృద్ది, వృత్తిపరమైన భద్రత, రేడియేషన్ నుంచి రక్షణ, పర్యావరణ నిర్వహణ వరకు ప్రత్యేకమైన జాతీయ సామర్థ్యంతో వచ్చిన పరిణామ క్రమాన్ని ఈ వజ్రోత్సవ వేడుకలు సూచిస్తున్నాయి. 6 దశాబ్దాల అనుభవం, సామర్థ్యం పట్ల దృఢమైన అంకితభావం భారతదేశ అణుశక్తి కార్యక్రమం భవిష్యత్తు దిశగా నూతన ప్రయాణం. దారి చూపేది యురేనియమే. అదండి, మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి సరిలేరు నీకెవరు చిత్రం కోసం శంకర్ మహదేవన్ ఆలపించిన పాట. గీతరచన, సంగీతం అందించినవారు దేవిశ్రీ ప్రసాద్.

ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లబ్ లో సమయం 6 గంటలు కావస్తుంది. ఇప్పుడు వినండి ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రపంచ దృష్టి దినోత్సవ విశేషాలు వింటారు. అనంతరం భక్తి కుసుమాలు, భక్తిగీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:15 ఇంకా ఈరోజు రాత్రి 8:40 చిత్రకుసుమాలు, చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు వింటారు. 10:00 వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో స్త్రీ పర్వం 2వ భాగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం రాత్రి 10:00. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారాలు. రేపటి మా కార్యక్రమాల వివరాలు. 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తరంజని కార్యక్రమంలో దేవి కీర్తనలు, ఇంకా నాతీయ కలం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వింటారు వ్యాఖ్యాత డాక్టర్ పి అబ్దుల్ గఫర్. 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఇంకా సర్వేజన సుఖినో భవంతు నాటిక ప్రసారమవుతుంది, రచన శ్రీకృష్ణదాసరి గారు. ఇంకా ప్రపంచ తపాలా దినోత్సవ విశేషాలు వింటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ప్రసారమవుతుంది. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి చిత్రగీత కదంబం వింటారు. 9:00 చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు వింటారు. 10:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్.

0: పై ప్రత్యేక కార్యక్రమం రాష్ట అధికార ప్రతినిధి బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు సాధినేని యామిని శర్మ గారితో పరిచయం ఉంటుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి 10:15, 12:10, ఇంకా 12:40, 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్ వికసిత్ భారత్ కు పునాది అనే అంశంపై గురించిన విశేషాలు వింటారు. ఇంకా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఇంకా మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం, ఇంకా టెరిటోరియల్ ఆర్మీ దినోత్సవ విశేషాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నవారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. 7:00 సినీ గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెసర మెనుము పంటల్లో సస్యరక్షణ, తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ ప్యాథాలజీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టీఎం హేమలత గారి ప్రసంగం వింటారు. ఇంకా 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:15 ఇంకా 8:40 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 ఏకచిత్రగానం శీర్షికన చంద్రముఖి 2 చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. ఇక 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన చిత్రగీతాల రికార్డింగ్ వింటుంది. ప్రసార విశేషాలు విన్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి ది న్యూస్ రీడ్ బై విసి ప్రమోద్. The GST Council has removed power of arrest of tax officers and has raised the threshold for prosecution from 1 crore rupees to 5 crore rupees. The decision was taken during the 57th meeting of the council in New Delhi today. The punishment, whether fine or imprisonment or both, has been left to judicial discretion in every case. A taxpayer who files late, makes a mistake or fails behind on payment will face recovery, interest and a proportionate penalty. Addressing media following the meeting this evening, Finance Minister Nirmala Sitharaman said no rate changes has been made in GST Council meeting and the rate structure is settled.
2: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees, including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
1: Prime Minister Narendra Modi has said India's telecom sector is steadily moving towards greater self-reliance. He said the India Mobile Congress has played an important role in the country's progress in the telecom sector and digital connectivity. Mr. Modi stated this while inaugurating the 10th edition of the India Mobile Congress at Yashobhoomi in New Delhi today. Emphasizing the critical importance of telecom and digital technology, Mr. Modi said, stressed that phone and network security must remain a priority. He also highlighted the growing challenges of deep fakes and cyber fraud, called for the development of a global framework to tackle the threat.
3: Deep fakes kitni badi chunauti ban chuki hai ye bhi hum dekh rahe hain, isliye zaruri hai ki hum iske liye ek global framework par kaam kare. Sarkare, technology companies, telecom operators, sabhi ko इस फ्रेमवर्क से जुड़ना होगा. मैं जीएसएमए और दुनिया के टेलीकॉम ऑपरेटर से भी आग्रह करता हूं, एक ऐसा ग्लोबल मैकेनिज्म बनाएं जो ऐसे फ्रॉड को लोगों तक पहुंचने से पहले ही रोक सके.
1: Electronics and IT Minister Ashwini Vaishnav has said a consultation paper on the future regulation of artificial intelligence will be floated within the next month. Speaking to media after releasing the World Development Report,

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం ఎస్క్రో ఖాతాను వచ్చే నవంబర్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నం వేదికగా వచ్చే నవంబరులో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎస్క్రో ఖాతాను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలందరికీ ఈ ఖాతా నుంచే నేరుగా రాయితీలు ప్రోత్సాహకాలను చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో ఈరోజు జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. భారత్లో సింగిల్ పవర్ గ్రిడ్ ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్, ఐ కెన్ ప్రొడ్యూస్ రిమోట్ విలేజ్ ఇన్ సౌత్ ఇండియా, ఐ కెన్ ట్రాన్స్మిట్ టు నార్త్ ఇండియా ఎనీ ప్లేస్. యూ కెన్ సీ అవర్ రోడ్స్, రోడ్ గ్రిడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ గ్రిడ్ ఇన్ ది వరల్డ్. ఈవెన్ అవర్ రైల్వే లైన్స్, ఇఫ్ యూ సీ ఆల్ టూ లేన్ బ్రాడ్ గేజ్, వీఆర్ కన్వర్టింగ్ ఇట్ టు ఫోర్ లేన్. అండ్ ఆల్సో వెరీ సూన్ హై స్పీడ్ ట్రైన్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు ముంబై. Again, 6 more high-speed trains are going to operate in India within short time.
1: Andhra Pradesh Rajadhani Amaravati Outer

రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ రాజధాని ప్రాంత అభివృద్దికి అత్యంత కీలకమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి

0: ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట తీర ప్రాంత అభివృద్దితో పాటు కనెక్టివిటీ పెంచేందుకు దోహదపడే బీచ్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా దృష్టి సారించాలన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, సంసిద్దతపై అధికారులతో విజయవాడ నుంచి ఆయన ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సిద్దమైన ఓటర్ల జాబితానే ప్రాతిపదికగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఇవి జరుగుతాయని, ఇప్పటికే అవసరమైన బ్యాలెట్ బాక్సులను స్థానిక సంస్థల వారీగా సిద్దం చేశామన్నారు. ఇందుకోసం 2 నెలలుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులపై తీర్పు మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎన్నికలను విడతల వారీగా నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
1: లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ బాడీస్ కొరకు వారి అరేంజ్మెంట్స్ డిస్కషన్ జరిగింది. ప్రతి జిల్లాలో కలెక్టర్స్, ఎస్పీస్, మిగతా అధికారులు రెడీగా ఉన్నారు. లాస్ట్ 2 మంత్స్ నుంచి కమిషనర్ పంచాయత్ రాజ్ లెవెల్లో, కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తగిన చర్య తీసుకున్నారు. కొన్ని పిటిషన్స్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసేదానికి సిద్దంగా ఉన్నాం.
0: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ కరవురహిత రాష్టంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశం సానుకూల వాతావరణంలో సాగిందని రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయిన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులను వేగవంతం చేసిందన్నారు. ప్రస్తుతం పోలవరం సివిల్ పనులు 88%, భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులు 64%, మొత్తంగా ప్రాజెక్టు భౌతిక పురోగతి 83% చేరుకున్నాయని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. జనసేవాసే దేశసేవ అనే మంత్రంతో సాగిన ఆయన ప్రజా జీవిత ప్రయాణం దేశసేవ పట్ల ఆయనకున్న నిరంతర నిబద్దతకు ప్రతీకగా నిలుస్తోంది. సేవ సుపరిపాలన అనే దార్శనికతతో మార్గనిర్దేశం పొందుతూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా గుజరాత్లోని గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చివేసి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించిన 2003 నీటి సంస్కరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్లో తాగునీటి సంస్కరణలు కేంద్రీకృత విధానం నుంచి వికేంద్రీకృత, సమాజ ఆధారిత నీటి నిర్వహణ వైపు మారడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. 2002లో ఆ రాష్ట ప్రభుత్వం వాటర్ అండ్ శానిటేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ వ్యాంక్స్కోను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలను స్థానిక సమాజాల భాగస్వామ్యంతో నిర్వహించే విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో గ్రామస్థాయిలో పానీ సమితులు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలే నీటి సరఫరా పథకాల ప్రణాళిక, అమలు, నిర్వహణ, ఆపరేషన్, నిర్వహణ ఖర్చుల వసూళ్లలో భాగస్వాములయ్యేలా చేశారు. ప్రభుత్వం విధాన రూపకల్పన, పర్యవేక్షణ, ఆర్థిక సహకారం అందించగా స్థానిక సమాజాలకు నీటి వ్యవస్థ నిర్వహణలో కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో నర్మదా ఆధారిత నీటి సరఫరా గ్రిడ్, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణ, చెక్ డ్యాంలు, వర్షపు నీటి సంరక్షణ వంటి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా నీటి కొరతను ఎదుర్కొనేందుకు పెద్ద స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్థానిక స్థాయిలో నీటి వనరుల నిర్వహణను సమన్వయం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: హమ్ గుజరాత్ కే లోగ్ జాన్తే హై కి పానీ కా సంకట్ క్యా హోతా హై సౌరాష్ట్ర మే కచ్ మే ఉత్తర గుజరాత్ మే హమ్నే అకాల్ కే దినో మే హజారో పశువోం కో ఏక్ స్థాన్ సే దూసరే స్థాన్ పర్ మీలో మీలో చల్తే జాతే దేఖా సర్కార్ నే జో 60,000 సే జ్యాదా అమృత్ సరోవర్ బనాయే హై వో భీ దేశ్ కి గ్రామీణ అర్థవ్యవస్థా కో బహుత్ మదద్ కర్నే వాలే హమారా ప్రయాస్.

0: कि गांव में छोटे किसान को आधुनिक टेक्नोलॉजी से भी जोड़े। गुजरात में आपने देखा है कि बीते वर्षों में माइक्रो इरिगेशन का दायरा, टपक सिंचाई का दायरा कई गुना बढ़ गया।
1: అల్లూరి సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఆదిత్యవర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. ఈగల్ టీం సహాయంతో గంజాయి సాగును అరికట్టామని, ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు గిరిజనులను ప్రోత్సహించి వారికి జీవనోపాధి కల్పిస్తున్నామని చెప్పారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర మందులు, టీకాలను డ్రోన్ల సహాయంతో పంపిస్తున్నామని వెల్లడించారు. నక్సలిజానికి ఆకర్షితులవ్వకుండా గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఐటీడీఏపీఓ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం ఎక్స్క్రో ఖాతాను వచ్చే నవంబర్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రస్తుతం కరిష్యతే. విశ్వ వికాస ప్రతివేదనం 20/26 ఇది పుస్తకస్య విమోచనానంతరం మంత్రి ప్రోక్తవాన్ యతస్మిన్ పరామర్శపత్రే ఏఐ సురక్ష, సైబర్ సురక్ష, ఏతస్యః లాభాః సంభావ్య హానయః చ కేంద్రీకృతాః విషయాః భవిష్యంతి. సర్వోచ్చ న్యాయాలయేన కేంద్ర సర్వకారాయ 3-సదస్యీయ ఏకా సమితిః నిర్మాతుం అద్య నిర్దేశః ప్రదత్తః. యా ఔషధ నిర్మాణ సమవాయై చికిత్సకేభ్యః ప్రదీయమానానాం ఉపహారాణాం అథ చ అన్యలాభానాం విపణన పద్ధతీనాం వైధానిక నియంత్రణస్య ఆవశ్యకతాం పరీక్షేత. శీర్ష న్యాయాలయేన అస్య ఆదేశస్య అనుపాలనార్థం ఏకం అనుపాలన శపథ పత్రం ఉపస్థాపయితుం కేంద్రపక్షః ఆదిష్టః. ప్రకరణస్యాస్య అగ్రిమం వాదశ్రవణం ఆగామి జనవరి మాసస్య 31 దినాంకే భవిష్యతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: యాత్రారతాః అపి జగద్వృత్తాంతేన సహ ఏకీభూతాః తిష్ఠంతు. ఎక్స్ పటలే @AIRNewsAlerts ఇత్యనుగచ్చంతు. పీబీ శబ్ద మాధ్యమేన చ ఆకాశవాణి వార్తాః శృణ్వంతు.
0: రాష్ట్రేణ అద్య భారతీయ వాయుసేనాయాః 94వ వార్షికీ సోల్లాసం పరిపాల్యతే. 32/21 అక్టోబర్ మాసస్య 8 దినాంకే ప్రతిష్ఠితా ఇయం సేనా దేశస్య ఆకాశ సంరక్షణాయ వాయుశక్తేః ఏకాం సుదృఢాం దూరదృష్టిం సంస్థాపయత్. యా దేశ దశకేభ్యః రాష్ట్ర సురక్షాం పోషయంతీ అస్తి. అత్రావసరే గాజియాబాద్ నగరస్థే హిండన్ వాయుసేనా కేంద్రే ఉపస్థితాన్ సంబోధయన్ వాయుసేనా ప్రముఖః ఏపీ సింహః సింధూరాభియాని వాయుసేనాయాః రణకౌశలస్య సంస్మరణం కృతవాన్. సః అవోచత్ యత్ తస్మిన్ అభియాని దేశేన ప్రత్యక్షతయా వాయుసేనాయాః వినాశినీ శక్తిః అథ చ ప్రభావీ వాయురక్షా సంచాలనం దృష్టం. అస్మిన్ పావన పర్వణి రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అథ గృహమంత్రి అమిత్ షాహ సర్వేభ్య వాయుయోధృభ్య పూర్వ సైనికేభ్య తేషాం పరివారేభ్య శుభాశయా సమర్పితవంత. సాహిత్య క్షేత్రే 26వ వర్షస్య సర్వోచ్చ నోబెల్ పురస్కారః కెనడా దేశస్య ప్రఖ్యాతాయై లేఖికాయై ఎన్ కార్సన్ ఇత్యస్యై ఉద్ఘోషితః. స్టాక్హోమ్ నగరస్థయా స్వీడిష్ అకాడమీ సంస్థయా అద్య ఏషా మహతీ ఘోషణా విహితా. శాస్త్రీయ పరంపరాయాః ఆధునిక సాహిత్యేన సహ శ్రుతిమాధురేణ సంవాదేన తస్యాః నవోన్మేషశాలిన్యాః ప్రజ్ఞాయాః కృతే ఏషా నోబెల్ ఖ్యాతిః సమర్ప్యతే. అస్మిన్ వర్షే పురస్కారరూపేణ 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్ మితా ధనరాశిః ప్రదాస్యతే. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ ఇథోపియా దేశస్య నూతన విదేశమంత్రిపదే నియుక్తాయ గెడియోన్ తిమోటియోస్ హెసెబోన్ మహోదయాయ హార్దాః శుభాశయాః సంప్రేషితాః. సామాజికాంతర్జాలీయ పటలే స్వసందేశం ప్రసారయన్ విదేశమంత్రి ప్రోక్తవాన్ యత్ సః భారత ఇథోపియా దేశయోః రణనీతిక సహయోగం అధికం సుదృఢం విధాతుం కటిబద్ధః అస్తి. అనేన ద్వైపక్షీయ సంబంధానాం నూతనః అధ్యాయః ప్రారప్స్యతే. భారతీయ చలచిత్ర జగతః సుప్రసిద్ధః వరిష్ఠ అభినేతా నానా పాటేకరః అద్య ప్రాతః గోవా రాజ్యే స్వీయగృహే తీవ్ర హృదయ రోగఘాతేన 75 వయసి దివంగతః. హిందీ మరాఠీ చలచిత్ర క్షేత్రేషు సుదీర్ఘకాలం యావత్ పరిందా, ప్రహార్, తిరంగా, క్రాంతివీర్, ఖామోషీ, అబ్ తక్ 56, వెల్కమ్ ఇత్యాదీనాం అనేక కళాకృతీనాం మాధ్యమేన స్వకీయాం అనుపమాం ప్రతిష్టాం అంకితవాన్ ఏషః మహాన్ కళాకారః. अस्मिन् असामयिक निधने राष्ट्रपतिः

0: पदासीना द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधा कृष्णन, प्रधानमंत्री नरेन्द्र मोदी, सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव च गभीरं दुःखं प्रकटितवन्तः। संयुक्त राष्ट्र महासभायां भारतेन आतंकवाद विषये पाकिस्तानस्य कपट नीति तीव्रतया आक्षिप्ता। भारतेन प्रतिपादितं यत् जैश ए मोहम्मद इत्यादंकी संघटनस्य प्रमुखस्य मसूद अजहरस्य विषये सूचनायै पुरस्कार घोषणां कृत्वा इस्लामाबाद प्रशासनं स्वस्य आतंकवाद समर्थनं आच्छादयितुं प्रयतते। भारतेन स्पष्टीकृतं यत् विश्व समुदायेन 9/11, 26/11 अथ च पहलगाम आक्रमणानां संहारः नैव विस्मृतः। संयुक्त राष्ट्र महासभायां स्वस्य प्रत्युत्तराधिकारस्य प्रयोगं कुर्वन् भारतस्य प्रथम सचिवः रघुपुरी अवोचत् यत् केवलं घोषणाभिः आतंकवादः पराजेतुं नैव शक्यः। सः आतंकवादस्य दुष्कर्मकारिणां, वित्तपोषकाणां अथ आश्रयदातृणां विरुद्धं कठोर कार्याचरणाय आह्वानं विहितवान् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా వాటి గురించి కొన్ని విశేషాలు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ గురువారం ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 8న ఈ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. ఇక ఈ దినోత్సవ ముఖ్య విషయాలకొస్తే అంధత్వం, దృష్టిలోపం ఇంకా కంటి సంరక్షణ ప్రాముఖ్యతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. దీనిని మొదట ఒక స్వచ్ఛంద సంస్థ వారి సైట్ ఫస్ట్ క్యాంపెయిన్ ద్వారా 2000లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనిని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ సమన్వయం చేస్తోంది. మంచి కంటిచూపు మనిషి జీవితంలో చదువుకు, ఉపాధికి ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలకు ఎంత కీలకమో ఈరోజు గుర్తు చేస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు అతిగా వాడటం వల్ల చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఐ స్ట్రెయిన్ అంటే కంటి ఒత్తిడికి గురవుతూ ఉంది. దీనివల్ల కళ్ళు పొడిబారడం, చూపు మసకబారడం ఇటువంటి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అన్నీ డిజిటల్ అయిన సమయంలో మన కళ్లను రక్షించుకోవాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ను చూడటం ఆపేయాలి. అంటే ఫోన్ను చూసినప్పుడు ఒక 20 నిమిషాల పాటు మనం దానికి విరామం ఇవ్వాలి. ఇంకా కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా ఒక వస్తువు లేదా ప్రదేశం వైపు మన చూపును మళ్లించాలి. ఆ ప్రదేశాన్ని 20 నిమిషాల పాటు అలాగే చూసి డైవర్షన్ పొందాలి. ఇంకా ఆ దూరంగా ఉన్న వస్తువులపైన 20 సెకండ్ల పాటు దృష్టిని నిలపాలి. ఇలా చేయడం వల్ల కంటి కండరాలు పూర్తిగా విశ్రాంతి పొందుతాయి. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే స్క్రీన్ దగ్గరగా చూడడం వల్ల కంటి కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది, దూరంగా చూడడం వల్ల ఆ ఒత్తిడి తగ్గుతుంది. స్క్రీన్ చూసేటప్పుడు మనం కనురెప్పలు వేయడం అంటే బ్లింకింగ్ చాలా వరకు తగ్గిస్తూ ఉంటాం. ఈ నియమం పాటించడం వల్ల కళ్ళు మళ్లీ సాధారణంగా రెప్పవేసి కంటిలో తేమ తగ్గకుండా చేస్తూ ఉంటాయి. అదండి మీరింతవరకు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా వాటి గురించి కొన్ని విశేషాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మా ప్రసారాలను వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మరి శ్రోతలు మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2 2 4 6

0: 6605, మరొక నెంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. మా ఫోన్ నంబర్లు మరొకసారి 2246606, 2246606, ఎస్టిడి కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స

అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మా ఫోన్ నంబర్లు మరొకసారి 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందండి. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 6:30 ప్రకటన విన్నారు. భక్తి కుసుమల కార్యక్రమంలో భక్తి గీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు.

0: మీరింతవరకు భక్తి కుసుమాలు భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యా వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరనుందని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వస్తుసేవల పన్ను జీఎస్టీని నిబంధనలలో పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాలను ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయానికే వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్నిలా లేదా చెల్లింపులు పెండింగ్లో ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సమావేశంలో వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ ప్రక్రియల నిర్వహణకు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. 10,000 రూపాయలు అంతకంటే తక్కువ విలువ ఉన్న పన్ను వివాదాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకూడదని, అలాగే అంతకంటే తక్కువ మొత్తం కలిగిన పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
2: జీఎస్టీ కౌన్సిల్ టుడే హస్ రికమెండెడ్ కామన్ స్టాండర్డ్స్ ఫర్ నోటీసెస్ అండ్ ప్రొసీడింగ్స్ అండ్ నో నోటీసెస్ బిలో ద ప్రిస్క్రైబ్డ్ మానిటరీ థ్రెషోల్డ్ ఆఫ్ 10,000 రూపీస్ including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
1: భారత్ గత ఏడాది 863 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసిందని, ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముందస్తు సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు వచ్చే నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుదగ్గులకు గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ది రేటు 3% కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ భారత్ ఎగుమతులు ఏడాదిలోనే దాదాపు 16% వృద్దిని కనబరిచాయని గోయల్ స్పష్టం చేశారు. భారత్ 7% పైగా వృద్ది రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
3: 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%, and we are very confident that the current year will give an upward of 7% growth, maintaining the fastest growing large economy.
1: న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళా శిశు అభివృద్ది శాఖాధిపతుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఈ రోజు ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషకాహారం, తొలిదశ విద్య, బాలల పరిరక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తోంది. నియంత్రణపై సంప్రదింపుల పత్రాన్ని వచ్చే నెలలోపు విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పత్రం ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రయోజనాలు, నష్టాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఇది ప్రస్తావిస్తుందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమయ్యేందుకు యువత తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పెరుగుతున్న అవకాశాలను అందుకోవడానికి నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ది అత్యంత కీలకమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యను మరింత సరళంగా, నైపుణ్య ఆధారితంగా మార్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ టీంలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. టీబీ నివారణ, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల వైద్యం, వివక్షతను నిర్మూలించడం వంటి సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యువత శక్తిని ఉపయోగించుకోవడం ఈ జోష్ టీం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన అనే లక్ష్యం కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ కార్మికులు, ముఖ్యంగా దేశ యువత చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని అన్నారు. టీబీని నివారించవచ్చని, పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి బారిన పడిన ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పౌరులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడినప్పుడే స్వస్థ నాగరిక్, స్వస్థ సమాజ్, స్వస్థ దేశ్ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇంధన రంగంలో తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో సాంప్రదాయేతర పవన విద్యుత్ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఈరోజు నిర్వహించిన విండ్ ఎనర్జీ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశ ఎగుమతులు 43.8 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ 8% వృద్దిని నమోదు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘ కాలంపాటు సేవలందిస్తూ రాజ్యాంగ పదవుల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక అరుదైన రికార్డని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల నమో బుక్ ఫెస్ట్లో జితేంద్ర సింగ్ మాట్లాడారు. నరేంద్ర మోదీ జీవితం, వ్యక్తిత్వం, నాయకత్వం, విధానాలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలను ఒకే వేదికపై ప్రదర్శించారు. స్మార్ట్ మీటర్లు కేవలం సాంకేతికత ఆవిష్కరణగానే మిగిలిపోకుండా వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య వారధిగా మారాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పంపిణీ విభాగ సంయుక్త కార్యదర్శి శశాంక్ మిశ్రా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన 11వ మీటరింగ్ ఇండియా 2026 సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో స్మార్ట్ మీటరింగ్ అత్యంత కీలక దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రీవాంప్డ్ డిస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల స్మార్ట్ మీటర్లకు ఆమోదం లభించగా, ఇప్పటికే 7 కోట్లకు పైగా మీటర్లను అమర్చినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన సహకారం, ఇంధన భద్రతతో పాటు సురక్షితమైన, స్థిరమైన, అందరికీ అందుబాటులో ఉండే హరిత ఇంధన భవిష్యత్తు సాధనకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర నూతన పునరుత్పత్తి

ఉత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యస్సో నాయక్ అన్నారు. ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఈరోజు జరిగిన 20వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్ సమావేశంలో ఆయన భారత్ తరపున పాల్గొన్నారు.

0: 50% పైగా నమోదైందని పేర్కొంది. ఈ రంగం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆయుష్ కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ మాట్లాడుతూ, విస్తరిస్తున్న ఆయుష్ సేవల రంగం, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్, విద్యా రంగాలలో యువతకు అర్థవంతమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్ నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు. ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారు.
3: శ్రోతలకు నమస్కారం. మనం గత నెల రోజులుగా చూసుకున్నట్లయితే విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. విపరీతమైన ఎండలు చూశాము, గత వారం రోజులుగా వర్షాలు చూస్తున్నాం. ఒక పక్క శాస్త్రవేత్తలు దీన్ని ఎల్ నినో అనే ఒక పేరుతో చెప్తూ ఉన్నారు. ఈ ఎల్ నినో అంటే ఏంటి? ఇట్లాంటి ఒక విభిన్నమైన వాతావరణ పరిస్థితులలో రైతు సోదరులకి నష్టం కలిగితే వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి, ఈ వివరాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో డాక్టర్ జి శివనారాయణ గారు ఉన్నారు. వీరు సీనియర్ ప్రొఫెసర్, ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం అధిపతిగా కూడా ఉన్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం
3: సార్. మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎల్ నినో పరిస్థితులు ఉంటాయంటున్నారు. అసలు ఈ ఎల్ నినో అంటే ఏంటి, రైతు సోదరులకి అర్థమయ్యేలా చెప్పండి. కొంతకాలం వర్షం పడుతుంది, కొంతకాలం బాగా ఎండలు కాస్తుంది, నీరు అందుబాటులో ఉంటుందో లేదో తెలీదు, అంటే ఒక అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఒకసారి రైతు సోదరులకు అర్థమయ్యేలాగా ఎల్ నినో అంటే ఏంటి, ఈ పరిస్థితులకి రైతులు ఎలా అలవాటు పడాలి?
4: మామూలుగా అండి, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఉపరితలంలో ఉన్న ఉష్ణోగ్రతలు పెరగటం వలన మామూలుగా రెగ్యులర్గా వచ్చే ఋతుపవనాల మీద ప్రభావం పడి ఋతుపవనాలు ఆగిపోవటం వలన కూడా మనకి వర్షపాతం అనేది తక్కువగా నమోదవుతుంది. మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 50% వరకు మాత్రమే లోటు వర్షపాతం అనేది నమోదు చేయబడింది. దీనివల్ల మనకేంటంటే ఖరీఫ్ పంటలు లేట్ అవటం కానీ, వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా పంటల సరళిలో మార్పులు రావటం కానీ, పంట వేగిపోవటం కానీ, రకరకాలైన సమస్యలు తలెత్తాయి, రైతాంగానికి దెబ్బతీసే విధంగా ఉంటుందండి. దీన్ని తట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం

0: గాని అనేక పథకాలు కూడా ఉన్నాయి. దాన్ని తెలుసుకుని రైతులు గనక చేసుకున్నట్టయితే ఉపయోగకరంగా ఉంటుంది.
1: ఉదాహరణకు చెప్పాలంటే ఎటువంటి పథకాలు ఉన్నాయి సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు?
0: మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా అండి, పంట వేసిన తర్వాత లేకపోతే దానికి సంబంధించి 15 నుంచి 57% వరకు ఈ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉండేది పంటకి, రైతులు చెల్లించాలి. అయితే ఇప్పుడు లోన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కానీ లేకపోతే ఆ ప్రీమియం అనేది చాలా వరకు తగ్గించడం జరిగిందండి. ఖరీఫ్ ఆహార పంటలకు, ఆహార ధాన్యాలకు కానీ నూనె గింజలకు అయితే 2%గా, అట్లానే రబీలో ఆహార ధాన్య పంటలకి నూనె గింజలకి 1.5%గా, వార్షిక వాణిజ్యం మరియు ఉద్యాన పంటలకు 5% చేయడం జరిగింది. అంటే దీనివల్ల ఏంటంటే మనకి పంట వేసిన తర్వాత కూడా ఒకవేళ వర్షాలు పడకపోయినా లేకపోతే ఏ విధమైన అంటే బెట్ట వాతావరణంలో కానీ ఎక్కువ వర్షాలు పడి పంట నష్టపోయినా సరే మనకి దాని మీద ఇన్సూరెన్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతులకు కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే కేతు బచావో అభియాన్, ఎల్ నినో కంబాట్ టీమ్ అని ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము పరిశోధన మరియు విస్తరణ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా అనేక గ్రామాలను తిరిగి రైతులకి ఈ అవేర్నెస్ అంటే అవగాహన అనేది కల్పించడం అనేది జరిగిందండి. దీనివల్ల చాలా మంది రైతులు కూడా ఇన్సూరెన్స్ అనేది దాని కింద నమోదు చేసుకోవడం జరిగిందండి.
1: అంటే ఎటువంటి రైతులు దీనికి అర్హత సార్?
0: అందరూ చేసుకోవచ్చండి. అంటే ఖరీఫ్ లో వేసే పంటలకి 18 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు ఆధార్ అనుసంధానం చేసుకుని బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉంటే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి 1.83 లక్షల కోట్లకు పైగా పంట నష్ట పరిహారం ఇంత ముందు 2016 నుంచి చెల్లించడం జరిగింది. ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదన్నా మనకి దీనివల్ల పంట నష్టపోయినా సరే మధ్యలో పంటకి అధిక వర్షాల వల్ల కానీ వర్షం లేక తర్వాత బెటర్ పరిస్థితుల్లో పంట నష్టపోయినా సరే మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి
1: ఏ పంటలకి ఇది ఉంటుంది సార్? అన్ని పంటలకి
0: చేసుకోవచ్చండి. మామూలు ప్రత్తి, మిరప, లేదంటే వరి, ఆపరాలు, మొక్కజొన్న అన్ని పంటలకు కూడా మనం చేసుకోవచ్చు.
1: తర్వాత ఇది ఏదో వాతావరణ ఆధారిత పంట బీమా అని విన్నాం సార్, అదేంటి?
0: అంటే మామూలుగా అయితే మనకి ఈ ఫసల్ బీమాలో లోన్ తీసుకున్న రైతులకి చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా వాతావరణం అంటే వాతావరణంలో వచ్చే మార్పుల వలన అధిక వర్షపాతం కానీ లేకపోతే వర్షం లేకుండా ఎక్కువ రోజులు ఉన్నా కానీ లేదా బెట్ట పరిస్థితుల్లో కానీ అధిక ఉష్ణోగ్రత వలన కానీ కూడా పంట నష్టపోయే ఉంటుంది. అంటే ఒక మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎట్లా దిగుబడి మీద ఏమన్నా ప్రభావం చూపించినట్లయితే దాని ద్వారా కూడా ఈ వాతావరణం ఆధారితంగా కూడా దానికి నష్టపరిహారం అనేది చెల్లించడానికి అవకాశం ఉంటుందండి. అంటే రైతు ప్రమేయం లేకుండా కూడా పర్టికులర్ ఆ జియోగ్రాఫికల్ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలో క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని చేస్తుంటారు. దాంట్లో ఉత్పాదకత తగ్గినప్పుడు కూడా దీనికి వాళ్ళు క్రాప్ డామేజ్ బేసిస్ మీద కూడా రైతుకి నష్టపరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది.
1: ఎల్నినో సమయంలో ప్రత్యేకంగా దీనికి ఉండే ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటి సార్?
0: అంటే ప్రతి రైతు కూడా అవగాహన చేసుకుని దాని ద్వారా అంటే మనకి తెలియదు కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగి దాని ద్వారా ఒక్కొక్కసారి గింజ గట్టి పడకపోవటం లేకపోతే పూతార మీద ఎఫెక్ట్ పడటము రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెస్ట్ అవుట్ బ్రేక్ కానీ లేదంటే డిసీజెస్ కానీ. అందుకని వాతావరణ ఆధారిత చేసినట్లయితే మనకు తెలియకుండా నష్టం జరిగినప్పటికి కూడా రైతు నష్టపరిహారం పొందడానికి వీలుంటుంది.
1: ప్రత్యేకంగా ఇది వాతావరణ ఆధారిత పంట బీమా అన్నమాట సార్. తర్వాత మనకు నీరు చాలా అత్యవసరం కదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా లభ్యత తక్కువగా ఉంది. ఈ నీటి సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి రైతు సోదరులు?
0: అంటే ఇప్పుడు మనకి కాలువల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది కానీ అది కూడా మనకి డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీటికి వస్తున్నాం జరుగుతుంది. దానివల్ల చాలా మంది రైతులు పంట వేయొద్దన్నా వేస్తున్నారు. అయితే దానివల్ల కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి లైఫ్ సేవింగ్ అంటే కొన్ని అంటే రాయలసీమ జిల్లాల్లో కానీ ఎక్కడన్నా కూడా నీటి కుంటలు అంటే ఫామ్ పాండ్స్ గనక దానికి కూడా మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ అంటే జాతీయ విపత్తుల దాని కింద రాష్ట్ర విపత్తుల దాని కింద కూడా చాలా వరకు నీటి కుంటలు అంటే సబ్సిడీలు ఇస్తున్నారు. కాబట్టి వాటిని కనుక రైతులు తీసుకున్నట్లయితే తక్కువ కాల పరిమితి కలిగిన అపరాలు కానీ నూనె గింజలు కానీ లేకపోతే చిరుధాన్యాలు పంటలు వేసుకున్నప్పుడు ఒక్క ఇరిగేషన్ కనుక ఇవ్వగలిగితే దాని వలన చాలా వరకు పంట అనేది కాపాడుకోవడానికి ఆస్కారం.
1: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనే ఒక పథకం ఉంది కదా సార్, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి?
0: అంటే దీంట్లో సబ్సిడీ కింద మనకి ఏమవుతుందని అంటే అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్లకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నీటిని సంరక్షించుకోవటము, అట్లానే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ఒక్క నీటి చుక్కతో ఎక్కువ పంటని చేసుకునే విధంగా, అంటే నీటి వనరుల్ని పునరుద్ధరించుకోవటము, రీఛార్జ్ చేయడానికి కానీ ఎక్కడైనా కాలువలు, పాండ్స్ ద్వారా, చెరువులు వాటిలో గనక రీఛార్జ్ అయినట్లయితే దాని ద్వారా బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి దాని మీద కూడా అంటే సూక్ష్మ నీటి పారుదల

0: పథకాలు దీని కింద స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ కింద చాలా వరకు ఈ సబ్సిడీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ పథకం కింద అండి, పిఎం కిసాన్ సించాయ్
1: కృషి
0: యోజన.
1: సించాయ యోజన కింద. అలాగే సార్, సీడ్ కంటెంజెన్సీ ప్లాన్ అంటున్నారు, ఇదేంటి సార్?
0: అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇట్లా ఎల్నినో పరిస్థితుల్లో మనకి తక్కువ కాల పరిమితి రకాలు కావాలి. దానికి ఏంటంటే మనకి సీడ్ ఏది కావాలి, మనకి మామూలుగా వేసే పంటలు కాకుండా తక్కువ కాల పరిమితి రకాలను బట్టి దానికి ఏంటంటే 90 కోట్ల రూపాయలని అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 90 టన్నుల సీడ్ని కంటింజెన్సీ కింద అవసరమైనప్పుడు రైతులకి 80% సబ్సిడీతో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: అలాగే కరువును తట్టుకునే వంగడాలు ఏమైనా ఉన్నాయా సార్?
0: అనేక రకాలు మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున అంటే బెట్టను తట్టుకునే రకాలు కానీ లేకపోతే తక్కువ కాల పరిమితి రకాలని రైతులకు అందుబాటులో ఉంచడానికి రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ అట్లానే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ అనే 2.0 అనే దాని ద్వారా కూడా రైతులకి ఎప్పుడు డిజిటల్ అంటే ఐసీసీ అనేది ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ద్వారా వాళ్ళ ఒక కంబాట్ ఎల్నినోని ఎట్లా తట్టుకోవాలి, దానికి ఎలాంటి సలహాలు ఇవ్వాలనే దాని వారికి కూడా పనిచేస్తుందండి. దాన్ని
1: అలాగే విత్తనాలు రాయితీ మీద ఏమైనా పంపిణీ చేస్తున్నారా సార్?
0: ఇదే అండి, 80% సబ్సిడీతో చాలా వరకు విత్తనాలని తక్కువ కాల పరిమితి రకాల విత్తనాలని చేయటం జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా అపరాల్లో కూడా ఇప్పుడు మనకి చూసుకుంటే ఈ సెప్టెంబర్ 15 నుంచి రబీ కంది అనేది వేసుకోవచ్చు అండి. అట్లానే అక్టోబర్ 15 నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా కానీ బాపట్ల కొన్ని ఏరియాల్లో మొదట ఖాళీగా కట్టిపెట్టి భూమిని తర్వాత ఈ శనగ పంటను వేస్తారు లక్షల ఎకరాల్లో కూడా. అంటే శనగ పంట కూడా ఈ వాతావరణాన్ని ఈ వర్షపాతాన్ని అనువుగా చేసుకుని శనగ పంట కూడా వేయడానికి జరుగుతుంటుంది. వాటిలో కూడా తక్కువ కాల పరిమితి, మనకి 2 తెగుళ్ళు తట్టుకునే మంచి రకాలు ఉన్నాయి, ఎన్బిఈజీ రకాలు, నంద్యాల నుంచి బెంగాల్ గ్రామం, వాటిని కూడా వేసుకోవచ్చండి
1: సార్. అలాగే రైస్ సోదరులకి చాలా బాగా అవసరమైంది ఏంటంటే పెట్టుబడి సాయం, ఎందుకంటే రైస్ సోదరులు బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకొని అధిక వడ్డీలకి మోసపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు కదా, అది ఏ పథకం కింద, వివరాలు ఏంటి సార్?
0: మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలండి, దాన్ని 3 సార్లుగా అంటే 2,000, 2,000, 2,000, 3 సార్లుగా 6,000 ఇవ్వటం జరుగుతుంది. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం దాంట్లోనే అన్నదాత సుఖీభవ అని 14,000 రూపాయలని ఒక ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే ఒక ఎకరానికి మాత్రమే ఇస్తారు, దాన్ని 7,000, 7,000గా 2 సార్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక రైతుకి గరిష్టంగా 20,000 రూపాయలు అందటం జరుగుతుంది. దాన్ని పెట్టుబడి సహాయంగా విత్తనం కొనుక్కోవడానికి కానీ లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి కానీ పెట్టుబడి సహాయంగా జరుగుతుందండి.
1: సార్, అలాగే వారికి కొంత మొత్తం అప్పుగా బ్యాంకుల దగ్గర ఇచ్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని తీసుకుని వచ్చాను, దీని వివరాలు ఏంటి సార్?
0: మనకి మామూలుగా మనం ప్రతి మనిషి ఎట్లాగో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి అట్లానే కిసాన్ క్రెడిట్ కార్డు కూడా రైతు తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అప్పుగా తీసుకోవడానికి వీలుంటుంది. దాన్ని ప్రతి రైతు కూడా వినియోగించుకుంటే మనం పంటలకు కావలసిన అనేక రకాలైన వాటికి ఫైనాన్షియల్గా వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుంటుందండి. ఈ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ కానీ డైరెక్ట్గా డిబిటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. దాన్ని రకరకాలుగా సబ్సిడీ మీద వచ్చే విత్తనాలకు కానీ పురుగు మందులకు కానీ ఎరువులకు కానీ ఎప్పటికప్పుడు కొనుక్కొని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: సార్, ఎరువులంటే ఈ మధ్య బాగా లోటు ఎదుర్కొన్నారు రైతు సోదరులు కొంత, ఈ ఎరువులకి ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా సార్ రైతు సోదరులకి?
0: న్యూట్రియంట్ సబ్సిడీ కింద కూడా మనకి ఫాస్ఫాటిక్ పొటాషిక్ ఎరువులు కానీ వాటికి కూడా సబ్సిడీ ఉందండి కేంద్ర ప్రభుత్వం నుంచి. దానికి కూడా చాలా వరకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 4,317 కోట్లు ఎక్కువగా కూడా ఇవ్వటం జరిగిందండి ఈ ఎరువులు. ఎందుకంటే మనకి యూరియా కానీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడున్న దీంట్లో వాళ్ళు ఎన్ని ఎకరాల పంట ఏ పంట వేస్తున్నారు ఎంత న్యూట్రియంట్స్ కావాలనేది లెక్కించి దానికి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. దాన్ని కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా వాళ్ళకి సప్లై, ఎందుకంటే ఎక్కువ వాడినందువల్ల కూడా మనకు భూమి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్లో, అందుకని మన ఖేత్ బచావ్ అభియాన్ కూడా చాలా విస్తృతంగా చేయడం జరిగింది. భూసారాన్ని పరిరక్షించడం, భూమి కాపాడుకోవటం, దాంట్లో ఉన్న పూర్వస్థితిని తీసుకురావటం, ఎందుకంటే ఎక్కువగా రసాయనిక ఎరువులు వేయటం వల్ల కూడా భూమి సారం దెబ్బతిని దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ తీసుకునేవద్దు కాబట్టి దాన్ని చేసుకోవడానికి ఖేత్ బచావ్ అంటే భూమి సంరక్షణ అనే దాన్ని చేపట్టడం జరిగింది.
1: ఓకే సార్, ఇప్పుడు కరువు నివారణ చర్యల్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది సార్?
0: అంటే కరువు నివారించాలంటే ఇప్పుడు కొంత రైతుకి ఎటువంటి కష్టం

0: లేకుండా, అట్లా అంటే భూమి శిస్తు మాఫీ చేయటం గానీ, దాన్ని వాయిదా వేయటం గానీ, విద్యుత్ బిల్లులు ఉంటాయి వ్యవసాయ, దాన్ని కూడా రాయితీలు ఇవ్వటం గానీ లేదంటే మాఫీ చేయటం గానీ, పంట రుణాలు రీషెడ్యూల్, తీసుకున్న లోను ఇప్పుడు పంట వేయలేరు పంట రాదు కాబట్టి దాన్ని రీషెడ్యూల్ చేయటం గానీ, దాన్ని లేకపోతే రుణమాఫీ చేయటం గానీ, అలానే తాగునీరు సరఫరా కోసం ప్రత్యేక చర్యలు. ఎందుకంటే మనుషులతో పాటు జంతు యానిమల్స్, మనకి బఫిలోస్ ఇవన్నీ పాలిచ్చే గేదెలు కానీ, గొర్రెలు మేకలు, రకరకాల యానిమల్స్ను కూడా మనం కాపాడుకోవడానికి, ఇంకా ఈ ఫాడర్ కూడా పశుగ్రాసానికి కూడా సబ్సిడీ కానీ, పశుగ్రాస విత్తనాలు కానీ దాన్ని చేసుకోవడానికి, అనేక రకాలైన సబ్సిడీలతో రైతును ఆదుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేవి కృషి చేస్తున్నాయి.
1: ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఇటువంటి అదనపు సాయం ఉంటుంది సార్ రైతు సోదరులకి? అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలాగో ఉన్నాయి, అంటే మీరు ఇదివరకే చెప్పారు పీఎం కిసాన్ కి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావం ఇస్తుంది, ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లో పంట బీమా ఏ విధంగా ఉంది సార్?
0: అంటే సబ్సిడీ మీద ఇత్తనాలు, మనకి రైతుకి ఇత్తనాలు కావాలి కాబట్టి, ఇప్పుడు ఒక పంట నష్టపోయినా రెండో పంటకి ఎలాంటి విత్తనాలు వేసుకోవచ్చు, దానికి 80% సబ్సిడీతో విత్తనాలు అనేవి సరఫరా చేయడం జరుగుతుంది. అట్లానే రైతుకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా నీటి డ్రిప్, మైక్రో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి, అంటే ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దానికి అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. మన రాష్ట్రం అయితే మనకి కంబాట్ టీమ్ అని ఎల్నినో అవేర్నెస్ కానీ, దాంట్లో మనకి కొన్ని పీఎండిఎస్ కానీ, ప్రీ మాన్సూన్ డ్రై సోనింగ్, అంటే ముందే పెల్లెటింగ్ చేసి ఆర్వైఎస్ఎస్ ద్వారా కూడా చేయడం జరిగింది. ఈ మేజర్గా సబ్సిడీ ఇస్తున్నారు. అట్లానే దీంట్లో మనం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా రైతుకి డబ్బులు అనేది అందుతున్నాయి.
1: సరే, అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పంట నమోదు, ఇది ఎలా నమోదు చేస్తారు, ఇందులో ఎటువంటి డేటా మన రైతు సోదరులు ఇవ్వాల్సి ఉంటుంది, ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా రైతు?
0: అవునండి, తప్పనిసరిగా చేయాలి. ఈ పంట అనేది రైతు సేవా కేంద్రాల్లో, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళు మన జీపీఎస్ ద్వారా పంట నమూనా అనేది చేస్తారు. చేసుకోవటం వలన ఏంటంటే మనకి రేపు వచ్చిన పంటను అమ్ముకోవటానికి కానీ, లేదంటే పంటకు కావలసిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్పుట్స్ కానీ అవన్నీ తీసుకోవడానికి అనేక రకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి, ఇన్సూరెన్స్ చేసుకోవడానికి రకాల, రేపు పంట అమ్ముకోవడానికి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు కనుక చేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే మనకు అననుకూల పరిస్థితుల్లో పంట నష్టపోయినప్పుడు కూడా దాని సబ్సిడీ, దానికి సంబంధించిన నష్టపరిహారం పడాలన్నా కూడా ఈ పంట ద్వారానే చేస్తారు కాబట్టి ఇది నమోదు చేసుకోవడం మంచిదండి.
1: సార్, అలాగే మన రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్, ఏపీఎంఐపీ అని ఉంది కదా.
0: ఎక్కడైతే వాటర్ రిసోర్స్, వాటర్ని సక్రమంగా వినియోగించుకోవాలో స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దానికి 90% సబ్సిడీ ఇవ్వటం జరుగుతుందండి. దాన్ని గనక ప్రతి రైతులు, అంటే ఎక్కడైతే వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ కూడా హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని ప్రతి రైతు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ చేసుకున్నట్లయితే ఒక ఎకరం బదులు 3-4 ఎకరాలు వేరే పంటలతో సాగు చేసుకోవడానికి వీలైదు కాబట్టి ఇది సబ్సిడీ అనేది ప్రతి రైతు వినియోగించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, నీటిని సద్వినియోగం చేసుకుని ఎక్కువ ఆదాయం పొందొచ్చు.
1: సార్, అలాగే వీటన్నిటితో పాటు నాణ్యమైన విత్తనం కూడా రైతులకి చాలా ఇంపార్టెంట్ కదా, సరైన రకం ఎంచుకోవాలి, సరైన పంట కాలం అంటే తొందరగా వచ్చేటివి, లాంగ్ టర్మ్ వచ్చేటివి ఇలా ఉంటాయి కదా, మన రాష్ట్రంలో ఈ నాణ్యమైన విత్తనాల కోసం రైతులు ఏం చేయాలంటారు, ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా, లేకుంటే ఏ సంస్థల్ని వీళ్ళు సంప్రదించాలి?
0: అంటే మనకి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఉంది జాతీయ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా, అట్లానే మనకి ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మేజర్గా వీళ్ళు మన రైతుల దగ్గర పొలాల్లో పంటను పండించి వాళ్ళ ద్వారా విత్తనం సేకరించి మళ్ళా మనకి రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ, వారిలే వివిధ సంస్థల ద్వారా కానీ వీళ్ళు రైతుకి మంచి నాణ్యమైన విత్తనం అనేది చేస్తుంటారండి. ప్రతి పంటలో కూడా వీళ్ళు మామూలుగా వరి కానీ, అపరాలు కానీ, శనగ అన్నీ కూడా వాళ్ళ ద్వారానే రైతులకి అందజేయడం జరుగుతుందండి.
1: ఈ ఎల్లున్న సమయంలో సార్ ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న పథకాలు కానీ సబ్సిడీలు కానీ ఉన్నాయి, ఈ ఎల్లున్న సమయంలో ప్రత్యేకంగా రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పంట కాలంలో?
0: మనకి వర్షపాతం చూసుకోవాలి, ఒకవేళ సరైన వర్షపాతం లేకపోతే దాన్ని పంట విత్తటం అనేది అనవసరం, దాని అంటే విత్తనం కూడా నష్టపోవాల్సి ఉంటుంది. వేసిన తర్వాత సరైన నీటి సంరక్షణ చేసుకుని పంటను కాపాడుకోవడానికి కూడా, ఇప్పుడు అధిక వర్షాలు పడినప్పుడు తెగుళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు దాని ద్వారా సూచనలు చూసుకొని దాన్ని చేసుకోవడం మంచిది. అలాగే బెట్ట వాతావరణంలో కూడా పంటను రక్షించుకోవచ్చు, అట్లానే బెట్ట వాతావరణంలో పైన పంట ఎండిపోకుండా

0: పంటానికి కూడా మనం మల్టీకే కానీ 319 కానీ యూరియా కానీ పైన పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఒక 15 రోజులు పంటను కాపాడుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న వ్యవసాయ పరిస్థితిని బట్టి పంటను బట్టి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సూచనలు తీసుకొని దానికి తగిన విధంగా వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే మనం పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: సార్, బెట్ట పరిస్థితులు ఓకే, సడన్ గా ఇప్పుడు వచ్చినట్టు ఒక వారం క్రితం చూసాం, అధిక వర్షాలు పడిపోయినాయి, అప్పుడు ఏం చేయాలి?
0: అప్పుడేంటంటే ఎక్కువ నీరు ఉన్నదాన్ని తీసివేయటం, మురుగు కాలువల ద్వారా పంపించుకోవడం, ఎమ్మటే మళ్ళా కొంచెం బూస్టర్ డోస్ గా యూరియా కానీ అప్లై చేసుకోవడం, లేదంటే పైన పిచ్చుక. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు తెగుళ్లు అట్లా వస్తాయి, దాన్ని మనం పొలంలో దిగి చేసుకునే వీలుండదు కాబట్టి డ్రోన్ సహాయంతో గనక పిచికారీ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన తెగుళ్లు రాకుండా, లేదంటే దానికి సంబంధించిన ఎరువులు కానీ ఏదైనా దాని అవసరాన్ని డ్రోన్ ద్వారా కూడా చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే పంటలో 10-15 రోజులు దిగటం వీలు లేనప్పుడు మనం గనక ఏమి చేయకపోతే పంట నష్టపోవడానికి ఆస్కారం ఉంది. డ్రోన్ సహాయం చేసుకొని చేసుకోవచ్చు. రైతులకి సమాచారం కావాలని అంటే చాలా సార్లు రైతు సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ ఉన్న విఏఏ చెప్పలేకపోతున్నా అన్నప్పుడు మనకి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఫార్మర్స్ కాల్ సెంటర్ కూడా ఉన్నాయి. ఆ నంబర్ 1800-425-0430. ఈ నెంబర్ కాల్ చేసి కూడా చేయొచ్చు. అట్లానే ఎల్నినోకి స్టేట్ గవర్నమెంట్ కూడా ఏపీ ఎయిమ్స్ కింద ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2.0 దాని ద్వారా కూడా ICC అనేది ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఉంది, సమీకృత సమాచార కేంద్రం 1552511 వాళ్ళు కూడా సమాచారం అంటే ఇతర సబ్సిడీ కానీ రకరకాల రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సేవలు కానీ అవన్నీ కూడా దాని ద్వారా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.
1: ధన్యవాదాలు సార్. అయితే ఈ విధంగా రైతు సోదరులకి ఇన్ని సమాచార కేంద్రాలు, ఇంత ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది కాబట్టి వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం అండి. ధన్యవాదాలు సార్, డాక్టర్ జి శివనారాయణ గారు.
0: ధన్యవాదాలు.
2: ఎల్నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు, ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరిలో వాడదగ్గ కలుపు మందులు మోతాదు వాడవలసిన సమయాలేంటో తెలుసుకుందాం. పెండి మిథాలిన్ 30% ఈసీ అనే మందు ఎకరాకు 1000 మిల్లీమీటర్ల వంతున వాడుకోవాలి. దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథాలిన్ 38.7% సీఎస్ అనే మందు దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే 700 మిల్లీలీటర్లు వేసుకోవాలి. బ్యూటాక్లోర్ 70% ఈసీ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులకు 1 నుంచి 1.5 లీటర్ల మందు వాడుకోవాలి. ప్రెట్లాక్లోర్ 50% ఈసీ అనే మందు విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు 500 మిల్లీలీటర్లు వాడుకోవాలి. బెన్ సల్ఫురాన్ మిథైల్ దీంతోపాటు ప్రెట్లాక్లోర్ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులప్పుడు 4 కిలోలు వేసుకోవాలి. పైర్జో సల్ఫురాన్ ఇథైల్ 10% డబ్ల్యూపీ అనే మందు దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజుల వరకు 80 నుండి 100 గ్రాములు వేసుకోవాలి. సహిలోపాప్ పి బ్యూటైల్ 10% ఈసీ అనే మందు నాటిన 20 రోజులప్పుడు 250 నుండి 300 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఫినాక్సి ప్రాప్ పి ఇథైల్ 9% ఈసీ అనే మందును నాటిన 20 రోజులప్పుడు 200 నుండి 250 మిల్లీలీటర్ల చొప్పున వేసుకోవాలి. బిస్పైర్బ్యాక్ సోడియం 10% ఎస్సీ అనే మందును విత్తిన 20 రోజులప్పుడు 80 నుండి 120 మిల్లీలీటర్లు వాడుకోవాలి. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ దీంతోపాటు క్లోరిమ్యూరాన్ ఇథైల్ 20% ఈ మందును విత్తిన 20 రోజులప్పుడు 8 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఇక 2,4-D సోడియం సాల్ట్ 80% డబ్ల్యూపీ అనే మందు వెడల్పాటి కలుపు మొక్కలకి 25 నుండి 30 రోజులప్పుడు 400 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఈ విధంగా వరిలో కలుపు మందుల్ని ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం వాడవలసిన సమయంలో గనక వాడుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: परंतु

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం.
2: आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच
2: है, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: आकाशवाणी వికసిత్ భారత్ కార్యక్రమం.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
6: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి PDICDS గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజే గారు.
7: నమస్కారం అండి.
6: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
7: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి సెప్టెంబర్ 9 తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్ మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్ ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికి తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం.

0: కూడా హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది. మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా, ఫుడ్ మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3 అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు, అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు. అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరుంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటూ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3 అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4 అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీమ్ పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమన్నా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,88,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి? మీరు చేపట్టే కార్యక్రమాలు
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించి

0: గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం అంటే మనకి అంగన్వాడి టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, ఈ మెనూ చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడి టీచర్స్ ది ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా అలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎంఓ ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిట్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసీడీఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడి కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి ఇది మీకు కాదండి మా వాళ్ళకే అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక వేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి. ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డు లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని

0: ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్, అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకుని ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీము. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకుని ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు మా శ్రోతలందరికీ, చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతలు.
2: ధర్మస్య మూలం ధర్మః, ధర్మస్య మూలం అర్థః, అర్థస్య మూలం రాజ్యం అని చాణక్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నట్లు, మానవ సుఖానికి ధర్మం మూలమైతే ధర్మానికి ఆర్థిక వనరులు, ఆ వనరుల పటిష్టతకు సుపరిపాలన అత్యంత ఆవశ్యకం. నేడు ఆర్థిక వ్యవస్థను దేశ ప్రజలకు మరింత చేరువ చేయడానికి, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక నూతన కార్యక్రమాలను చేపట్టాయి. ఆర్థిక స్వావలంబన సాధించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రస్థానం పౌరుల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకువస్తోంది. మార్పు అనేది ప్రకృతి సహజ లక్షణం, కానీ ఆ మార్పు పౌరుడి జీవితంలో వెలుగులు నింపినప్పుడు అది ఒక విప్లవంగా మారుతుంది. ఒకప్పుడు సామాన్యుడికి బ్యాంక్ అంటే అంతుచిక్కని ఒక పెద్ద భవనం, కానీ నేడు సాంకేతికత పుణ్యమా అని ఆ బ్యాంక్ ప్రతి ఒక్కరి అరచేతిలో ఇమిడిపోతోంది. నోట్ల స్థానంలో డిజిటల్ క్యూఆర్ కోడ్లు, బ్యాంక్ క్యూలైన్ల స్థానంలో స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లు వచ్చి చేరాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ డిజిటల్ విప్లవం మన పౌరుల ఆర్థిక భద్రతకు పునాది వేస్తూ నవశకానికి నాంది పలుకుతోంది. భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన అద్భుతమైన వ్యూహం జామ్ ట్రినిటీ. ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా పారదర్శకంగా అందించేందుకు రూపుదిద్దుకున్న ఈ జామ్ వ్యవస్థలో జే అంటే దేశంలోని ప్రతి పేద కుటుంబానికి మినిమం బ్యాలెన్స్ అవసరం లేని బ్యాంక్ ఖాతాను అందించే ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఏ అంటే దేశ పౌరులందరికీ బయోమెట్రిక్ ఆధారిత విశిష్ట డిజిటల్ గుర్తింపునిచ్చే ఆధార్, ఎం అంటే ఈ రెండింటినీ అనుసంధానించే మొబైల్ నెట్వర్క్. ఈ మూడు శక్తివంతమైన డిజిటల్ సాధనాల కలయికే నేడు దేశంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది. గతంలో ప్రభుత్వ పథకాల డబ్బు, సబ్సిడీలు, పెన్షన్లు లబ్ధిదారులకు చేరడానికి నెలల సమయం పట్టేది. అప్పుడప్పుడు మధ్యవర్తుల అవినీతి వల్ల అసలైన పేదలకు పూర్తి సహాయం అందేది కాదు. కానీ జామ్ వ్యవస్థ ఈ లోపాన్ని పూర్తిగా సరిదిద్దింది. ఇందులో భాగంగా మొదట ఆధార్ ద్వారా లబ్ధిదారుల సరైన బయోమెట్రిక్ గుర్తింపు జరుగుతుంది. దీనివల్ల నకిలీ మరియు అర్హత లేని లబ్ధిదారుల ఏరివేత సులువవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దీని ద్వారా ప్రభుత్వం పంపే నిధులు ఎక్కడా ఆగకుండా నేరుగా లబ్ధిదారుని జన్ధన్ ఖాతాలోనే జమ అవుతాయి. ఇలా ఖాతాలో డబ్బు పడగానే మొబైల్ ఫోన్ కు SMS రావడం, అక్కడి నుంచి UPI సహాయంతో ఆ డబ్బును వాడుకోవడం సాధ్యమవుతోంది. ఈ అనుసంధానం దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా తొలగిపోవడం వల్ల ప్రభుత్వ నిధులు 100% పేద ప్రజలకే చేరుతున్నాయి. ఈ ఖాతాల్లో అత్యధికం మహిళల పేరిట తెరవడం వల్ల ప్రభుత్వ ఆర్థిక సహాయం నేరుగా వారి చేతుల్లోకి చేరి కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్ర పెరిగింది. ఇది మహిళా సాధికారతకు దారితీసింది. నకిలీ ఖాతాలను తొలగించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతోంది. డిజిటల్ అక్షరాస్యతను పెంచుతూ ప్రతి పౌరుడికి ఆర్థిక స్వాతంత్రాన్ని, ఆత్మగౌరవాన్ని అందించిన జామ్ వ్యవస్థ నేడు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శవంతంగా నిలుస్తోంది. కార్యక్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి కాకినాడ జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెన్నుల గురించి

0: నుంచి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట ప్రసాద్ గారు అందిస్తున్న వివరాలు విందాం.
1: నమస్కారం అండి. ఈరోజు మనము ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి వివరించుకుందాము. భారతదేశంలో చాలా మంది బ్యాంకింగ్ తో అవగాహన లేని వాళ్ళందరూ కూడా 2014 వరకు చాలా మంది ఉండేవారు. కానీ 2014 ఆగస్టు 15 గౌరవ ప్రధానమంత్రి గారు ప్రజలందరికీ అందుబాటులో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి PMJDY అనే అకౌంట్స్ ని అనౌన్స్ చేశారు. అది 2014 ఆగస్టు 2 నుంచి కార్యరూపం దాల్చింది. ఈ అకౌంట్ ముఖ్య విశేషాలు ఏంటంటే, ఈ అకౌంట్ కి 0 బ్యాలెన్స్ అకౌంట్, మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. అలాగే బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులో తీసుకురావడం ప్రధాన లక్ష్యము. దీనికి మిగతా అకౌంట్స్ లాగే ఏటీఎం కార్డు ఇస్తారు. ఏటీఎం కార్డులో కూడా రూపే డెబిట్ కార్డు అనేది అందించబడుతుంది. ఈ రూపే డెబిట్ కార్డు కూడా ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది. ఎవరైతే ఈ అకౌంట్కి రూపే డెబిట్ కార్డు తీసుకున్నారో వాళ్ళు 45 రోజులకైనా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైనా ప్రమాద సాస్తు యాక్సిడెంట్ అయ్యి మరణం సంభవిస్తే 2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఈ అకౌంట్స్కి రెగ్యులర్గా మన అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే వాటి ట్రాన్సాక్షన్ బట్టి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10,000 వరకు అకౌంట్ హోల్డర్ పొందవచ్చు. దానికి బ్యాంకింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలాగే ఈ అకౌంట్ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ అంటే DBT ట్రాన్స్ఫర్స్, ప్రభుత్వం అందించే సబ్సిడీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ విధమైన అమౌంట్ ఈ పథకం ద్వారా ఈ అకౌంట్స్ ద్వారా పొందవచ్చు. అలాగే ఈ ఖాతా ద్వారా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాలో ఉన్న నిల్వకు బ్యాంక్ నిబంధనల ప్రకారం వడ్డీ అనేది లభిస్తుంది. జనరల్గా ఈ అకౌంట్స్కి KYC డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానీ లేదా బ్యాంక్ యాక్సెప్టెడ్ KYC డాక్యుమెంట్స్తో మనం ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. పాన్ కార్డు కానీ లేదంటే Form 60 కానీ సబ్మిట్ చేసుకుని పాస్పోర్ట్ ఫోటో ఒకటి తీసుకుని వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా కానీ లేదా బ్యాంకులో కానీ అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఇది ఏంటంటే స్మాల్ సైజ్ అకౌంట్, ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఖాతాలో ఉన్న ఎవరు కూడా అందరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇప్పటివరకు మన భారతదేశంలో 59 కోట్ల అకౌంట్లు PMJDY ద్వారా మనం ఓపెన్ చేసాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాలు మరియు చిన్న పట్టణాల్లో 46 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయినాయి. అలాగే అర్బన్ మెట్రోల్లో 13 కోట్లు ఓపెన్ అయినాయి. అలాగే ఫిమేల్స్ ఆడవారు దగ్గర 33 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేశారు. మొత్తం భారతదేశంలో PMJDY ఖాతాల ద్వారా బ్యాంకుల్లో ఉన్న నిల్వ 320,105 కోట్లు ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ 174 లక్షల అకౌంట్స్ మనం ఓపెన్ చేసాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 126 లక్షలు అకౌంట్స్ ఉన్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో 47 లక్షల వరకు ఉన్నది. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్లో రూపే కార్డ్స్ 13 లక్షల మందికి మనం ఇష్యూ చేసాము. అలాగే దీంట్లో 6,917 కోట్లు నిల్వ ఉన్నది. కాకినాడ జిల్లాకు వచ్చినప్పటికీ మన జిల్లాలో 8,05,000 అకౌంట్స్ వరకు ఓపెన్ చేసాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 3,94,000 అకౌంట్స్ ఓపెన్ చేసాము. అలాగే పట్టణ ప్రాంతాల్లో 3,72,000 అకౌంట్స్ ఓపెన్ చేసాం. ఇప్పటికీ మన కాకినాడ జిల్లాలో 8,04,76,557 ఖాతాలకి రూపే కార్డు అనేది ఇష్యూ చేసాము. ఈ ఖాతాలో ఉన్న నిల్వ 292 కోట్లు. అలాగే ఈ ఖాతా ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకు ద్వారా వాళ్ళు సేవలు పొందవచ్చు. ఊళ్ళో బిజినెస్ కరస్పాండెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా సేవలు పొందవచ్చు. ఈ ఖాతాల ద్వారా కూడా ఎటువంటి అమౌంట్స్ అయినా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెఫ్ట్, RTGS, మొబైల్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాల ద్వారా కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వారు అందిస్తున్న PMSBY ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, ఇటువంటి స్కీమ్స్ కూడా వాళ్ళు ఈ ఖాతా ద్వారా చేయించుకోవచ్చు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి సంవత్సరానికి 20 రూపాయలు కడితే వాళ్ళకి పొరపాటున ఏదైనా యాక్సిడెంటల్ డెత్ కానీ, పర్మనెంట్ లయబిలిటీ కానీ జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా 2 లక్షల రూపాయలు ఆ కుటుంబ నామినీకి అనేది వర్తిస్తుంది. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇది 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంవత్సరానికి 430 రూపాయలు కట్టుకుంటే ఆ వ్యక్తి ఏ విధంగా మరణం సంభవించినా కానీ నామినీకి 2 లక్షల రూపాయలు వర్తిస్తుంది. అలాగే అటల్ పెన్షన్ యోజన, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకే పెన్షన్ అనేది వస్తుంది, కానీ పేద ప్రజలకి అనార్గనైజ్ సెక్టర్ కూడా పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజన అనేది స్టార్ట్ చేశారు. దీనికి ఏంటంటే మన వయసును బట్టి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 1,000 రూపాయలు కావాలా, 2,000 కావాలా, 3,000 కావాలా, 4,000 కావాలా, 5,000 కావాలా, అమౌంట్ బట్టి మన వయసును బట్టి అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది. మీరు బ్యాంకులో ఒకసారి అప్లికేషన్ ఇస్తే ఆటోమేటిక్ మీ అకౌంట్ లింక్ చేస్తారు. ప్రతి నెల మీ వయసు బట్టి అమౌంట్ 40 సంవత్సరాలు కట్ అవుతుంది. అక్కడి నుంచి

0: సంవత్సరం దాటిన తర్వాత మీకు డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది రూపే కార్డ్ ద్వారా వచ్చింది, సెపరేట్ వస్తుంది. పిఎంఎస్బీఐ స్కీమ్ ద్వారా వచ్చింది కూడా సెపరేట్గా ఉంటుంది. రెండు రెండు సెపరేట్ స్కీమ్స్. బ్యాంక్ అకౌంట్ స్కీమ్ అందరూ కూడా దయచేసి దగ్గర ఉన్న బ్యాంకుకి వెళ్ళి కానీ లేదంటే దగ్గర ఉన్న బీసీ ఫండ్ దగ్గర పిఎంజేడీవై ఖాతాలు తెరుచుకోవాల్సిన కోరుచున్నాం. అలాగే అందరూ కూడా ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన కూడా కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
1: డిజిటల్ ఇండియా ల్యాండ్స్కేప్ లో భాగంగా రూపుదిద్దుకున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ దేశంలో నగదురహిత లావాదేవీల స్వరూపాన్నే మార్చేసింది. ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగిన సామాన్యుడు నేడు చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు సైతం సులభంగా వాడేలా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. నూతన బ్యాంకింగ్ సంస్కరణలు కేవలం ఈ డిజిటల్ చెల్లింపులకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువతకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎటువంటి తాకట్టు లేకుండా శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు విభాగాల కింద సూక్ష్మ పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ దేశంలో సరికొత్త స్టార్టప్ సంస్కృతికి, స్వయం ఉపాధికి ముద్ర మరియు స్టాండప్ ఇండియా వంటి పథకాలు ఊతమిస్తూ పారిశ్రామిక సాధికారతను ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందడుగు వేసి పాలనను ప్రజల గుమ్మం ముందుకు తీసుకువెళ్లింది. రాష్ట్రంలో అమలవుతున్న వికేంద్రీకరణ నమూనా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సచివాలయ వ్యవస్థ, డిజిటల్ అసిస్టెంట్లు ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చిన్న బ్యాంకింగ్ సేవ కోసం లేదా పింఛన్ డబ్బుల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రత్యేకంగా నియమించబడిన డిజిటల్ అసిస్టెంట్లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు గ్రామీణ ప్రజలకు అవసరమైన ఆర్థిక సేవలను, ప్రభుత్వ సహాయాన్ని వారి ఊరిలోనే అందిస్తున్నారు. దీనివల్ల గ్రామాలు స్వయం సమృద్ధమైన ఆర్థిక కేంద్రాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను, స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను అందిస్తున్నారు. మహిళలకు సున్నా వడ్డీ రుణాల పథకం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించి వారు సొంతంగా చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టుకునేలా ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక హోదా గణనీయంగా పెరిగాయి. సంపద అనేది కేవలం ఒకచోటే పేరుకుపోకుండా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి సైతం చేరినప్పుడే అది నిజమైన అభివృద్ధి. ప్రస్తుతం మన భారతదేశంలో అక్షరాల సరికొత్త ఆర్థిక క్రాంతి నడుస్తోంది. ఈ డిజిటల్ యుగంలో ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలలో వస్తున్న ఈ విప్లవం నవశకానికి నాంది పలుకుతోంది. జన్ధన్ ఖాతాల ద్వారా బ్యాంకింగ్ పరిధిలోకి వచ్చిన కోట్లాది మంది సామాన్యులు యూపీఐ టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తున్న డిజిటల్ లావాదేవీలు, పారదర్శకంగా దూసుకుపోతున్న ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థలు, ప్రస్తుతం మన కళ్ల ముందే ఒక సరికొత్త ఆర్థిక విప్లవం ఆవిష్కృతమవుతోంది. ఆర్థిక నిరక్షరాస్యత అనే చీకట్లను చీల్చుకుంటూ ప్రతి పౌరుణ్ణి డిజిటల్ శక్తిగా మారుస్తూ సాగుతున్న ఈ ఆర్థిక యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలందిస్తున్న ఈ నూతన బ్యాంకింగ్ ఆవిష్కరణలు కేవలం సంస్కరణలు మాత్రమే కావు, నవభారత, నవ్యాంధ్ర ఆర్థిక సార్వభౌమత్వానికి బలమైన పునాదులు. డిజిటల్ సేవలను సురక్షితంగా వాడుకుంటూ మనము ఈ ప్రగతి పథంలో భాగస్వాములవుదాం. ఇది ఈనాటి దార్శనిక భారత్.
2: మీరింతవరకు ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట ప్రసాద్. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బుద్ధిరాజు నాగపద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినండి గజనీ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ ఆలపించిన వెన్నెలకంటి గీతం. సంగీతం అందించిన వారు హరీష్ జయరాజ్.

0: యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మరి శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మా ఫోన్ నంబర్లు మరొకసారి 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి నేను లోకల్ చిత్రం నుండి నరేష్ అయ్యర్, మనీషా ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి, నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి టిప్పు హరిణి అలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు కోటి.

మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. తిరిగి 8:40 చిత్రకుసుమాలు ప్రసారమవుతాయి. మా స్టూడియో క్లాక్ లో సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ అంతరాలను తగ్గించి సాంకేతికతను సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. భారత్ ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. దేశంలోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్న 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. స్కేల్ వితౌట్ బౌండరీస్ అనే ఇతివృత్తంతో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ వివిధ డిజిటల్ ఆన్లైన్ విద్యా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది విద్యార్థులను అనుసంధానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక కీలక ప్రయత్నంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్ది మందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ మే యహీ స్థితి బన్తీ జా రహీ, డిజిటల్ ఇండియా అభియాన్ సే హమ్నే ఇస్ స్థితి కో బదల్నే కీ ఠానీ ఔర్ ఇస్కే సెంటర్ మే మొబైల్ ఫోన్ కో లేకర్ కే ఆయే. ఈ టెక్నాలజీ కే డెమోక్రటైజేషన్ కా బహుత్ బడా ప్రయాస్. इसके लिए टेलीकॉम सेक्टर में हर जरूरी रिफॉर्म्स किए गए, इंफ्रास्ट्रक्चर का विस्तार किया गया. हमने फोकस किया कि मोबाइल फोन और अन्य टेलीकॉम हार्डवेयर भारत में ही बने.
0: జీఎస్టీ కింద అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. అలాగే ప్రాసిక్యూషన్కు సంబంధించిన పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచాలని సూచించింది. సాధారణ జరిమానాను 25,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు తగ్గించాలని సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడిస్తూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్లకు మరింత విస్తృత అర్హత కల్పించడంతో పాటు జీఎస్టీ రిజిస్టేషన్ అనుసరణ ప్రక్రియలను మరింత సరళీకృతం చేయాలని మండలి సూచించిందని చెప్పారు. జీఎస్టీ స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని, ప్రస్తుత జీఎస్టీ రేట్ల నిర్మాణం ఖరారైందని పేర్కొన్నారు. నోటీసులు, తదుపరి చర్యలకు సంబంధించి జీఎస్టీ మండలి ఉమ్మడి ప్రమాణాలను సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
2: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees, including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
0: 25 ఏళ్ల ప్రజాపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రధానిని ఈ సాయంత్రం కలిశారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన నరేంద్ర మోదీ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్దికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, ఇరిగేషన్ వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి, కావేరీ నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధానికి చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్టంలో ఎల్ నినో ప్రభావంతో 53% లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్టంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ది ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: భారత్ గత ఏడాది 863 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదు చేసిందని, ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నట్టు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ దాదాపు 16% వార్షిక వృద్ధిని నమోదు చేసిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7% పైగా వృద్ధిని కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
1: In the current year, after a record $863 billion of exports last year, when global growth is slated to come down to under 3%, international trade is expected to be soft. We have set a challenge and decided we will look at $1 trillion of exports in the current year. That's almost 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5% or 3%. And we are very confident that the current year will give an upward of 7%.
0: ఫార్మాస్యూటికల్ కంపెనీలు వైద్యులకు అందించే బహుమతులు, ఇతర ప్రయోజనాలు సహా వాటి మార్కెటింగ్ విధానాలకు చట్టబద్దమైన నియంత్రణ అవసరమా అనే అంశాన్ని పరిశీలించేందుకు 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఔషధ కంపెనీలు వైద్యుల మధ్య అనైతిక సంబంధాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జనవరి 29వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏఐ సేఫ్టీ, డీప్ ఫేక్లు, మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఏఐ ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాల వృద్ది, సామాన్యులకు జరుగుతున్న లబ్ది అనే అంశాలపై ప్రచురితమైన వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు 2026ను ఆయన ఈరోజు ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు డీప్ ఫేక్ వంటి హానికరమైన వినియోగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆ పత్రం ప్రస్తావిస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడం ద్వారా సమాజానికి సాంకేతికత నుంచి మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: Today we are among the countries which have adopted and used AI for getting real benefits. Using that technology to generate productivity gains, cost gains, revenue gains, and making a difference in people's lives. The way we designed the program, it has been able to make a difference on all these counts. But that is just the beginning of the journey. This journey will also have many opportunities for small and medium enterprises where they can now access the benefits which were generally available to people who could hire a McKinsey or hire a BCG.
0: జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో వైమానిక శక్తి కీలక పాత్ర పోషిస్తుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఘాజియాబాద్లోని హిండాన్ ఎయిర్బేస్లో నిర్వహించిన వైమానిక దళ దినోత్సవ వేడుకల్లో ఏపీ సింగ్ పాల్గొన్నారు. భారత వైమానిక దళం పెరుగుతున్న సామర్థ్యాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ, అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే వైమానిక దళం అసలైన బలం కాదని, దాని నిజమైన శక్తి ఎయిర్ వారియర్స్లోనే ఉందని ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ అంతరాలను తగ్గించి సాంకేతికతను సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. చిత్రకుసుమలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మాస్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుమంగళి ఆలపించిన సాహితీ గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన భువనచంద్ర గీతం. సంగీతం అందించిన వారు యార్ రెహమాన్.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మరి శ్రోతలు, మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 08

9777. మా ఫోన్ నంబర్లు మరొకసారి 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి ప్రేమికుల రోజు చిత్రం కోసం ఉన్ని మీనన్ ఆలపించిన శివగణేష్ గీతం. సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా వినండి. ఎంసీఏ చిత్రం కోసం దివ్యకుమార్, శ్రవణ భార్గవి ఆలపించిన బాలాజీ గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: ఎవండోయ్ నాని గారు,
1: చెప్పండోయ్ చెన్ని గారు.
2: మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలకు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.
3: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. I am VC.

ఒకనాడు దైవచింతనకు, మోక్ష సాధనకు పవిత్ర దేవాలయాలెన్నో భారతదేశంలో నిర్మించారు. ఈనాడు లోక కళ్యాణానికి, దేశ సౌభాగ్యానికి ఆధునిక దేవాలయాలెన్నో నిర్మిస్తున్నారు. ప్రవహించే ఆ మహానదిని మానవుని మేధస్సు బంధించి దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మాణంలో ఉన్న ఆ ఆధునిక దేవాలయాన్ని చూడండి. గాథ వాహిని వారు సమర్పించు బంగారు పంజరం.

చిత్రలేఖ కార్యక్రమం వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. మరొక లెటర్ చూద్దాం. ఈ లెటర్ కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుంచి రాస్తున్నారు. వీరికి భార్య బిడ్డలు చిత్రం నుంచి చక్కనైనా చందమామ అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. తప్పకుండా అండి. కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం భార్యాబిడ్డలు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. రేపు అంటే అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలను నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నెంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ప్రకటన విన్నారు. చిత్రలేఖ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక లెటర్. ఈ లెటర్ తెలంగాణ వనపర్తి నుంచి రాస్తున్నారండి. వీరికి చిట్టి చెల్లెలు చిత్రం నుంచి అందాల పసిపాప అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. తప్పకుండా అండి. కోరుతున్న శ్రోతలు ఎం రామయ్య, రాణా ప్రతాప్, యామిని, భవ్యశ్రీ, కార్తీక్, మను, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ. వీళ్ళందరి కోసం చిట్టి చెల్లెలు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో మరొక లెటర్. ఈ లెటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి రాస్తున్నారండి. వీళ్ళకి చిలకపచ్చ కాపురం చిత్రం నుండి కంచిపట్టు చీర అనే పాట ప్రసారం చేయమని కోరుతున్నారు. తప్పకుండా అండి. కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వీరందరి కోసం చిలకపచ్చ కాపురం చిత్రం నుండి ఈ పాట.

చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక లెటర్. తిరుపతి ఎఫ్ఎంకు నమస్కారములు అంటూ రాస్తున్నారండి. నమస్కారాలండి. వీరు తిరుపతి జిల్లా తడమండలం నుంచి ఈ యొక్క లేఖను రాశారు. వీరికి దొంగరాముడు చిత్రంలోని చిగురాకులలో చిలకమ్మ అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. తప్పకుండా అండి. కోరుతున్న శ్రోతలు శ్రీరాములు, భాగ్యలక్ష్మి, సంతోష్ కుమార్. వీరి కోసం దొంగరాముడు చిత్రం నుండి ఈ పాఠం.

చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి ఈ లెటర్. తిరుపతి జిల్లా వేదాంతపురం అగ్రహారం నాగరత్నమ్మ కాలనీ నుంచి రాస్తున్నారండి. వీరికి మాంగళ్య బలం చిత్రం నుండి ఆకాశ వీధిలో అందాల జాబిలి అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. తప్పకుండా అండి. కోరుతున్న శ్రోతలు ఎం మురళీధర్, ఎం జయలక్ష్మి, మునిచంద్ర, మునిరాజు, ఎం మునిరాయుడు, యామిని వీరందరి కోసం మాంగళ్యబలం చిత్రం నుండి ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో చివరి లెటర్. ఈ లెటర్ కడప జిల్లా రైల్వే కోడూర్ పగడాలపల్లి నుంచి రాస్తున్నారండి. వీరికి బంగారు తిమ్మరాజు ఈ చిత్రం నుండి నిండు చందమామ అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. తప్పకుండా అండి. కోరుతున్న శ్రోతలు రాజగుండ్ల మంజుల, మల్లికార్జున, హర్షిత, కుశల్, సిద్ధయ్య, సుజాత, చైతన్యసాయి వీరందరి కోసం బంగారు తిమ్మరాజు చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహిక. ఈనాటి ఈ కార్యక్రమంలో స్త్రీ పర్వం రెండో భాగం వింటారు.

రీచిమాలి స్వభక్త హార్దోచ్చతమో నిహంత వ్యాసావతారో హరిరాత్మ భాస్కర. నేత్రపట్టము కట్టుకున్న పతివ్రత శిరోమణి అయిన గాంధారికి వ్యాసభగవానులు పరమానుగ్రహం చేసి కంటికి కట్టిన గంత తొలగించక అపార విస్తారమైన రణభూమినంతా దివ్యదృష్టితో చూచే శక్తిని ప్రసాదించారు. నుగ్గు నూర్ణమైన కాల్బలము, శిథిలములైన రథములు, చచ్చిపడి ఉన్న సారథులు, నేలకొరిగిన గుర్రములు, తరిగి నేలకొరిగిన కరుల రాసులు, ఎక్కడ చూచినా మృత్యుదేవత విలయ తాండవమాడి పోయినట్లు బీడు కనిపిస్తోంది. రాజపుత్రుల వికసిత ముఖములు కొన్ని వారు విగత జీవితులు కారు అనిపించేటట్టున్నది. నవరత్న ఖచ్చిత రుచిరాలంకారయుక్త క్షత్రియ వీరుల శవములు పరచినట్లు పడి ఉన్నాయి. ఎక్కడ చూచినా మాంసపు గుట్టలు, ఎక్కడ చూచినా స్రవించి కరుడుగట్టిన రక్తపు బురద గములు, ఆకలిగొన్న రాక్షసి మూకలు కుత్తుక వంటి నెత్తురు దోసిళ్లలో ఎత్తి త్రాగుచూ చప్పరించి రుచి చూస్తూ ఉన్నవి. నక్కలు, కాకులు, రాబందులు, డేగలు ఒకదానితో ఒకటి కాట్లాడుకొనుచు ప్రేవులు, కండలు పెరికి తింటున్నాయి. మెదళ్లను వలచి నమలుతున్నాయి, రక్తమును త్రాగుతున్నాయి. కొన్ని కనుగ్రుడ్లను వలిచి మృంగుతున్నాయి, గుండెలను పీకి చప్పరిస్తున్నాయి, క్రొవ్వును తెమల్చి నములుచున్నాయి, ఎముకల ఊటను రుచియార ఆరగిస్తున్నాయి. ఇంకను అరకొర ప్రాణములున్న దేహములు ఈ మృగముల బారిన పడి తన్నుకొని కొనవూపిరి పీలుస్తున్నాయి. ఈ భీభత్స భయానక దృశ్యమును గాంధారి చూచి దుఃఖించింది. వ్యాసభగవానులు పాండవులను పిలిచి మృతదేహాలకు దహన సంస్కారము చేయుడని చెప్పి అదృశ్యులై వెళ్ళిపోయారు. పాండవులు ధృతరాష్ట్రుని, కృష్ణుని వెంటబెట్టుకుని దహన సంస్కార క్రియారంభులవుతూ కౌరవ స్త్రీలను ఆ ప్రదేశానికి నడిపించారు. భర్తృహీనలు, పుత్రహీనలు, భ్రాతృహీనలు, పితృహీనులు, బంధు సుహృజ్జనహీనులు అయిన ఆ అబలల ఆర్తనాదములు రాతిగుండెలను కరిగించేవిగా ఉన్నాయి. కొందరు చూచిన వెంటనే చలనహీనులై నేలకొరిగిపోతూ ఉన్నారు. మరికొందరు తల కొప్పులు విడిపోగా విలవిల ఏడుస్తూ ఉన్నారు. కొందరు తల మొత్తుకొని రోదనం చేస్తూ ఉన్నారు. అప్పుడు గాంధారి జనార్దనుని పేరున పిలిచి పరమ శోకార్తయ్యై, జనార్దన, ధృతరాష్ట్రుని కోడండ్రు వీరే, కన్నీరు మున్నీరుగా మొగములు వాచి ఎట్లున్నారో చూడు. అన్నలను, తమ్ములను గుర్తుపట్టుకుచు ఒకరికొకరు చూపించుచు విలపించుచున్న వీరిని చూడు. కాకులు తమ మగల మేనులపై వాలి ఉన్న వారిని అదిలించుటకైనా చెయ్యాడని వారి దుఃఖమును చూచితివా. జ్వాలలు ఉడిగిన అగ్ని తన తేజమును చూపునట్లే భీష్మద్రోణ కర్ణ శల్య పాంచాలుర శవములను చూచితివా. బాలుడైన ఈ వీరుల తేజమును మించి పోరిన గుణభద్రుని, సుభద్ర కుమారుని చూడు. కృష్ణ, భీమార్జున, భీష్మద్రోణాది మహావీరుల దివ్యాస్త్రములు తగిలిన కొంచెమైన కీడు మూడక వికారము చెందక ఉన్న వీరయోధుల చారు శరీరములను కాకులు, గద్దలు, నక్కలు పీకి తినగా ఎట్లు ఎంగిలిపడినవో చూచితివా. హంసతూలికా తల్పముపై పరుండి భోగములను అనుభవించవలసిన సుకుమార శరీరములిప్పుడు కటిక నేలపై కూలి ఉండుట చూచిన మనసు వికలమైపోతూ ఉన్నది. నిత్యోత్సవముగా

ఇంపైన వీణానాదము చెవులకు విందులు చేయ, అంతఃపురమునందు ఉండు. ఈ రాజుల చింత నక్కలు దిక్కులు పిక్కటిల్లా కూయుచున్నవి వింటివా? శ్రీగంధ కస్తూరికాది సుగంధ లేపనమున ఆనందమును వందు ఈ రాజుల మేనులు రక్తపు బురదలు కూరుకున్నవి, దీనిని ఓర్వలేను కృష్ణ. వంది మాగధుల స్తోత్రపాఠాలను ఆలకిస్తూ సుఖించే రాజన్యులు వనితల రోదనధ్వనుల మధ్య కూలి ఉన్నారు చూచితివా? కౌరవ పాంచాల వనితా జనముల హృదయ విదారక దీనావస్థను అటు చూడు కృష్ణ. మొండెముతో తలను చేర్చి గుర్తించి ఏడ్చును ఒకతే. తలలు చేతిలో తీసుకుని మొండెములకు వెదుకుచున్నారు అచట కొందరు చూచితివా? దేహము పెక్కు ముక్కలై ఉన్న వారిని అన్నింటినీ ఒక్కటిగా కూర్చి చూచి మూర్ఛిల్లుచున్న వారిని చూడుము కృష్ణ. ఈ స్థితిని తెచ్చిపెట్టినది నీవే అని గాంధారి కదలుతూ దుర్యోధనుని కళేబరమును కంటబడగా చూచి, కత్తితో నరికిన కదలీ వృక్షము వలె నేల కూలిపోయినది. పరిచారికలామెకు శైత్యోపచారములు చేసి ఆమెను దుర్యోధనుని శవము ధరికి నడిపించుకొని పోయారు. అతని నిడుద ఎడదపైన కన్నీరు కార్చుచు గాంధారి రోదనం చేస్తూ కృష్ణుని చూచి, కృష్ణ, యుద్ధానికి బయలుదేరుతూ ఈతడు ఎంతో భక్తితో నా ధరికి వచ్చి వినయముతో నన్ను కొనియాడి విజయమును కలుగునట్లు దీవించుమని అడిగినాడు. అప్పుడు నేను దీవించక ధర్మము ఎక్కడుంటుందో అక్కడ జయమని తటస్థముగా మాటలాడితిని. అంతటితో ఆగక నీవు ధర్మము మాని యుద్ధమునకు పోయిన వచ్చున అపవాదు కంటే యుద్ధమున శస్త్రజీవిత పరలోక సౌఖ్యము పొంది అమరత్వ సంపద పొందుటయే మేలని అన్నాను. చూడు కృష్ణ, వీడు నేనన్నట్లే చేసి పేరును పెంపును పొందాడు అని విలపించింది గాంధారి. కనకమయ మహాసింహాసనముపై కూర్చుండి కమనీయ గాత్రలైన కన్నీయలు వింజామరులు వీవ ఠీవిగా నుండు ఈ సుయోధనుడు గ్రద్దల రెక్కల గాలులకు మేనిచ్చి నేలకోలి ఉండుట చూడలేను కృష్ణ. విదురుడు ధృతరాష్ట్రుడు 10,000 విధములుగా చెప్పినా పాటించడు. విధి మూడినవానికి మతి ఎట్లు గలుగును? కొడుకు చావు కంటే కోడండ్ర శోకము నా ఎడదను కాల్చుచున్నది. దీనికి తుది ఏది కృష్ణ? దుర్యోధనుని పత్నిని చూడు కృష్ణ. అతని బాహులతలలో లాలింత కావలసిన ఈమె శవంపోయిబడి ప్రక్కనున్న కుమారుని చూచి, ఆ రెండు శవలమ్మల నడుమ అనంత శోకసాగరమున బాధపడు నామెను చూచి ఎట్లు జీవించనగును? ఈ దుర్యోధనుడు తల్లిని భార్యను వదలి వారి గతి ఏమని లెక్క చేయక వీరస్వర్గమున సుఖభోగములకు వెళ్ళిపోయనే ఈ రాణులు చందనార్ద్ర కుట్టిమములందు చరణములు ఇడ అసహ్యించుకున్నంతటి భాగ్యశాలినులు ఇప్పుడు నెత్తుటి బురదలు పొరలుచున్నారు చూచితివా కేశవ. ఇదిగో వీడే భయంకరమైన భీముని గదాహతికి నేలకూలిన కుమారుడు దుశ్శాసనుడు. వీని వేడి నెత్తురు నా వృకోదరుడు త్రాగి చెలరేగి తనివి తీర్చుకున్నాడు. వీడు ద్రుపదరాజ కుమారిని సభకు ఈడ్చి తెచ్చి కర్ణ దుర్యోధనులకు హర్షము కలిగించి ఈ గతికి గురి అయ్యాడు. వీడు పాంచాలికి పరాభవము కలిగించిన నాడే నేను దుర్యోధనునితో చెప్పితిని, కుమార, కృష్ణరక్షిత అయిన ఈమెను పరిభవించి ప్రమాదము తెచ్చుకుంటిరి. భీముని భయంకర ప్రతిజ్ఞకు బలి కాక తప్పదు. మించిపోయినది లేదు. ఇప్పుడైనా ఆ పవిత్ర పతివ్రతను వెళ్ళి కలుసుకొని మంచి మాటలు చెప్పి ప్రసన్నురాలిని కావించుకొనుడు. నీచుడు క్రూరుడు అయిన ఆ శకుని వదిలిపెట్టుము. పుణ్యచరిత్రలైన పాండవులతో కలిసి జీవింపుము అని ఎన్నో విధాలుగా హితవు చెప్పితిని, కానీ వాడు వినలేదు. విని ఉన్న ఈ గతి రాదు కదా. భీమసేనుడు హింసింపబడిన త్రాచు వలె పగదీర్చుకున్నాడు. బలీయమైన దైవ నిర్ణయము తప్పింపనెవ్వరికి సాధ్యం కృష్ణ? భీముడు దుశ్శాసనుని సంహరించినందుకు కాని బాధపడటం లేదు. ఆ నెత్తురెత్తి త్రాగిన ఘోరకృత్యము సహింపలేకున్నాను అని గాంధారి వికర్ణ విమంశతుల మృతగాత్రములను చూసి వారి గుణగణములను పొగుడుచూ గోవిందునికి చూపి విలపించింది. అచటనే అభిమన్యుని కళేబరము కనిపించగా గాంధారి, నీతిమాలి ఒక్కని పెక్కుమంది కలిసి చంపిన మహావీరుని కళేబరమిదే.

చూడు కృష్ణ, చూచిన వెంటనే సిగ్గుపడి చెరుల చాటున దాగు ఉత్తర ఇప్పుడు చూడుము. ఈ బయలులో భర్త శవమును బిగియార కవిగిలించుకొని మోమున మోమిడి ఏడ్చుచున్నది. నిన్ను చూచి చూచి మాటలాడవే కృష్ణ, ద్రోణుడు, ద్రోణపుత్రుడు, కృపుడు, కర్ణుడు, నీతిమంతులందురే, ఈ బాలకుని ఇంత మంది కలిసి చంపినది ఏమి నీతి, ఏమి పౌరుషము? గోవింద, అటుచూడు, ఉత్తరుడు లక్ష్మణుడును చిన్న వయసుననే అభిమన్యుని వలె రణరంగమును మరణించి పడియున్నారు. అటు చూచితివా, ధర్మరాజునకు హృదయ శల్యము, కురురాజునకు కుడిభుజము అయిన కర్ణుడు బలోద్ధత ద్విరద మహావిక్రముడు అర్జునుని కడిమిచే పుడమిని బడి ఎట్లున్నాడు. వృషసేనుని తల్లి భర్త అయిన కర్ణుని శవముపై బడి ఏడ్చుట చూడగా నా గుండె కరిగిపోవచ్చున్నది. కృష్ణ, పరశురాముని శాపము బాణశక్తిని పోగొట్టినది, బ్రాహ్మణుని శాపము రథమును భూమిలో దించినది, విధి వంచితుడైన రాధేయుని తుదకు అర్జునుని బాణములు ప్రాణములు తీసినవి. అవిగో అది గంధసింధుర పరాక్రముడైన సైంధవుని శవము. ద్రౌపదిని అపహరించి అరణ్యములకు కొనిపోయినప్పుడే వాని ప్రాణములు పోయినవి. పాండవులప్పుడు దయదలచి వదలిరి కాని ఇప్పుడేల కరుణ లేక కుత్తుక కత్తరించిరి. సైంధవుని చావుతో నా కూతురు దుస్సల వైధవ్యమంది వివశయే ఏడ్చుచున్నది చూడు కృష్ణ. దుస్సల ఆనాడే మగనితో, నాథా, అర్జుని ప్రతిజ్ఞ వ్యర్థము కాదు, దుర్యోధనుని బలమును నమ్మవద్దు, అర్జునుని ఎదుర్కొనుట ఎవ్వనికి నీ చేతగాదు, వారితో సమరము నీకు సాధ్యము కాదు, ధర్మరాజు శరణు వేడుము, దయతో నిన్ను రక్షించును అని పరిపరి విధముల చెప్పి ఆ సైంధవుని వేడుకొన్నది. కానీ వాడు వినలేదు, వైధవ్యమును తెచ్చిపెట్టే అని గాంధారి దుఃఖించి శల్య భగదత్తుల శవములను చూపి విలపించి బాణముల పాన్పు మీద మేనువాల్చి పడియున్న భీష్ముని చూచి కృష్ణ, ఇటు చూడు, భీష్ముడెట్లు పడియున్నాడు? అర్జునుడు పెట్టిన అంపశయ్యపై వీరశయనుడై ఈ శంతను పుత్రుడు కల్పావసానమున జగములగాల్చి శ్రమదీర్చుకొన ధరణి మీద పడుకున్న ఈ భీష్ముని శరీరమును చూడు. 10 దినములు పాండవులతో పోరి వారి వాహినిని అపారముగా నష్టము కావించిన ఈ భీష్మనామక సూర్యుడు అస్తమించే. అటు చూడు కృష్ణ, ద్రోణాచార్యుని అతని శిష్యులు చితిమీద పెట్టి పెట్టుతున్నారు. ఆ శస్త్రాచార్యుడు శస్త్ర సముదాయమునంతా చితిలో పేర్చి సామగానము పాడుచుండగా ద్రోణపత్ని కృపి కృపారూపమును దాల్చి ఏడ్చుచూ తానును సామగాన శృతి కలుపుతున్నది. ద్రోణుని తేజోమయ శరీరము అగ్నిని పెట్టినప్పుడు అగ్నిలో మరొక అగ్ని కలిసినట్లున్నది చూడు కృష్ణ. కృష్ణ, ఇదిగో ఇది శకుని శవము. మాయాద్యూతమున రాజ్యము హరించిన మాయావి ఇతడు. హితము వనరించినదనంచు ధృతరాష్ట్ర తనూభవులకు తెక్కలికాడై మృతి వనరించెన్ తానునూ మృతుడయ్యను భ్రాతృ పుత్ర మిత్ర యుతమ్ముగన్. వీని వలన గదా అన్నదమ్ములకు వైరము గలిగి అని పలవించుచూ గాంధారి పొలికలని కలయదూచి అచటచట పడి ఉన్న కౌరవ పాండవ పక్ష వీరవరుల శవములను చూపి పేరు పేరున వారి పరాక్రమమును ఉదార గుణములను ఉగ్గడించి వారి నారీజనములను భూరి శోకాలాపములకు మిక్కిలి విహ్వల మానసయ్య కృష్ణునితో, పద్మనాభ, భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, భూరిశ్రవ, అశ్వత్థామ, సైంధవ, దుర్యోధనులు అతిమానుష పరాక్రములు, వారిని ఎదిరింప అమరవీరులకును సైతము సాధ్యము కాదు, మరి నీవును పాండవులను వారి బారిని పడి కూడా ఏమీను కానివారైతరి. దైవబలమున్న వారిని ఎవరునూ చెరపలేరు, దైవబలము లేని వారిని ఎవరునూ బాగుపరపలేరు. సంధికని వచ్చి నీవు చక్కని మాటలు చెప్పితివి, భీష్మద్రోణ విదురులు పెక్కురీతుల బోధనలు చేసరి, కానీ నేనేమీ చేయలేదు, మీ మాటలు నేడు సత్యములైనవి. కృష్ణ, నీవు తలచినతో చక్కబెట్టగలవాడవి, నీవే ఉపేక్ష చేసేటివి, దుర్యోధనుని కురురాజును నాశనము చేయుటకే నీవు ఉద్యమించితివి, దీనికంతటికి

నీవే కారకుడవు, నిన్ను శాపాగ్ని జ్వాలలతో నేను దగ్ధము చేయుదును అని కోపావేశముతో మురారి ఈనాటి నుండి 36వ సంవత్సరము నాడు జ్ఞాతులైన నీ కౌరవ పాండవులు ఎట్లు నశించురు, అట్లే మీరు

మునుల శాపము వలన నాశము సిద్ధమై ఉన్నది. ఇప్పుడు నీవు చర్విత చర్వణముగా అదే శాపమును ఇచ్చినావు, దానిని స్వీకరించుస్తున్నాను. వారిని దేవతలు కూడా జయించలేరు, వారిలో వారే కొట్టుకొని చావవలసినది అని కృష్ణుడు ఆగామి యాదవ వినాశమును తెలిపిన తక్షణమే పాండవులు అతి దుఃఖాక్రాంతులయ్యారు. కృష్ణుడు లేనినాడు తమ జీవితములు మాత్రము ఉండి ప్రయోజనమేమిటి అని భావించి దుఃఖించారు. కృష్ణుడు మరల గాంధారిని చూచి, నీ కొడుకు దుర్నయమును చూడవు, నేను భీష్మద్రోణాదులు ఎన్ని విధములు చెప్పితిమి వినలేదు. ఈ వినాశము వాడు తెచ్చుకున్నదే, మీ అపరాధమున వచ్చిన వినాశమును చూచి మీరు బాధపడుట తగదు. దుఃఖమును మానుమని చెప్పిన కృష్ణుని మాటలు విని గాంధారి నిరుత్తరయ్యి నిలిచే. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును చూచి, నీకు మన సైన్యములలో జనసంఖ్య తెలియను, వానిని లెక్క చెప్పుము అని అడిగినాడు. దానికి ధర్మరాజు సమాధానమిస్తూ, తెలిసిన వారు గణనీయులు 76,20,000 మంది, ఇక క్షుద్ర సైన్య సమూహము 24,320 మంది అని సమాధానమిచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిర, వీరందరూ ఏ గతికి పోయెదరు అని అడిగాడు. ధర్మరాజు, రాజా, తమ దేహములనే సమిధలను ఈ యుద్ధమనే యజ్ఞాగ్నికి వేల్చారు. ఈ వీరులు స్వర్గలోకమునకు పోయి ఇంద్రుని చే సమ్మానితులు అవుతారు. యుద్ధంలో ఏ విధమైన నిధనము కలిగినా అందరికీ ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుందని చెప్పిన ధర్మరాజుతో ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిర, నీవు దయార్ద్ర హృదయుడవు, వీరులకందరికీ నీ అగ్ని సంస్కారం చేయదగును కదా అన్నాడు. దానికి ధర్మరాజు, ఈ రాజా, ఈ అందరూ స్థాపితాగ్నుల వంటి వారే, పైగా వీరిలో అందరూ అగ్నిక్రియాయోగ్యులు కారు అని తమ పురోహితుడైన ధౌమ్యాచారులను, సంజయుని, విదురుని పిలిచి, మీరు భరత వంశీయులను వదిలిపెట్టి మిగిలిన వీరులకందరికీ దహనక్రియలు కావింపుడు అని విధి విధానపూర్వకముగా నడిపింపమని ఆజ్ఞాపించాడు. వారికి కావలసిన చందన అగరు మొదలైనటువంటి దహన సామగ్రినంతా తెప్పించి ధౌమ్యునికి అప్పగించాడు. అనేక బ్రాహ్మణ సమూహముతో ధౌమ్యాచారులు బయలుదేరి దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శల్య, అభిమన్య, ఘటోత్కచ, విరాట, దృష్టకేతు ప్రముఖుల దేహములను వదలి ప్రసిద్ధులైన నానాదేశ రాజనులకు దహన సంస్కార క్రియాకాండ ప్రారంభించి విరిగిపడిన రథముల శిథిలావయవములను ఆదిగా కాష్టములుగా ఉపయోగించి కాల్చెరి. ఇక అనాథులైన భూనాథులను వేనకు వేల మందిని రాసులుగా పేర్చి సామూహిక దహన సంస్కారమును కావించిరి. అప్పుడు ఋగ్యజుస్సామ వేదగానములతో స్త్రీల రోదనధ్వనులు కలిసి రోదసి అంతా ప్రతిధ్వనించే. ప్రాణిమాత్రమైన జగత్తంతా ఈ హృదయ విదారక కరుణామయ దృశ్యమును చూచి విపుల విషాదయుక్తమయ్యే. తరువాత ధర్మనందనుడు కౌరవ స్త్రీజనములంతా నడిపించుకొని గంగా స్నానము చేసి సర్వ కౌరవ వంశీయులకంతా తానును ధృతరాష్ట్రును కలిసి తిలోదక ప్రదానమును కావించారు. ధర్మరాజు తిలోదక ప్రదానము కావించి వస్తూ వేళ కుంతి అతని చెంతకు వచ్చి నిలిచి అందరూ వినేరీతిగా, కుమార, కౌరవ కోటికి తన విల్లు పెట్టని కోటగా చేబట్టినవాడు మీ బలమునంతా భీతావహము చేసి ఆకాశమున అమరులు శౌర్యమును పొగడగా మెరసిన వీరుడు, అర్జునుని మహాస్త్రముచే శిరము తెగి నేలకూలినవాడు వాడే కర్ణుడు. వాని అందరూ రాధేయుడని పిలిచిరి కాని వాడు రాధేయుడు కాదయ్యా. కుమారా, వాడు నా కొడుకు, నీకు అన్న, నాకు సూర్యవరమున పుట్టిన మొదటి కుమారుడు. లలిత కవచ కుండల మండితుడై నాకు జన్మించిన మీ అన్నకు తిలోదకముల నిమ్ము అన్నది కుంతి. ధర్మనందనుడు సహింపరాని ఆ మాటలు చెవిని దహించునట్లుగాగా పాండవులందరూ పరమ దుఃఖావేశమును మునిగిరి. ధర్మనందనుడు కుంతిని చూచి, అమ్మా, భీమార్జునులను ఎదుర్కొను ధైర్యము ఆ దుర్యోధనునికి ఎవడు కలిగించను. మన సైన్య సమూహమును యవని బాహుపరాక్రమము భయపెట్టినదో, యవని దివ్యాస్త్ర మహిమ అమరులకు
సహింపరానిదో, మమ్మందరినీ ఎవని పరాక్రమము మితిమీరి యుద్ధమున చిక్కుపరచుచుండెను, అట్టి కర్ణుని కొ

ఇంగున అగ్ని దాచినట్లు ఇన్నినాళ్లు ఎట్లు దాచితివమ్మా. ఒక్క అర్జునుడు తప్ప అతని రథమునకు ఎదురేగి గర్జించగల మేటి మరొకడు గలడే? కర్ణుని జ్యేష్ఠపుత్రునిగా ఎందుకు కంటివమ్మా? నీకా దుర్వాసుని మంత్రము వరము కాక విషాదకారి అయినది అమ్మా. మానిత బలుడు అభిమన్యుడు మరణించినప్పుడు ఇంత దుఃఖము కలుగలేదు. ద్రౌపదేయులు చచ్చినప్పుడు ఇంత విషాదము కలుగలేదు. ఈ రహస్యమును కౌరవ వంశమునే నాశమునర్చే. అతడు మాకు అగ్రజుడు అని తెలిసిన ఈ మహాసంగ్రామమే సంభవించడిది కాదు. ఇంత మానవలోకము మృత్యువాత పడునది కాదు అని ధర్మనందనుడు దుస్సహ దుఃఖము పొంది కర్ణునికి గోత్రనామములతో తిలోదకములు ప్రదానమును కావించను. అట్లే భీమార్జున నకుల సహదేవులు తిలోదకములను ఇచ్చిరి. అతడు కౌంతేయాగ్రజుడని తెలిసి కౌరవ వధూజనము ఆర్తనాదము చేసి విలపించినది. ధృతరాష్ట్రుడు కూడా గాంధారి కుంతి సమేతంగా కర్ణుని ఉదకప్రదానము క్రియ కావించారు. సోదర ప్రేమతో ధర్మనందనుడు కర్ణుని భార్యలను వారి పరిచారికల పరివారమును రప్పించి ఆదరించి అనేక విధ పుణ్యకర్మలు అతని పేరిట చేసి భూరి దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణులను తృప్తిపరిచాడు. అందరూ గంగ దాటి చనిరని జనమేజయునకు వైశంపాయనుడు ప్రవచనము కావించాడు. ఈ స్త్రీపర్వముతో మహాభారత మహాకథలో యుద్ధపర్వములు ఆరును పరిసమాప్తమవుతాయి. దేయాభిమానము కలిగి జీవన సంగ్రామం జరిపినప్పుడు విషాదం తప్పదు. దేహాలు ప్రాకృతాలు, పాంచభౌతికాలు, దేహంలో ఉన్న ఆత్మ అటువంటిది కాదు. ఈ రెంటికి పెద్ద తేడా ఉంది. ఒకటి శస్త్రాస్త్రాల చేత ఛేదింపబడుతుంది, మరొకటి శస్త్రాస్త్రాల చేత ఛేదింపబడదు. ఒకటి అగ్నిచేత కాలిపోతుంది, మరొకటి కాలదు. ఒకదానిని నీరు తడుపుతుంది, మరొక దానిని నీరు తడుపదు. ఒకటి గాలికి వాడిపోతుంది, మరొకటి వాడదు. దీనినే శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావకః, నచైనం క్లేదయంతి ఆపో, న శోషయతి మారుతః, అచ్ఛేద్యోయమదాహ్యోయమక్లేద్యో అశోషయేవచ, నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః అని. ఒకటి నిత్యమైనది, మరొకటి అనిత్యమైనది. వికారాలు పొంది ఆపదల పాలై పోయి అనిత్యంగా అదృశ్యమైపోయే దేహంపైన అభిమానం పెంచుకుంటే అవశమైన విషాదం తప్పదు. అందుకే వ్యాస భగవానులు ధృతరాష్ట్రునికి ఈ దేహం ఒక వస్త్రం వంటిదని, ఒక ఇంటి వంటిదని, వస్త్రాన్ని వదిలి క్రొత్త వస్త్రం తీసుకోవడము, ఒక ఇల్లు మారి మరొక ఇల్లు చేరడం మరణ జననాలకు క్రమంగా సంకేతాలన్నారు. చిరిగిపోయిన వస్త్రాన్ని, కూలిపోయే ఇంటిని ఎంతకాలం పట్టుకొని కూర్చోగలం? జీర్ణ వస్త్రాన్ని పారేయాల్సిందే, నూతన వస్త్రాన్ని తొడుక్కోవలసిందే. పాత ఇల్లు కూలిపోతే కొత్త ఇల్లు చేరవలసిందే. ఈ రెండు దేహధారణ చేసిన ప్రతిజీవికి అపరిహార్యమైనవి. మహాభారతేతిహాసంలో శరీరాభిమానం కలిగించే భీభత్స భయానక పరిణామాల విశ్వరూపమే స్త్రీపర్వము. శరీరాభిమాన జీవన సంకుల రోదనను కాలం చల్లబరుస్తుంది. ఏడ్చి నిద్రపోయిన పసిపాప వలె ప్రశాంతత రావలే. శరీరాభిమానజన్య కామ్యకర్మ మహాసంగ్రామ దుఃఖానంతరం జీవునికి శాంతిదాహం ప్రారంభమవుతుంది. రాగద్వేష కలుషిత జీవనపు కలకలం నుండి, కాలుష్యం నుండి, తాపం నుండి దూరంగా, బహుదూరంగా ఎక్కడ శాంతి నీడ దొరుకుతుందో, ఎక్కడ శాంతి సుధా జలాశయం కనిపిస్తుందో అక్కడికి ధావిస్తాడు. అదే రాబోయే శాంతి పర్వమునకు దారి. మహాభారతేతిహాసంలో శాంతి పర్వం ఈ దాహాన్ని, తాపాన్ని శమింపజేస్తుంది.

మీరింతవరకు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో స్త్రీ పర్వం రెండో భాగం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఆపాత మధురలు అలనాటి మధుర గీతాల కార్యక్రమానికి సమయం. కార్యక్రమంలో ముందుగా వినండి వీరాభిమన్యు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం. సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

ఆ పాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో తర్వాత వినండి. మిస్సమ్మ చిత్రం కోసం పీలీల ఏఎం రాజా ఆలపించిన పింగళీ గీతం. సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలలో ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి, ఏకవీర చిత్రం నుండి ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దేవులపల్లి గీతం. సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. మంచి మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన దాశరథి గీతం. సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

ఆపాత మధురలు కార్యక్రమంలో తర్వాత వినండి డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం. సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు.

ఆ పాత మధురాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి, మంచి కుటుంబం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం. సంగీతం అందించిన వారు ఎస్పి కోదండపాణి.

శ్రోతులకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 9వ తేదీన శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ప్రకటన విన్నారు, కార్యక్రమంలో తర్వాత వినండి. ఆపాత మధురాలు కార్యక్రమంలో రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన శ్రీశ్రీ గీతం సంగీతం అందించిన వారు పెండ్యాలా.

ఆపాత మధురాలు కార్యక్రమంలో చివరిగా వినండి మంచి చెడు చిత్రం నుండి పి సుశీల ఘంటసాల ఆలపించిన ఆత్రేయ గీతం. సంగీతం అందించిన వారు ఎంఎస్ విశ్వనాథన్.

మీరింతవరకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను ఇంతవరకు విన్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 47 సెకండ్లు. ఇంతటితో మా ఈరోజు ప్రసారాలు సమాప్తం. తిరిగి 103.2 107.5 మెగాహెడ్స్ పై రేపటి మా ప్రసారాలలో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.